ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 728 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 15వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో సౌజన్యం అంశం గురించి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో జయ విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం, ఇంకా వేణుగోపాల అష్టకం. 6:35 పొలం పనుల కార్యక్రమంలో పెరటికోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత గారు అందించే వివరాలు. ఈరోజు ఉదయం 7:00 జోగులాంబ గద్వాల జిల్లా సమాచార లేఖ లేఖనందించేవారు శ్రీ కె ప్రతాప్. ఉదయం 7:15 ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో ఈరోజు దూరదర్శన్ దినోత్సవం, అలాగే అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం గురించిన వివరం, ఇంకా ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో తలనొప్పి సమీకృత వైద్యం, ఈ అంశం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి వీణావాద్యం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో వి నిషిత గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్. 11:30 సుగం సంగీత్. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అజ్మత్ శ్రీ అసద్ ఖాన్ వార్సీ బృందం వారిచే ఖవ్వాలి ద్వయం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, నిర్వహణ తనిష గారు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో వెరికోస్ వెయిన్స్ రావడానికి గల కారణాలు నివారణ, ఈ అంశం గురించి డాక్టర్ శశాంక్ దేశ్ముఖ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. 12:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో వినాయక విజయం చిందు యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ గడ్డం స్వామి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. నాటి కార్యక్రమంలో వరి పంటల్లో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణం ద్వారా మందులను పిచికారీ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలుంటాయి. ఈరోజు రాత్రి 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:03 లలిత సంగీతం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి. 9:30 ఈరోజు రాత్రి 2026 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో భాగంగా పెద్ద శేష వాహనం సేవ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కచేరీలో హరికథా కాలక్షేపం. ఈ కార్యక్రమం కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 9:30 2026 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహనం సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మనోజ్.

0: వ్యక్తి, కుటుంబం, సమాజం, ప్రాంతం, దేశం, విశ్వం, ఇది మన ముందున్న ప్రపంచం. ఒక విధంగా ఇదంతా వ్యక్తి కేంద్రంగా ఉన్న ప్రపంచం. అంటే వ్యక్తి చుట్టూ కుటుంబం ఉంటుంది, కుటుంబం చుట్టూ సమాజం ఉంటుంది, సమాజం చుట్టూరా ప్రాంతం ఉంటుంది, ప్రాంతం చుట్టూ దేశం ఉంది, దేశం ఒక విశ్వంలో ఉంటుంది. వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకుంటే ఈ ప్రపంచమంతా తీర్చిదిద్దబడుతుంది. తీర్చిదిద్దబడాలంటే ఇతనికి ఆ సంస్కారాలు అందాలి. ఆ సంస్కారాలు అందించేవారు తల్లి, తండ్రి, గురువులు. వీరే మంచివారు, సుజనులు. వీరి సౌజన్యమే వ్యక్తిని తీర్చిదిద్దుతుంది. సౌజన్యమనేది ఉత్తమ సంస్కారాల వల్ల సిద్ధించే సుగుణం. సౌజన్యముంటే అన్ని పనులు సకారాత్మకంగా జరుగుతాయి. సౌజన్యం ఆశావాదంతో నడుస్తుంది, ఫలసిద్ధి గమ్యంగా నడిపిస్తుంది. ఒక ధర్మాత్ముడైన మహారాజు సౌజన్యం దురాక్రమణదారుడైన ఒక రాజును గౌరవించి పంపించింది. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టమిది. పాంచాలాన్ని పరిపాలించే పురుషోత్తముని చేతిలో అలెగ్జాండర్ బందీ అయ్యాడు. యూరోపియన్ చరిత్రకారులు ఏ విధంగా వ్రాసినా స్వదేశీ చరిత్రకారులు ఓడిపోయింది అలెగ్జాండర్ అని వ్రాశారు. బందీ అయి నిండు సభలో తన ముందు నిల్చున్న అలెగ్జాండర్తో పురుషోత్తముడు ఇలా ప్రశ్నించాడు. హిందూ, గ్రీకులు వియ్యమందుకొని సాహిత్యము, విజ్ఞానమున్, సౌందర్యమును పంచిపెట్టినవి విశ్వమెల్లా, మీరిప్పుడు బందీలైతిరి, మారిపోయినవి మీ మా పూర్వ బాంధవ్యములు అంటూ మిమ్మల్ని ఎలా చూడమంటారు అని అడిగారు పాంచాల ప్రభు పురుషోత్తముడు. ఒక రాజును మరో రాజు ఎలా చూస్తారో అలా చూడమన్నాడు అలెగ్జాండర్. అప్పుడు పురుషోత్తముడు బందీని విడిపించి గౌరవించి సాగనంపాడు. ఇది పురుషోత్తముని అపూర్వ సౌజన్యం. సౌజన్యం ద్వారా మర్యాద, మన్నన ఆచరణలోకి వస్తుంది. ఒక్కోసారి ఇది మనస్సులోనే ఉండవచ్చుగాక, అవసరార్థం ఆచరణలోకి వచ్చినప్పుడు ఆ సౌజన్యం అందరినీ అలరిస్తుంది. ఆదేశించిన, ఆచరించిన ఆ వ్యక్తి 10 మంది కళ్ల ముందు సౌజన్యమూర్తిగా నిలుస్తారు. కొద్ది ప్రాచీన గాథల్లోకి వెళితే రామాయణంలో అడుగడుగున శ్రీరాముని సౌజన్యం కనిపిస్తుంది. అహల్య విషయంలో శ్రీరాముని ప్రవర్తన ఇదే. అహల్య కుమారుడు శతానందుడు శ్రీరాముని విషయంలో చూపించిన వినయం సౌజన్యమే. శ్రీరాముడు కళ్యాణానంతరం మార్గంలో ఎదురుపడిన పరశురాముని విషయంలో చూపించిన గౌరవం సౌజన్య ప్రాదుర్భావమే. కైక కోరిన వరాలను నెరవేర్చడం సౌజన్యంలో భాగమే. ఇదే విధంగా శబరి విషయంలో, గుహుని విషయంలో శ్రీరాముని ప్రవర్తన సౌజన్యం పరాకాష్ఠకు చేరినదిగానే భావించాలి. యుద్ధ ప్రారంభంలో శరణన్న విభీషణునికి అభయహస్తమివ్వడం, రావణ వధానంతరం లంకకు రాజుగా పట్టాభిషేకం చేయడం, అన్ని అంశాలు సౌజన్యం క్రిందకే వస్తాయి. అవును, సౌజన్యమనేది ఎవరికైనా మంచి సంస్కారాల ద్వారా సిద్ధించే మంచి గుణం. మంచి గుణశీలాలే మనిషిని సౌజన్యమూర్తిగా తీర్చిదిద్దుతాయి. ఆధునిక సమాజంలో ఈ సౌజన్యమే పరమశాంతిని నిర్మాణం చేస్తుంది, నిరాశ, దురాశ దుఃఖం నుండి దూరం చేస్తుంది. ఇందుకొరకు జ్ఞానం, శీలం రెండు మనిషిని తీర్చిదిద్దే విధంగా ఉండాలి. నేనెంతో, నాలోని ఆత్మ ఎంతో, అందరూ అంతే అనే భావన స్థిరపడాలి. ఇందుకొరకు సాధన చేయాలి, పెద్దల మాటలు వినాలి, గ్రంథాధ్యయనం చేయాలి, తనకు తాను ఉత్తమునిగా తీర్చిదిద్దుకోవాలి. తద్వారా సౌజన్యం అనే గుణం నిలదొక్కుంటుంది. అయినా చపల చిత్తం విషయ భోగాల వైపు, కీర్తి ప్రతిష్టల వైపు, అధికారాల వైపు లాగుతుంది. అందుకే మనోనిగ్రహం ద్వారా సాధించే సంస్కారాలతో సౌజన్యమూర్తిగా మనిషి నిలవాల్సి ఉంది. ఒక ప్రహ్లాదుడు, ఒక విదురుడు, ఒక అంబరీషుడు, ఒక కుచేలుడు, ఒక శబరి, ఒక గుహుడు, ఒక విభీషణుడు, ఒక సుమంత్రుడు తదితర పాత్రలు ప్రాచీన గాథల్లో వ్యవహరించిన తీరు సౌజన్యానికి పరాకాష్ఠగా నిలుస్తాయి. కుటుంబంలో, సమాజంలో, గ్రామాల్లో పొరపచ్చాలు లేని పరమశాంతియుత జీవనం కొనసాగడానికి ఆయా సౌజన్యమూర్తుల ప్రవర్తనే ప్రధాన కారణం. ఎక్కడ సౌజన్యానికి మారుగా దౌర్జన్యం నెలకొని ఉంటుందో అక్కడ అశాంతి తాండవిస్తుంది. అందుకే వ్యక్తుల్లో, కుటుంబాల్లో, సమాజంలో సౌజన్యపూరిత వాతావరణాన్ని నిర్మించుకోవాల్సి ఉంది. సౌజన్యం మనస్సులోగాక కార్యరూపం ధరించాల్సి ఉంది. అప్పుడే అంతటా శాంతి నెలకొంటుంది. అలాంటి శాంతియుత సమాజాన్ని నిర్మించుకునేందుకు సౌజన్యాన్ని ఆహ్వానిద్దాం. ఆ సౌజన్యాన్ని ఆచరణలో చూపించి విశ్వశాంతిని నిర్మించే ప్రయత్నం చేద్దాం.
1: మీరింతవరకు భావన కార్యక్రమంలో సౌజన్యం ఈ అంశం గురించి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో జయ విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం, ఇంకా వేణుగోపాల అష్టకం విందాం.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో జయ విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం ఇంకా వేణుగోపాలాష్టకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు

0: కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను

0: సంప్రదించండి.
1: ఇక ఈనాటి కార్యక్రమంలో పెరటి కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత గారు అందించే వివరాలు విందాం.
2: నమస్కారం రైతుమిత్రులందరికీ. నా పేరు డాక్టర్ శ్రీలత, అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్రనగర్ నుండి వచ్చాను. ఈరోజు మనం పెరటి కోళ్ల పెంపకం గురించి, తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ కుటుంబ పోషణకి మరియు రైతుకి మరియు మహిళలకి సప్లిమెంటరీ ఆదాయం గురించి, అదనపు ఆదాయం గురించి తెలుసుకుందాము. ఈరోజు మనం పెరటి కోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. గ్రామీణ కుటుంబాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని అందించే వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో పెరటి కోళ్ల పెంపకం ముఖ్యమైనది. ఇది కుటుంబానికి నాణ్యమైన గుడ్డు మాంసం అందించడంతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా కల్పిస్తుంది. మహిళలు, యువత, చిన్న రైతులు సులభంగా చేపట్టగల ఉపాధి మార్గం. సో మనం పెరటి కోళ్ళని అసలు ఎందుకు పెంచాలి? పెరటి కోళ్ల పెంపకం యొక్క విశిష్టత ఏంటి? ఇంటి ఆవరణంలో లేదా పొలాల వద్ద సహజ వాతావరణంలో కోళ్లని పెంచడాన్ని పెరటి కోళ్ల పెంపకం అంటారు. ఈ కోళ్లు పగలు బయట తిరుగుతూ పురుగులు, గింజలు, గడ్డి విత్తనాలు తింటాయి. సాయంత్రం కొద్దిపాటి అదనపు దాణా అందిస్తే మంచి ఉత్పత్తి పొందవచ్చు. పెరటి కోళ్ల పెంపకం వల్ల ప్రయోజనాలు: తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు, కుటుంబానికి తాజా గుడ్లు మాంసం లభిస్తాయి, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు కలుగుతాయి, పిల్లల్లో పోషకాహార లోపాలని తగ్గించవచ్చు, కోళ్ల విసర్జనలు మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి, వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయంగా కూడా పొందవచ్చు. అయితే ఈ పెరటి కోళ్ల పెంపకానికి అనువైన జాతులు ఏంటి? సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, నాటుకోళ్లకి చాలా ఎక్కువ డిమాండ్ అనేది మనం గమనించవచ్చు. సో మనకి కోళ్ల జాతులను గనక చూస్తే, నాటుకోళ్లు అనేవి, వీటిని దేశీవాళి కోళ్లు ఏవైతే, ఇవి మనకి గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము. ఈ కోళ్ల లోపల వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నా కూడా వీటి యొక్క ఉత్పాదన అనేది చాలా తక్కువ. అయితే వీటి ద్వారా రైతులు అధిక ఆదాయం పొందలేకపోతున్నారు. కాబట్టి మన దగ్గర కొన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని రకాల జాతులని అభివృద్ధి చేశారు. దాంట్లో వచ్చేసి మనకి పివి నరసరావు వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసిన బ్రీడ్ రాజశ్రీ, అలాగే డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేసిన బ్రీడ్స్ వనరాజ, శ్రీనిధి, గ్రామప్రియ, కృషి బ్రో, వనశ్రీ లాంటివి. సో ఇవే కాకుండా దేశీయ కోళ్లుగా ఎక్కువ ప్రాచుర్యం పొందినవి అసీల్, కడక్నాథ్, గాగస్, నికోబారి లాంటివి. సో ఈ కోళ్ల ద్వారా ఈ కోళ్లని ఏవైనా, అంటే ఈ కోళ్లు మనకి గ్రామీణ ప్రాంతం లోపల సులభంగా పెంచుకోవచ్చు. ఇవి అక్కడ ఉన్న వాతావరణానికి సరిగా అడ్జస్ట్ అవుతాయి. సో దీంట్ లోపల మనము ఎలా వీటిని నిర్వహణ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ మనం చూసినట్టయితే, మొదట 6 వారాలు అనేది కోడిపిల్లలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఈ టైం లోపల మనము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో గుడ్డు నుంచి బయటికి వచ్చిన తర్వాత తక్షణమే ఈ పక్షులకి బ్రూడింగ్ అనేది అవసరం. సో సమతుల్య ఆహారం మరియు పరాన్న జీవుల నుండి రక్షణ అందించడానికి కోడిపిల్లలు ఉంచే ప్రదేశం నందు నాణ్యమైన వరి పొట్టు, లేకపోతే రంపపు దుమ్ము, లేదా 2 నుండి 3 అంగుళాల మందం గల శుభ్రమైన ఇసుకను నేలపైన పరచాలి. దీనిపైన పాత వార్తాపత్రికలను విస్తరించి పరచాలి. కోడిపిల్లలకు బ్రూడింగ్ గాడ్ మరియు వేడిని తప్పనిసరిగా అందించాలి. షెడ్లలో ప్రత్యామ్నాయంగా ఫీడర్లను మరియు డ్రింకర్లను ఏర్పాటు చేసుకోవాలి. సో దానాకి మనము, మనకి వీలైతే వాణిజ్యపరంగా లభించే దానాన్ని మనం తీసుకోవచ్చు, లేకపోతే స్థానికంగా లభించే దాణా పదార్థాల ప్రకారము మనము ఆహారాన్ని, దానాన్ని తయారు చేసుకోవచ్చు. సో దానాన్ని తయారు చేసుకోవడం లోపల మనము ఒక 100 భాగాలుగా అనుకుంటే 50 భాగాలు మొక్కజొన్న లేదా మినుములు లేదా జొన్న లేదా రాగి, నూకలు మొదలైనవి తీసుకోవచ్చు. 20 భాగాలు వరి ఊక, గోధుమ రవ్వ, నూనె తీసిన బియ్యం ఊక మొదలైనవి తీసుకోవచ్చు. 28 భాగాలు సోయాబీన్ లేదా వేరుశనగ దానా, పొద్దుతిరుగుడు దానా, నువ్వుల కేక్ అలాంటివి తీసుకోవచ్చు. 2 భాగాలు విటమిన్లు మరియు మినరల్ మిశ్రమం లాంటివి తీసుకోవచ్చు. సో ఇలా 6 వారాల పాటు మనము కోడిపిల్లలని సరైన బ్రూడింగ్, సరైన దానా ఇచ్చి పెంచుకున్న తర్వాత వాటి ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని రకాల టీకాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా మనము 1వ రోజు మ్యారిక్స్ వ్యాధికి సంబంధించిన టీకాని, 5 నుంచి 7 రోజులకి న్యూ క్యాజిల్ డిసీజ్ కి సంబంధించిన, దీన్ని కుక్కర్ వ్యాధి అంటారు, దీనికి సంబంధించిన టీకాని, తర్వాత మళ్ళీ 28వ

0: రోజు దానికి సంబంధించిన బూస్టర్ డోస్ ని, 6వ వారము ఫౌల్ పాక్స్ కి సంబంధించిన టీకాని, 9వ వారము కుక్కర వ్యాధికి సంబంధించిన R2B అనే టీకాని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఎండి లసోటా మరియు ఫౌల్ పాక్స్ అంటే మసూజికి సంబంధించిన టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి కోడిపిల్లలు 6 వారాలు దాటిన తర్వాత మనం వాటిని 6 బయట వదిలివేయచ్చు. వీటికి రాత్రి పూట ఆశ్రయం ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 6 వారాల వయసులో కోళ్లు 650 నుంచి 750 గ్రాముల శరీర బరువును పొందుతాయి, అందుబాటులో ఉన్న ప్రాంతం మరియు సహజమైన దానా ఆధారంగా 10 నుంచి 20 కోళ్లని పెరటి పెంపకంలో పెంచుకోవచ్చు. పరాన్న జీవుల నుండి రక్షించడానికి కోళ్లను రాత్రి ఆశ్రయంలో ఉంచాలి. సాయంత్రము 20 నుంచి 30 గ్రాముల ధాన్యాన్ని అందించాలి. సో ఇలా మనం సాయంత్రం పూట వాటికి ధాన్యాన్ని అందిస్తే కోళ్లు కరెక్ట్ గా సాయంత్రం కాగానే అవి గూడికి చేరుకోవడం అలవాటు చేసుకుంటాయి. రాత్రి ఆశ్రయం నుండి కోళ్లను విడిచిపెట్టే ముందు ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని మనము సులభంగా పెరటి కోళ్లని పెంచుకోవచ్చు. సులభంగా పెరటి కోళ్లని పెంచుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడంతో పాటు పోషకాహారాన్ని కూడా పొందవచ్చు. ఒకసారి పెరటి కోళ్లను పెంచుకోవడం స్టార్ట్ చేస్తే దాంతో వచ్చిన అనుభవంతో రైతులు అక్కడ ఉన్న మార్కెట్ డిమాండ్ ని బట్టి దాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు, అదనపు ఆదాయాన్ని పొందవచ్చు, లేకపోతే దీన్నే ఉపాధి మార్గంగా తీసుకోవచ్చు.
1: మీరింతవరకు పొలం పనుల కార్యక్రమంలో పెరటికోళ్ల పెంపకం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ వెటర్నరీ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత గారు అందించిన వివరాలు విన్నారు.

ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో వరి పంటల్లో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ, అలాగే వాటి ద్వారా మందుల పిచికారీ, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు ఉంటాయి ఈరోజు రాత్రి 6:50. రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈరోజు రాత్రి 9:30 2026 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేష వాహనం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

0: వార్తల వివరాలు. ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని, రాష్టంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్దతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు, నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
0: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జిట్బర్గ్ రైల్వే స్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫ్రికా మధ్య విద్యా సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి అందించారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళల బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హాజరుకానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: సర్వ విఘ్నాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడు, భవిష్యత్తు

0: లో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్టు కానీ, పరిశ్రమలు కానీ, మన అమరావతి పనులు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ధి కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌరయాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్దమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతా ఉన్నాను.
1: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17వ తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీసుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. భారతస్య కూటనీతిక ఔన్నత్యం ప్రాకటయన్ విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ప్రావోచత్ యత్ బ్రిక్స్ మంచె వైశ్విక నేతృణాం ఉపస్థితిః భారతస్య ప్రభావాతిశయం అదర్శయత్. వార్తాహరాన్ సంబోధయన్ డాక్టర్ ఎస్ జయశంకరః న్యగాదీత్ యత్ ఏతత్ సమ్మేళనం అతి ధ్రువీకృతే జగతి ఆయోజితం గతం యస్య సమీక్షణం మహదావశ్యకమస్తి. భారతస్య అధ్యక్షతాయాం రాష్ట్రీయ రాజధాన్యాం నవదిల్ల్యాం విగత భానువాసరే నివృత్తస్య అస్య దివస ద్వయాత్మక శిఖర సమ్మేళనస్య సఫల ఆయోజనాయ సదస్య దేశై భారతస్య కూటనీతిక నేతృత్వ

0: स्वस्या अथ अबाधित प्रामाण्यस्य मुक्तकण्ठेन प्रशंसा विहिता। राजस्थान राज्यस्य नगर निकाय निर्वाचनेषु भारतीय जनता दलस्य विजयानन्तरं प्रधानमन्त्री नरेन्द्र मोदी राजस्थानस्य जनतां प्रति आभारं प्राकटयत्। एकस्मिन् सामाजिकान्तर्जालीय पटले प्रधानमन्त्रिणा प्रोदीरितं यत् दलस्य एषः विजयः असत्यस्य प्रतिध्वनेः उपरि सत्यस्य विजयस्य एका अबाधिता सिद्धिः वर्तते। मोदिना प्रतिपादितं यत् राज्यस्य प्रज्ञावता जनसमूहेन पुनरेकवारं स्पष्टीकृतं यत् ते द्वियन्त्रसर्वकारस्य नेतृत्वे सञ्चालितानाम् अभ्युदयसुशासननीतीनां पूर्णं समर्थनं कुर्वन्ति। जाल अपराध संशये बैंक इत्येतैः अद्य प्रभृति सम्पूर्णकोष स्थगनस्य स्थाने केवलं विवादित धनांशस्य एव स्थगनं विधास्यते। सहस्ररूप्यकाणाम् अथवा तदधिकस्य सन्दिग्धव्यवहाराणां प्रकरणे कृत्रिमबुद्धिमाध्यमेन निरीक्षणं भविष्यति। एषः नियमः 27-2000 एप्रिल् मासस्य प्रथमदिनाङ्कात् प्रभावि भविष्यति। परीक्षा पारदर्शितां रक्षितुं झारखण्ड सीआईडी आरक्षिभिः द्वौ अभियुक्तौ निगृहीतौ। सीआईडी विभागेन प्रतिपादितं यत् धनं गृहीत्वा परीक्षा सफलतायाः मिथ्या प्रतिश्रुतिं यच्छन् संजीत कुमारः निगडितः। अपरञ्च जेएसएससी सीजीएल परीक्षा प्रकरणे पश्चिम बंगालात् अभियुक्तः दिलीप पासवानः न्यायिक अभिरक्षायां प्रेषितः। भारतस्य मुख्य न्यायाधीशेन सूर्यकान्तेन न्यायाधीशानां विरुद्धं परिवादानां निवारणाय सर्वोच्च न्यायालयेन उच्च न्यायालयैश्च विकसिता व्यवस्था सुदृढा अतीव प्रत्युत्तरशीला समयोचिता च वर्णिता। अनेनैव तेन न्यायपालिकायां निरन्तर परिष्कारस्य अधिक पारदर्शकतायाश्च आवश्यकतायां बलं प्रदत्तम्। ह्यः नवदिल्ल्यां प्रत्यक्ष न्यायप्रदानं न्यायव्यवस्थायाः स्तम्भरूपेण पारदर्शिता जनविश्वासश्च इति विषयमाधृत्य आयोजिते 6थे रामजेठमलानी स्मृति व्याख्याने मुख्य भाषणं कुर्वन् मुख्य न्यायाधीशः अवोचत् यत् परिष्कारः एव शाश्वत नियमो भवेत्। समुद्र सुरक्षां प्रति संशयमुत्पादयन् अमेरिका ईरान देशयोः प्रत्यग्रह विवादः समुद्भूतः। ईरानीय सैन्यदलेन आख्यातं यत् तैलपोतः सुरक्षा सीमाम् अतिक्रम्य जलसुरंगेन विस्फुटः। परम् अमेरिका देशस्य मध्य कमान विभागेन अस्य खण्डनं कुर्वता प्रतिपादितं यत् ईरानीय ड्रोन इत्यनेन एव अस्य पोतस्य उपरि आक्रमणं विहितम्। नेपालस्य विद्युत् संकटम् अपाकर्तुं भारत सर्वकारः अग्रे आगतः। भारतेन दिसम्बर मासस्य 31 दिनाङ्कं यावत् प्रतिदिनं विद्युत् निर्यातम् अन्वामोदी। नेपाले आप्लावेन जलविद्युत् परियोजनाः विनष्टाः सञ्जाताः। प्रकृतिकोपस्य संकेतं ददत् भारतीय ऋतुविज्ञानविभागः प्रत्यपादयत् यत् अद्य दिल्ली हरियाणा असम प्रभृति राज्येषु अतिवृष्टिः भविष्यति। विभागेन अनेन प्रतिपादितं यत् दक्षिणभारते अपि अतिवृष्टिः भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖవిందం అందిస్తారు శ్రీ కె ప్రతాప్.
2: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం శ్రీనిధి రుణాలు మంజూరు చేస్తున్నందున అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గ్రామీణాభివృద్ది శాఖ సేఫ్ సహకారంతో శ్రీనిధి రుణాలు 3 లక్షల రూపాయలు మంజూరైన ఇద్దరు లబ్దిదారులు ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేయగా వాటిని కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ప్రారంభించారు. గట్టు మండలంలో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట సభ్యులకు అధిక సంఖ్యలో ఆటోలు ఇప్పించడంతో లాభసాటిగా ఉండడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినట్టవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐడీఓసీ సమావేశం హాలులో గ్రామీణాభివృద్ది శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు, వన మహోత్సవం, వీబీ జీరాంజీ పనులు, స్వచ్ఛభారత్ మిషన్, గ్రామ పంచాయతీ ప్రణాళిక తదితర అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ బిల్లులు

0: పెండింగ్ లో ఉంచరాదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జలశ్రీ కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పంట కుంటలు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ శానిటరీ ఫీట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల రూపాలు కూడా మారుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు సూచించారు. సైబర్ నేరాల నివారణలో భాగంగా సైబర్ జాగ్రత్త దివస్ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియని లింకులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, నకిలీ వెబ్సైట్లు, ఫేక్ యాప్లు, మోసపూరిత కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్, ఆన్లైన్ చాటింగ్ లో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది టీకాల వివరాలను యువిన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయ్యి ఒక ప్రకటనలో సూచించారు. జాతీయ స్థాయిలో టీకా కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించేందుకు పోర్టల్లో నమోదు చేయడం ఎంతో అవసరమని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప అన్నారు. ఇటిక్యాల మండలంలోని తిమ్మాపురం గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ప్రారంభించారు. అనంతరం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలిసి క్షేత్ర పర్యటన నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులను ప్రోత్సహించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని జిల్లా యువజన క్రీడా శాఖాధికారి రామలింగేశ్వర్ గౌడ్ అన్నారు. ఉండవెల్లి మండలం అల్లంపూర్ చౌరస్తాలోని వైష్ణవి పాఠశాలలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా స్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2026-27 విద్యా సంవత్సరంలో జరిగే మండల, జిల్లా స్థాయి క్రీడలను ఐక్యతతో నిర్వహించాలని తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు మండల, 30 లోపు జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని చిన్నచింతకుంట గ్రామంలో ఓటరు జాబితాపై తహసీల్దార్ కరుణాకర్ అవగాహన కల్పించారు. జాబితాలో పేర్లు లేని అర్హులు అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత ఫారం 6 డిక్లరేషన్ అవసరమైన పత్రాలను బీఎల్ఓలకు సమర్పించి ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. జాబితాలో తప్పులుంటే ఫారం 8 అనర్హుల పేర్లపై ఫారం 7 ద్వారా అభ్యంతరాలు తెలపాలని అవగాహన కల్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నదీ అగ్రహారంతో పాటు ఎర్రవల్లి మండలం బీచ్పల్లి NH 44 రోడ్డులోని పుష్కరఘాట్ వద్ద వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పగడబందీగా చేపట్టేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ నరసింహారావు సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మత్స్యశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయ్యి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక వైద్య నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. శిశు మరణాలను కేసుల వారీగా పరిశీలించి వైద్య, సామాజిక, కుటుంబ, గర్భధారణ, ప్రసవం తదితర కారణాలను వివరించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసూనారాణి, రాజు, ఎస్ఓ తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1: జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమి సంయుక్తంగా

0: సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతిస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవలసిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్తో జరిగిన సమావేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్మరణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గామ్ దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashavani vartalu vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్, సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయాభారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మందికి పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 1,67,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాస్

0: తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10 కోట్లకు పైగా పౌరులు భాగస్వాములుగా చేయటమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నష్యా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారు మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రెయిన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్ధమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమెన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా పలువురు దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడాక్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్లో ఉరుములు మెరుపుతూ కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

దృశ్యాన్ని చూపించేది తెరైతే ఆ దృశ్యానికి విలువను నేర్పించేది మంచి ప్రసారం. ఈరోజు దూరదర్శన్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా భారతదేశ ప్రజాప్రసార రంగంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దూరదర్శన్ని మనసారా స్మరించుకుందామా? ఒకప్పుడు ఇంట్లో టెలివిజన్ ఆన్ చేయగానే కనిపించే దూరదర్శన్ లోగో, వినిపించే ఆ పరిచయ సంగీతం ఎన్నో తరాల మధుర జ్ఞాపకాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. అలాగే దూరదర్శన్ కేవలం వినోదాన్ని అందించలేదు, వార్తలను అందించింది, విజ్ఞానాన్ని పంచింది, విద్యను చేరువ చేసింది. భారతీయ సంస్కృతి, కళలు, సాంప్రదాయాలకు ముఖ్యంగా వేదికగా నిలిచింది. ఒక మంచి ప్రసారం కళ్ళకి మాత్రమే ఆకట్టుకోదు, అంటే మన కళ్ళని మాత్రమే కాదు, మనసును తాకి ఆలోచనని కూడా మేల్కొలుపుతుంది. ఈ మాటలకు దూరదర్శన్ ఒక చక్కని ఉదాహరణ అని చెప్పుకోవచ్చు మనం, అవునా? అలాగే సంగీతం, నృత్యం, సాహిత్యం, నాటకం, జానపద కళలు, ఇలా మన సంస్కృతిలోని ఎన్నో కోణాలను దేశ ప్రజలకు పరిచయం చేయడంలో దూరదర్శన్ కీలక పాత్ర పోషించింది. అలాగే సాంకేతికత మారింది, ప్రసార మాధ్యమాలు మారాయి, డిజిటల్ ప్రపంచం మన చేతుల్లోకి వచ్చింది. అయినా దూరదర్శన్తో ముడిపడిన జ్ఞాపకాలకు మాత్రం ఓ ప్రత్యేకమైన ఆత్మీయత ఉంది. కాలం మారినా, మాధ్యమాలు మారినా, ప్రజల హృదయాలకు తాకిన ప్రసారం ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాగే ప్రజలకు సమాచారం, విజ్ఞానం, వినోదంతో పాటు దేశభక్తి, సంస్కృతి, సామాజిక బాధ్యత అందించిన దూరదర్శన్కు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుందాం. చూసే కళ్లకు దృశ్యాన్ని, ఆలోచించే మనసుకు సందేశాన్ని అందించేదే దూరదర్శన్. దూరాన్ని దగ్గర చేసిన దూరదర్శన్కు, దశాబ్దాలుగా ప్రజల మనసులో నిలిచిన దృశ్య మాధ్యమానికి వందనం, అభివందనం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఉదయతనిని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు

చేస్తూ మన అభిప్రాయానికి విలువ అని, మన బాధ్యతకు గుర్తింపు అని చెప్పుకుంటాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రజలే పాలనకు పునాది అనే స్ఫూర్తిని గుర్తు చేసుకునే రోజు ఇది. అందుకే బలమైన ప్రజాస్వామ్యం మంచి నాయకులతోనే కాదు, బాధ్యతాయుతమైన పౌరులతో కూడా నిర్మితమవుతుంది. భిన్న అభిప్రాయాలను గౌరవించడం, ప్రశ్నించడం, చర్చించడం, అలాగే నిజమైన సమాచారాన్ని తెలుసుకోవడం, ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. అలాగే మన ఓటు మన భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. అందుకే ప్రతి పౌరుడు తన హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యం మనకు లభించిన హక్కు మాత్రమే కాదు, భవిష్యత్ తరాలను మనకి, ముఖ్యంగా మనం వాళ్ళకి అందించాల్సిన బాధ్యత కూడా మనదే కదా. అలాగే ఈ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మన హక్కుల్ని మనం గౌరవించుకుందాం, అలాగే మన బాధ్యతలను నిర్వర్తిద్దాం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుదాం. మరొకసారి అందరికీ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ శుభాకాంక్షలు.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి.
6: శ్రోతలు ఉదయదని వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం. ఇన్నటి కార్యక్రమంలో తలనొప్పి సమీకృత వైద్యం ఈ అంశం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన హెడేక్, తలనొప్పి ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ కె శ్రీధర్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం సమాజంలో ఉండే వివిధ రకాల వైద్య విధానాలని సమీకృతం చేసి ఒక రోగికి స్వస్థత కల్పించే ప్రయత్నంలో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ దిశలో అటు అలోపతి ఇటు హోమియోపతి రెండు వైద్య విధానాల్లో ప్రాక్టీస్ చేస్తూ ప్రజలకి ఈ సమీకృత వైద్య విధానాన్ని అందిస్తున్నారు డాక్టర్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, తలనొప్పి రావడానికి గల కారణాలు, దాంట్లో ఏమైనా రకాలు ఉంటాయా?
1: అనేక కారణాలతోటి తలనొప్పి రావడం చూస్తాం. తలనొప్పిని మనము ప్రైమరీ హెడేక్స్ అని, సెకండరీ హెడేక్స్ అని డివైడ్ చేయడం జరుగుతుంది. ప్రైమరీ హెడేక్స్ అంటే ఏ కారణం లేకుండా, అంటే వేరే జబ్బు లేకుండా బాడీలో తనకే తానుగా పుట్టే తలనొప్పిని ప్రైమరీ హెడేక్ అంటాం. సెకండరీ హెడేక్ అంటే బాడీలో వేరే జబ్బు ఉండి ఆ జబ్బు వల్ల కలిగేటువంటి సింప్టమ్స్తో పాటుగా హెడేక్ వస్తే దాన్ని సెకండరీ హెడేక్ అంటాం. ప్రైమరీ హెడేక్స్లో కామన్గా మనం చూసేవి మైగ్రేన్ హెడేక్, క్లస్టర్ హెడేక్, టెన్షన్ టైప్ హెడేక్, ఈ మూడు కామన్గా చూస్తాం. ఇంకా పలు రకాల హెడేక్స్ ఉన్నాయి. సెకండరీ హెడేక్స్లో చూస్తే వాటిలో ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే హెడేక్స్, అంటే సైనసైటిస్ వల్ల కావచ్చు, లేదంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్కి కలిగేటువంటి ఇన్ఫెక్షన్స్, అంటే మెనింజైటిస్ కానీ ఎంకఫలైటిస్ కానీ ఇలా బ్రెయిన్కి కలిగే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే పంటికి కలిగే ఇన్ఫెక్షన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. డెంటల్ యాప్సెస్ వల్ల తలనొప్పి రావచ్చు, కంటికి కలిగేటువంటి గ్లకోమా అనే ప్రాబ్లం వల్ల కూడా హెడేక్ రావచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల సెకండరీ హెడేక్స్ అనేవి వస్తుంటాయి. వాస్కులర్ కాజెస్ అని కొన్ని ఉంటాయి, అంటే బ్రెయిన్లో కానీ లేదంటే బ్రెయిన్ బయట ఉన్నటువంటి తల్లో ఉన్నటువంటి రక్తనాళాల్లో కలిగేటువంటి మార్పుల వల్ల, వాటిలో కలిగే జబ్బుల వల్ల ఏర్పడే హెడేక్స్. ఇలా సెకండరీ హెడేక్స్ అని రకరకాల కారణాలతో కలిగే హెడేక్స్ కూడా ఉంటాయి. స్థూలంగా చెప్తే ప్రైమరీ హెడేక్స్, సెకండరీ హెడేక్స్ అని రెండు రకాలుగా విభజిస్తాం.
0: డాక్టర్ గారు, ఈ ప్రైమరీ హెడేకా, సెకండరీ హెడేకా అని నిర్ధారించ

0: నిర్ణయించుకోవడానికి ఒక డాక్టర్ గారిని సంప్రదిస్తే సరిపోతుందా, లేదంటే ఏదైనా వ్యాధి నిర్ధారణకు లాబొరేటరీ టెస్టులు కూడా చేయించాల్సి వస్తుందా?
1: ప్రైమరీ హెడేకా సెకండరీ హెడేకా అనేది డాక్టరే నిర్ణయించాలి, పేషెంట్కి తెలియదు. సిమ్టమ్స్ని బట్టే అది ప్రైమరీ హెడేకా సెకండరీ హెడేక్ అని ఈజీగా చెప్పొచ్చు. ఒక్కొక్కసారి పేషెంట్ వచ్చినప్పుడు, హెడేక్తో వచ్చినప్పుడు పంటి సమస్య ఉందా, చూపు సమస్య ఉందా, లేదంటే హిస్టరీలో పేషెంట్ ఏజ్ని బట్టి, పేషెంట్కి ఉన్నటువంటి మిగతా సిమ్టమ్స్ని బట్టి ఈజీగా డాక్టర్ పసిగట్టేస్తారు. డాక్టర్ ఈజీగా చెప్పగలరు ప్రైమరీ హెడేకా సెకండరీ హెడేకా అని. ఒకవేళ డాక్టర్ గనక ఇది సెకండరీ హెడేక్ అనే ఆలోచన గనక కలిగితే, అలాంటి సస్పిషన్ అనుమానం కలిగితే, అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కానీ, సీటీ కానీ, ఎక్స్రే కానీ, ఇంకా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, రకరకాల పరీక్షలు అని అప్పుడు డాక్టర్ చెప్తారు. అలాగే
0: డాక్టర్ గారు, సాధారణంగా నిత్య జీవితంలో ఒకసారి తలనొప్పి హెడేక్ వచ్చింది అనుకుందాం, అది ప్రైమరీయా సెకండరీ అనేది డాక్టర్ గారే నిర్ణయించాలి. కానీ ఈ లోపల తాత్కాలిక ఉపశమనంగా ఒక పేషెంట్ ఏం చేస్తే ఉపశమనంగా ఉంటుంది?
1: ఒకసారి పేషెంట్ గనక హెడేక్ వస్తే, అది రికరెంట్ మాటిమాటికి వస్తున్న హెడేక్ అయితే, పేషెంట్స్ జనరల్గా పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయకూడదు. కామన్గా ఏం చూస్తూ ఉంటామంటే, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా పేషెంట్స్ సొంతంగా పెయిన్ కిల్లర్స్ వాడి కిడ్నీలు కూడా పాడయ్యేంత రేంజ్కి వెళ్ళి వస్తుంటారు అప్పుడప్పుడు. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, సొంతంగా పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు వాడకూడదు. హెడేక్ వచ్చిన ప్రతిసారి కూడా వెళ్ళి డాక్టర్ని కలవడం సాధ్యపడకపోవచ్చు. అందుకని సింపుల్గా ఒక పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్ అయితే వాడుకుంటే సరిపోతుంది. పేషెంట్ని చూడకుండా ఒక డాక్టర్గా హెడేక్కి పారాసిటమాల్ వేయండి అని నేను చెప్పకూడదు. అయినా కూడా ఒక పేషెంట్ కనుక ఎమర్జెన్సీలో ఉంటే పెయిన్ కిల్లర్ ఎన్నడూ వాడకుండా సింపుల్ పారాసిటమాల్ తీసుకుని మేనేజ్ చేసుకోవాలి. ఆ పూటకు మట్టుకే, ఒకవేళ ఆ పూటకి ఆ ట్యాబ్లెట్ వేసినా తగ్గకపోతే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి.
0: ప్రశాంతంగా పడుకోవడం కానీ, లేదంటే వేడి నీళ్ళ ఆవిరి పట్టుకోవడం కానీ, వేడివేడిగా ఏదైనా టీ కాఫీ లాంటివి తాగడం వల్ల కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది?
1: తప్పకుండా ఉంటుంది. హెడేక్ కనుక స్ట్రెస్ వల్ల వస్తే, ఆ పేషెంట్ ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా, పారాసిటమాల్ వాడినా వాడకపోయినా, ఒక కప్పు కాఫీ తాగి ఒక గంట సేపు పడుకుంటే ఆ స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్ రిలీఫ్ అయ్యే అవకాశం మెండుగా ఉంటుంది.
0: మీరు అన్నట్టుగా స్ట్రెస్ టైప్, టెన్షన్ టైప్ హెడేక్ లాంటిది ఉంటే, ఏ పరిస్థితుల వల్ల తలనొప్పిగా మారిందో ఆ పరిస్థితులకు కొంచెం దూరంగా వెళ్ళినప్పుడు ఆ హెడేక్ తగ్గే అవకాశం ఉందంటారా?
1: ఖచ్చితంగా ఉంటుంది. టెన్షన్ టైప్ హెడేక్లో పేషెంట్కి స్ట్రెస్ వల్ల, కాన్ఫ్లిక్ట్ వల్ల హెడేక్ వచ్చినప్పుడు, ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకుంటే, ఆ పరిస్థితుల నుంచి దూరంగా వెళ్తే తప్పకుండా పేషెంట్కి రిలీఫ్ వస్తుంది. ఏ మందు అవసరం లేకుండా కూడా చక్కగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది.
0: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఈ మైగ్రేను ఇలాంటివి చాలా కాలంగా పీడిస్తూ ఉంటాయి.
1: అవును.
0: అలాంటి పరిస్థితుల్లో విపరీతమైన బాధకు లోనే ఏడ్చే వాళ్ళని కూడా గమనిస్తుంటాం. అలాంటి వాళ్ళు డయాగ్నోసిస్ కోసం ఏదైనా పరీక్షలు చేయించాల్సి ఉంటుందా?
1: మైగ్రేన్ అనేది క్లినికల్గా మనం చేసేటువంటి డయాగ్నోసిస్. పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి క్లినికల్గానే మైగ్రేన్ సులభంగా డయాగ్నోస్ చేయవచ్చు.
0: మామూలుగా మనం వింటుంటాం డాక్టర్ గారు, హార్ట్ అటాక్ లాంటిది వచ్చినప్పుడు అది గ్యాస్ట్రిక్ పెయిన్కి సిమిలర్గానే ఉంటుంది, కానీ ఒక వైద్యుడి పర్యవేక్షణలో చూసినట్లయితే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్గా సిమ్టమ్ అని తెలుస్తుంది. అలాగే హెడేక్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. కొన్ని కొన్ని హెడేక్స్లో అలార్మింగ్ సిమ్టమ్స్గా చూడాల్సిన అవసరం ఉంటుందా? అలాంటి సిమ్టమ్స్ ఏవి, ఎలా గుర్తించాలి?
1: ఒక పేషెంట్ గనక సడన్గా విపరీతమైన హెడేక్ వచ్చిందనుకోండి, ఒక్కోసారి పేషెంట్ చెప్తారు, నా లైఫ్లో ఇట్లాంటి హెడేక్ నాకు ఎప్పుడూ రాలేదంటారు. అట్లాంటి లైట్నింగ్ హెడేక్, అంత సివియర్ హెడేక్ కనుక వచ్చిందంటే, అది లోపల బ్రెయిన్ హెమరేజ్ అవ్వచ్చు, మెదడులో రక్తనాళం చిట్లి హెమరేజ్ అయ్యి పేషెంట్ హెడేక్ రావచ్చు. సో విపరీతమైన తలనొప్పి సడన్గా వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
0: అటువంటి సందర్భాల్లో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత డ్యామేజ్ అయ్యే అవకాశం,
1: అంత ప్రాణ ప్రమాదం జరుగుతుంది.
0: బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్య సహాయం పొందగలిగితే అంత తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది అంటారు.
1: కరెక్ట్. అవును
0: డాక్టర్ గారు, హెడేక్స్తో ప్రజెంట్ అయ్యి వచ్చే పేషెంట్లని అలోపతి విధానము, హోమియోపతి విధానం రెండు కూడా తమరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇలా ఇంటిగ్రేట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏ రకమైన పద్ధతిని మీరు అవలంబిస్తారు?
1: ఒక పేషెంట్ తలనొప్పితో కనుక వస్తే, ఫస్ట్ ఆ పేషెంట్కి ఏ రకమైన తలనొప్పిని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అది ప్రైమరీ హెడేకా సెకండరీ హెడేకా అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది కనుక ప్రైమరీ హెడేక్ అయితే, సెకండరీ కాజెస్ ఏమీ లేకపోతే, అంటే వేరే వ్యాధి ఇలా కాంప్లికేట్ అయ్యి తలనొప్పి కలిగించకుండా ప్రైమరీ హెడేక్ అయితే, ఆ ప్రైమరీ హెడేక్ కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అలా కాదు, సెకండరీ హెడేక్ అయితే, ఏ కారణం వల్ల, ఏ జబ్బు వల్ల హెడేక్ కలుగుతుందో

0: ఆ జబ్బునే టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అప్రోచ్లో ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చినప్పుడు అది ప్రైమరీ హెడేక్ అని డయాగ్నోస్ చేశామనుకోండి, అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ అనుకోండి, పేషెంట్కి ఇమ్మీడియట్గా కావాల్సింది ఆ నొప్పి నుంచి విముక్తి కావాలి, ఆ వేదన బాధ నుంచి వాళ్ళకి విడుదల కావాలి. అందుకని ఫస్ట్ తప్పకుండా వాళ్ళకి అల్లోపతిలో కావాల్సినటువంటి మందులు పెట్టి వాళ్ళ పెయిన్ని రిలీవ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒకవేళ ఆ పేషెంట్ కనుక మైగ్రేన్ లాంటి ప్రైమరీ హెడ్డేక్ దీర్ఘకాలంగా బాధిస్తూ ఉంటే, అలాంటప్పుడు అల్లోపతి మందులతో పాటుగా నేను హోమియో కూడా ప్రాక్టీస్ చేసే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రాక్టీషనర్ని కాబట్టి అతనికి హోమియో కూడా ఇంటిగ్రేట్ చేస్తాను. అలా హోమియో కూడా తీసుకున్నప్పుడు క్రమక్రమంగా హోమియో వల్ల కూడా తలనొప్పిలో రిడక్షన్ వచ్చి వాళ్ళకు వస్తున్నటువంటి నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తగ్గుతున్నప్పుడు స్లోగా అల్లోపతి మందుల్ని తగ్గించడం జరుగుతుంది. అలాగా వ్యాధి మొత్తం తగ్గేటట్లుగా ప్రైమరీ హెడేక్స్లో చేయొచ్చు. సెకండరీ హెడేక్స్ విషయానికి వస్తే పేషెంట్కి ఉన్నటువంటి వేరే వ్యాధి వల్ల అతనికి హెడేక్ వస్తుంది కాబట్టి అలాంటప్పుడు పేషెంట్కి డయాగ్నోస్ చేసి అవసరమైన మందులు పెట్టి హోమియో కూడా పేషెంట్ కోరుకుంటే సైడ్ బై సైడ్ వాడుతూ తలనొప్పి తగ్గించవచ్చు. కొన్నిసార్లు పేషెంట్స్ ఏమంటారంటే, మాకు అల్లోపతి వైద్యం మేము ఆల్రెడీ మేము తీసుకున్నాము, మాకు అంత రిలీఫ్ రాలేదు, మాకు హోమియో మాత్రమే కావాలనే వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణకి ఒకవేళ ఒక పేషెంట్ గనక సైనసైటిస్ వల్ల హెడేక్ వచ్చిందనుకోండి, ఆ సైనసైటిస్ వల్ల వచ్చే హెడేక్కి పేషెంట్ నాకు పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్ వద్దు హోమియోలో ట్రీట్ చేయమంటారు. దానికి కూడా హోమియోలో చాలా చక్కని మందులున్నాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఆపరేషన్ అవసరమైన కేసు అయినా కూడా అంతటి సైనసైటిస్ ఉన్నా కూడా హోమియోతో తగ్గిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి పేషెంట్ చాయిస్ ఇస్తాము. ఫస్ట్ పేషెంట్కి చెప్తాము మీది ఫలాని హెడేక్, ప్రైమరీ హెడేకా సెకండరీ హెడేకా, ఏ కారణంగా హెడేక్ వస్తుందని చూసి ఇంటిగ్రేటివ్ కేర్లో వారికి ఆప్షన్ ఇవ్వబడుతుంది. వాళ్ళు తీసుకున్న ఆప్షన్ని బట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది.
1: ఫస్ట్ పేషెంట్ రిలీఫ్ పొంది నిత్య జీవితంలో కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా అటు హోమియోపతి అయినా అలోపతి అయినా మెడిసిన్స్ ఇస్తారు. ఆ తర్వాత రూట్ కాజెస్ని ట్రీట్ చేయడానికి, అలా దీర్ఘకాలికంగా వైద్యాన్ని అది రూట్ కాజ్ని అటెండ్ చేయడానికా, లేదంటే ఈ హెడేక్ ఎప్పుడొస్తే అప్పుడు వేసుకోవడానికి వీలు పడుతుందంటారా?
0: హెడేక్ ఎప్పుడొస్తే అప్పుడు వేసుకోవడానికి మనం ఎప్పుడైనా అలోపతినే ఆశ్రయించడం మంచిది. అలోపతిలో మనకు స్ట్రాంగ్ మెడిసిన్స్ ఉన్నాయి, చక్కగా హెడేక్ నుంచి ఇమ్మీడియట్ రిలీఫ్, ఆ బాధ వేదన నుంచి ఇమ్మీడియట్ రిలీఫ్ మనకు దొరుకుతుంది. అయితే పేషెంట్స్ కోరుకునేది ఏంటంటే, మేము అల్లోపతి వాడుతున్నాము, మాకు ఇంకా ఎక్కువ రిలీఫ్ కావాలి కాబట్టి మేము హోమియో కోసం వచ్చాము, ఇంటిగ్రేటివ్ కేర్ కోసం వచ్చాము అంటారు. అలాంటప్పుడు హోమియోపతిని అల్లోపతి మందులతో పాటుగా జోడించి, ఇందాక మీరు అన్నట్లుగా హోమియో కొంచెం టైం తీసుకుంటుంది, అన్ని కేసుల్లో కాదు, చాలా కేసుల్లో హోమియో అల్లోపతి కన్నా ఫాస్ట్గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, అవి వేరే. కానీ పేషెంట్కి అల్లోపతి మందులు పెట్టి హోమియో కూడా జతపరిచి క్రమక్రమంగా రెస్పాన్స్ వచ్చేటట్లుగా చూసి హోమియోతో కూడా సెకండరీ హెడేక్స్లో రూట్ కాజ్ని ట్రీట్ చేసి, అంటే ఉదాహరణకి వాస్క్యులర్ కాజెస్లో జెయింట్ సెల్ ఆర్టరైటిస్ అని ఒక జబ్బు ఉంటుంది, అది ఆర్టరీస్ని డ్యామేజ్ చేసే జబ్బు, చాలా ప్రమాదకరమైన జబ్బు. కానీ హోమియోలు దానికి కూడా మంచి మందులు ఉన్నాయి. అల్లోపతిలో మనం ఇచ్చే మందులతో పాటుగా హోమియోలో ఆ సెకండరీ కాజ్ని కూడా ట్రీట్ చేసి రూట్ కాజ్ వరకు వెళ్ళి ఆ రూట్ కాజ్ని అడ్రస్ చేసి జబ్బుని సమూలంగా బాడీలోంచి తీసేయడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. అలాగా చేసినప్పుడు సెకండరీగా కలుగుతున్న హెడేక్స్, మిగతా సింటమ్స్ అన్నీ కూడా క్రమక్రమంగా సమసిపోతాయి.
1: డాక్టర్ గారు, ఈ వైద్య విధానం వాడితే ఆ వైద్య విధానానికి విరుగుడుగా పనిచేస్తుంది లేదా వికటిస్తుంది అని అంటుంటారు, అది ఎంతవరకు నిజం?
0: ఎప్పుడైనా కూడా రెండు వైద్య విధానాలు వాడుతున్నప్పుడు ఏ వైద్య విధానంలో ఏం వాడుతున్నాం అనేది ఇద్దరు డాక్టర్స్కి తెలుసుండాలి, పేషెంట్ కూడా తెలుసుండాలి. అలా కుదరకపోతే ఇబ్బందులు అనేవి రావచ్చు. జనరల్గా హోమియోపతి అల్లోపతి విషయానికి వస్తే మాత్రం అంత పెద్ద కాంప్లికేషన్స్ ఎప్పుడూ రావు, ఎందుకంటే అన్ని అల్లోపతి మందులతో పాటుగా హోమియో జతపరిచి వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు.
1: అల్లోపతి మెడిసిన్స్ వేసుకునేటప్పటికి హోమియోపతి మెడిసిన్స్ వేసుకోవడానికి మధ్యలో ఏదైనా గ్యాప్ ఇవ్వాలంటారు, అంటే ఉదయం పూట అల్లోపతి సాయంత్రం పూట హోమియోపతి అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: అలాంటి గ్యాప్ కూడా ఏమీ ఇవ్వక్కర్లేదు. పేషెంట్ అల్లోపతి మందులు వేసుకున్న వెంటనే హోమియోపతి కూడా వేసుకోవచ్చు. పాత రోజుల్లో అలా చెప్పేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో అన్ని రీసెర్చ్లో తేలింది ఏంటంటే హోమియోపతి అన్నం తిన్న వెంటనే వేసుకున్న కూడా పనిచేస్తుంది, అల్లోపతి మందులు వేసుకున్న వెంటనే తిన్నా కూడా పనిచేస్తుంది.
1: ఉపశమనాన్ని బట్టి అల్లోపతి వైద్య విధానంలో వాడే మెడిసిన్స్ తగ్గిస్తూ హోమియోపతి వైద్య విధానాన్ని కంటిన్యూ చేస్తూ పూర్తిగా పేషెంట్ రిలీఫ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఆపేయచ్చు.
0: అవును, అన్ని మందులు కూడా ఆపేయడానికి ట్రై చేసి ఆపేయచ్చు.
1: సో ఒక హెడేక్ అంటూ వచ్చిందంటే జీవితకాలము బాధపడాల్సిన

0: అగత్యం లేదు. సరైన నిష్ణాతుడైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి, మీరు అన్నట్టుగా ఇంటిగ్రేటివ్ మెడిసిన్, అటు అలోపతి, హోమియోపతి, ఇతరత్ర వేరే వైద్య విధానాలు ఏదైనా ఉన్నా అన్నిటిపైన సరైన అవగాహన ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్ళి, ఒక మెడిసిన్ ఇంకో మెడిసిన్కి కాంట్రడిక్టరీ కాకుండా, ఇబ్బంది కలగకుండా చూసుకొని సరైన వైద్య విధానాన్ని కనుక పాటించినట్లయితే పూర్తిగా రిలీఫ్ పొందే అవకాశం ఉందంటారు.
1: అవును, తప్పకుండా అలాగే చేయాలి. సొంతంగా ఎప్పుడూ పేషెంట్స్ చేయకూడదు. డాక్టర్ని కలిసి ఒపీనియన్ తీసుకుని వాడితే చక్కగా పరిపూర్ణమైన పరిష్కారం దొరుకుతుంది.
0: వైద్యుడి పర్యవేక్షణలోనే మందులు వాడడం కరెక్టు. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకున్నట్లయితే కొండ నాలుగకు మందేస్తే ఉండ నాలుగు పోయినట్టు సమస్య మరింత తీవ్రమైపోయి అవకాశాలు ఉంటాయంటారా డాక్టర్ గారు?
1: ఖచ్చితంగా ఉంటాయండి. కాబట్టి ఎప్పుడూ కూడా సొంత వైద్యం చేయొద్దు, ఇంటిగ్రేటివ్ కేర్ అసలే చేయకూడదు, డాక్టర్ని అడిగి చేయాలి.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
1: నమస్తే అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం ఈనాటి కార్యక్రమంలో తలనొప్పి సమీకృత వైద్యం ఈ అంశం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి.
0: శ్రోతలు ఉదయతరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు. ముందుగా రాగం చిత్రం కోసం బాంబే జయశ్రీ ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: అని. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు సిరివెన్నెల రచనకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించగా ఉషా ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం నీ స్నేహం.

శ్రోతలు సినీ గీతాలు విన్నారు. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

నాటరాగంలో దీక్షితార్ కృతి అది. కార్యక్రమంలో ఇప్పుడు త్యాగరాజ నీ భాగ్యము, ముఖారి రాగంలో ఈమని శంకరశాస్త్రి గారి స్వీయ రచన విందాం. రూపకతాళం.

కార్యక్రమంలో చివరిగా నిన్ను చూచి ధన్యుడనే తిని సౌరాష్ట్ర రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కృతి విందాం ఆదితాళం.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమణి శంకరశాస్త్రి గారి వీణావాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎల్లుండి జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించడంతో పాటు కొద్దిసేపట్లో పరేడ్ రిహార్సల్స్ పర్యవేక్షిస్తారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ సమీపంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు జరిగే మహిళా శక్తి స్కూటీ ర్యాలీలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం తాజ్ పలక్నమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం అగాఖాన్ వీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. సాయంత్రం 7 గంటలకు విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ భాష దినోత్సవం సందర్భంగా నిన్న మాట్లాడుతూ హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు, పీఆర్ఓ, పీఏలపై నిన్న సాయంత్రం సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముసుగు ధరించిన పోలీసులే దాడి చేశారని, విచారణ గదిలో వెళ్లి మరీ వారిపై దాడికి ఎత్తించారని పేర్కొన్నారు. అయితే హరీష్ రావు చేసిన ఆరోపణలో నిజం లేదని సైఫాబాద్ పోలీసులు వివరణ ఇచ్చారు. హైదరాబాద్ బొల్లారంలో ఆర్బీ మద్రాస్ రెజిమెంటల్లో ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు మాజీ హవిల్దార్ మల్లేష్ను కోర్టు అనుమతి మేరకు పోలీసులు ఈరోజు కస్టడీకి తీసుకోనున్నారు. ఆయుధాల చోరీ వెనుక అసలు కారణాలపై లోతుగా ప్రశ్నించనున్నారు. మరోవైపు మల్లేష్ తన ఫోన్లో డిలీట్ చేసిన డేటా దర్యాప్తు బృందాలు రికవరీ చేస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లో ఖైరతాబాద్ బడా గణేష్ను చూసేందుకు భక్తులు పోటెత్తారు. గవర్నర్ దంపతులు స్వామికి తొలి పూజ చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పంచముఖ సంకటహర మహాగణపతిని తొలిరోజు సాయంత్రం 6 గంటల వరకు 75,000 పైగా భక్తులు దర్శించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ

ఈ గీతాలు కార్యక్రమంలో ముందుగా ఏఎం రత్నం శివగణేష్ రచనకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా సోనూ నిగమ్ హరిణి సంగీత కృష్ణరాజు ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం జీన్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: కార్యక్రమంలో ఇప్పుడు గోదావరి చిత్రం కోసం వేటూరి రచనకు KM రాధాకృష్ణన్ సంగీతం అందించగా SP బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: కార్యక్రమంలో ఇప్పుడు వేటూరి రచనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపిస్తున్న యుగళగీతాన్ని విందాం. చిత్రం మాతృదేవోభవ.

0: మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి ఒడ్డించు బొమ్మ, ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నానే. చీరు చీరు.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, నీ అమ్మ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపిస్తున్న గీతాన్ని విందాం. వేటూరి రచన, కెఎం రాధాకృష్ణన్ సంగీత సారథ్యం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు గోపి గోపికా గోదావరి చిత్రం కోసం చక్రి కౌశల్య ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రామజోగేశాస్త్రి రచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: కార్యక్రమంలో ఇప్పుడు గుణా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. వెన్నెల గంటి రచన.
7: రాయి.
8: ఏం రాయాలి?
7: లెటర్.
8: ఎవరికి?
7: నీకు.
8: నాకా?
7: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
8: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
7: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
8: I like it. చెప్పు.

0: నా ప్రియ, ప్రేమతో నీకు.
1: నీకు
0: నీ
1: రాసే
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అనరా. చదువు.
1: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోక నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఖడ్గం చిత్రం కోసం సుమంగళి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. సిరివెన్నెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ రచనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా కేకే ఆలపిస్తున్న గీతం చిత్రం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎల్లుండి జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తర్వాత పరేడ్ రిహార్సల్స్ పర్యవేక్షించారు. ఎల్లుండి నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్లపాటు ప్రజాసేవలో నిమగ్నమవడంతో ఆయన పుట్టినరోజును బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నాయి. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఎల్లుండి సేవా సంకల్ప్ అభియాన్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఉజ్జయినిలో ఈరోజు సాయంత్రం భారీ దీపోత్సవం నిర్వహిస్తారు. విప్రా నది వెంబడి ఉన్న ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించనున్నారు. ఆగస్టులో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మరింతగా పెరిగింది. జూలైలో ద్రవ్యోల్బణం 4.45% ఉంటే ఆగస్టులో ఏకంగా 4.82% నమోదైంది. వరుసగా 3 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నేపాల్కు రోజుకి 18 గంటల పాటు కరెంటు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెరుపు వరదలతో నేపాల్లో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఖైరతాబాద్లో ప్రతిష్ఠించిన అతిపెద్ద పంచముఖ సంకటహర మహాగణపతిని నిన్న తొలిరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 24 వరకు గణేష్ ఉత్సవాలు కొనసాగనున్నాయి. 25న మహాగణపతి నిమజ్జనం జరగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి స్థాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న శాస్త్రోక్తంగా అంగురార్పణ జరిగింది. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్షేనుల వారు ఆలయ 4 మాడ విధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి పుట్టమనుతో నవధాన్యాలు నాటారు. నైరుతి ఋతుపవనాల తిరోగమనంపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి ఋతుపవనాల ఉపసంహరణకు పరిస్థితి అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. నైరుతి ఋతుపవనాల తిరోగమనంతో వర్షాకాలం ముగియనుంది. ఎల్నినోతో దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు తక్కువగా కురుస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీగీతాలు కార్యక్రమంలో ముందుగా సూర్య సన్ ఆఫ్ కృష్ణ చిత్రం కోసం నరేష్ అయ్యర్ ప్రశాంతిని ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు ఇరుముడి చిత్రం కోసం హేషిమ్ అబ్దుల్ వాహబ్ సాధిక ఆలపిస్తున్న గీతాన్ని విందాం. అనంత శ్రీరామ్ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మనోజనరంజని. శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అమ్మాయి బాగుంది చిత్రం కోసం చరణ్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. కులశేఖర్ రచన, ఎంఎం శ్రీలేఖ సంగీత సారథ్యం.

ఈరోజు మధ్యాహ్నం 1:20 వనితాలోకం కార్యక్రమంలో వెరికోస్ వెయిన్స్ రావడానికి గల కారణాలు, నివారణ గురించి డాక్టర్ శశాంక్ దేశ్ముఖ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.

ఈరోజు రాత్రి 9:30 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద సేవ వాహనం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఈరోజు రాత్రి 9:30 పెద్ద శేష వాహనం సేవ.

విన్న ఆ పాట డిస్కోరాజా చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. సిరివెన్నెల రచన, ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యం. కార్యక్రమంలో ఇప్పుడు కంచె చిత్రం కోసం అభయ్ జోధ్పుర్కర్, శ్రేయా ఘోషల్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎల్లుండి నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర సాయుధ దళాల కవాతు రిహార్సల్స్ ప్రత్యేకంగా వీక్షించి వినూత్న విన్యాసాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతం చేయాలని అధికారులకు తగు సూచనలు చేశారు. హైదరాబాద్లో తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ వీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు ప్రారంభం కానుంది. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్కు పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ చర్చలు 5 రోజుల వరకు కొనసాగుతాయి. న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టులు అభివృద్ధి చేసిన యంత్రాంగం పటిష్టంగా, అత్యంత చురుగ్గా సకాలంలో పనిచేస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అభివర్ణించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జస్టిస్ సింటూ బిడెన్ ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ట్రస్ట్ యూజ్ పిల్లర్స్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్ అనే 6వ రామ్ జెట్మలాని మెమోరియల్ లెక్చర్లో ప్రధాన ఉపన్యాసం చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన, మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దులో వాస్తవాధీన ర్యాంక్ వెంబడి చైనా సైనిక మోహరింపులు 2025లో గణనీయంగా తగ్గాయని తాజాగా వెల్లడైంది. ఉత్తర సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరింపులు భారీగా తగ్గినట్టుగా చైనా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. 3 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం యువవాణి సంగీత కార్యక్రమంలో వి నిషిత గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా ఎంతో ప్రేమ సురటి రాగం ఆదితాళం శ్రీ పల్లవి గోపాలయ్యర్ కీర్తన.

మీరింతవరకు యువవాణి సంగీత కార్యక్రమంలో వి నిషిత గారి వీణావాద్యం విన్నారు. సహకారం మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వింటున్న పాట హిట్ 3 సినిమా కోసం సిద్ శ్రీరామ్ నూతన మోహన్ గానం చేసిన కృష్ణకాంత గీతం మిక్కీ జేమేయర్ సంగీతాన్ని సమకూర్చారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సుగమ్ సంగీత్. ఈ కార్యక్రమంలో అమ్జాద్ శ్రీ అసద్ ఖాన్ వార్సీ వారి బృందంచే ఖవ్వాలి వింటారు.

మీరింతవరకు సుగమ్ సంగీత్ కార్యక్రమంలో అజ్మాత్ శ్రీ అసద్ ఖాన్ వార్సీ వారి బృందంచే ఖవాలి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: Now, let's cool down things with blue. Blue reminds of the sky and the ocean. It creates feelings of peace, trust, and stability. That's one reason why many banks, hospitals, and technology companies use blue in their branding. It tells people that you can trust us. Have you ever sat near the sea and you felt your stress slowly disappear? That's calming feeling is one reason blue is loved by so many people. Now imagine your dream vacation. Is it a beach with a blue water? Chances

0: are. Many of you are already smiling. Now, moving on to another color, that is the yellow, the color of sunshine. Yellow represents hope, happiness, creativity, and optimism. It brightens up a room instantly. But here's something surprising. Too much bright yellow can sometimes make people feel restless. That's why balance is very important. Here's today's smile challenge. Can you think of one yellow object that always makes you happy? Maybe a sunflower, a lemon, your favorite dress, or a school bus from the childhood.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: Let's talk about the another color, that is the green. Green is a color of nature, growth, happiness, and freshness. Just imagine walking through a beautiful park after the rain. Doesn't it feel refreshing? Doctors often recommend spending time in nature because green surroundings help reduce stress and improve our mental well-being. That's one reason indoor plants have become so popular. If you're listening right now from your office or from your home, maybe today is the perfect day to place a small green plant on your table. Now comes the royal color, that is the green.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: Now comes the royal color, that is the purple. Purple has been long associated with luxury, creativity, wisdom, and imagination. In ancient times, purple dye was extremely expensive. So only kings and queens could afford it. Even today, purple often gives you a premium feel. If you're an artist or someone who loves creativity, purple might be one of your favorite colors. Now, let's move on to the white color. White symbolizes peace, simplicity, cleanliness, and new beginnings. Hospitals often use white because it symbolizes a feeling of hygiene and calmness. Brides in many countries wear white to symbolize purity. But here's something interesting. Different cultures attach different meanings to white. That's what makes color psychology even more fascinating.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్కు పెంచుకోవాలని లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.

0: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Sri Narendra Modi ji. We are constantly and consistently seeing the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Sriman Modi ji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
1: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
2: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global, our responsibilities have grown, and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the global south. A rising India must increasingly bring its own history, experience, interests, concepts, and even terminology to the way it approaches the world. ICWA has an important place in this endeavor.
1: భారత్ దేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
3: మహాన్ ఇంజనీర్స్ కి హమారీ విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके. मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदर पूर्वक नमन करता हूँ.
1: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగైన నూహ్కాయ్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూహ్కాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని, సామూహిక విందులు, స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్ట్రపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని, ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుకగా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి, ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు, గణసంఘాల్లో కాలక్రమేణా స్వయం పాలన, సంప్రదింపుల సంస్థలు, సాంప్రదాయాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డిఆర్డీఓ ఇండస్ట్రీ సినర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్షిపణుల నుంచి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుంచి నీటిలోకి కదిలే జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచుకు

0: కొన్ని లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. వరల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు, శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 సెప్టెంబర్ 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 ఏప్రిల్ 1 ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 సెప్టెంబర్ 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100% జనాభాకు ఇది శాటిలైట్, డిటిహెచ్ సేవల ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే, డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విందాం.

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो अब उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्शद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग
2: మీరింతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు తెలుగులో.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5కు సూచించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22/A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈరోజు రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్

0: గ్రౌండ్స్లో ఏర్పాట్లను ఈ ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన 1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్ర్యం వచ్చినా నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానానికి మాత్రం అప్పుడు స్వాతంత్ర్యం రాలేదని గుర్తుచేశారు. రజాకార్ల దమనకాండను ఎదిరించి పోరాడిన సమరయోధుల స్మరణార్థమే కేంద్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కు భయపడి ఈ దినోత్సవాన్ని నిర్వహించలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
1: స్వాతంత్ర పండుగ తెలంగాణ విమోచన ఉత్సవాన్ని నిర్వహించుకున్న విషయాన్ని సందర్భంగా ఇది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం కాదు. ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే బలిదానం అయ్యారో వాళ్ళ ఆత్మ శాంతి కలిగించడం కోసం వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించాము.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5తో నిన్న జరిగిన సమావేశంలో తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. ఇమామ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత్ తెలంగాణకు తొలిసారి వచ్చిన ప్రిన్స్ రహీంకు గవర్నర్ ఘన స్వాగతం పలికారు. దివంగత ఆగాఖాన్ 4 సేవలను స్మరించుకుంటూ కుతుబ్షాహీ సముదాయ పునరుద్దరణతో సహా విద్య, పట్టణ పునరుద్దరణ, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో సంస్థ కృషిని కొనియాడారు. తెలంగాణలో పట్టణ పునరుద్దరణ, సామాజిక ఆరోగ్య సంరక్షణ, ఉపాధి కల్పన రంగాల్లో తమ కార్యక్రమాలను ప్రిన్స్ రహీం వివరించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం MCHRDలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను ముఖ్యమంత్రి ఈ భేటీలో మంత్రులకు సమగ్రంగా వివరిస్తారు. ఈ భూ వ్యవహారంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు నల్గొండ, ఖమ్మం జిల్లాల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సింగరేణి కంపెనీ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 300కు పైగా కంపెనీలు పాల్గొంటాయన్నారు.
2: ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువత, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ జాబ్ మేళాని సద్వినియోగం చేసుకుని వచ్చి ఇంటర్వ్యూ లో పార్టిసిపేట్ చేసి మీకు మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు వెంటనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాం.
0: గోదావరి పుష్కరాలకు చెన్నూరులో 70 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్టు కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి తెలిపారు. సుమారు 8 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న పుష్కర ఘాట్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. పుష్కరాలకు 100,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
3: వివిధ వ్యాపారస్తులు ఉన్నారు, వారికి ఇమీడియట్లీ షాప్స్ కావాలంటే 20 షాప్స్ కి కోసం కూడా 20 లక్షల రూపాయలు DMFT నిధులు శాంక్షన్ కావడం జరిగింది. త్వరలోనే టెండర్ అయిన తర్వాత పండుగ కూడా ప్రారంభమై తొందరగా కంప్లీట్ చేసుకుంటే చిన్న వ్యాపారస్తులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని పనిచేస్తున్నాము.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆగాఖాన్ ఫౌండేషన్పై తనకు అత్యంత గౌరవం ఉందని, తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్దరించడంలో ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాసనమండలి భవనం, కుతుబ్షాహీ టూమ్స్ పునరుద్దరణలో ఫౌండేషన్ సహకారాన్ని గుర్తు చేసిన ఆయన, మూసీ నది పునరుజ్జీవం, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్దరణలో సహకారం కోరారు. హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తన పీఆర్ఓ, పీఏలపై దాడి జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు ఆరోపించారు. ఢిల్లీలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, విచారణ పేరిట పిలిపించి పోలీస్ స్టేషన్ లోపలే ముసుగులు ధరించిన 15 మందితో దాడి చేయించారని విమర్శించారు. దాడి చేసింది గుండాలా లేక మఫ్టీలో ఉన్న పోలీసులా తేలాలని డిమాండ్ చేశారు.

0: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆలయ ఈవో రమాదేవిలతో కలిసి ప్రారంభించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులను ఎంపిక చేసి కోడెలను పంపిణీ చేస్తున్న సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: 560 పైచీలకు కోడెలు సంసిద్ధంగా ఉన్నాయి పంచడానికి. అందులో భాగంగా 250 మంది ఆన్లైన్ లో ఎవరైతే సీరియల్ నెంబర్ పకడటం వారందరికీ 250 మంది కూడా ఫోన్ ద్వారా సమాచారాన్ని దేవస్థానం ద్వారా అందివ్వడం, వాళ్ళందరూ కూడా సుమారు 500 వరకు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నారు.
0: రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాటి ప్రభావంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు ఆదిలాబాద్, మంచిర్యాలతో సహా 12 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. అలాగే రేపు 7 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండలం పట్నాపూర్లో వ్యవసాయ భూమిలో అంతర పండగ సాగు చేస్తున్న గంజాయిని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాలతో డీఎస్పీ అశోక్, ఇతర అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ, పట్నాపూర్లో 1.5 కోటి రూపాయల విలువైన 1500కు పైగా గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 3088 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని, ఉదయం నుండి పూర్తిగా నిండి మత్తడి దూకుతోందని పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం కూడలిలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం GO 97 వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నేతలు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయికి వినతిపత్రం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. భూభారతి సాదా బైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లాలో ఇంజనీర్స్ డేను జరుపుకున్నారు. హనుమకొండలోని చింతగట్టులో ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 కు సూచించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22/A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం MCHRDలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈరోజు, రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈరోజు కార్యక్రమంలో వేరికోజ్ వెయిన్స్ రావడానికి గల కారణాలు, నివారణ పద్ధతుల గురించి కన్సల్టెంట్ లేజర్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శశాంక్ దేశ్ముఖ్ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో వారికోజ్ వెయిన్స్ అసలు ఎందుకు వస్తుంది, ఒకవేళ ఈ సమస్య వచ్చిన వాళ్లు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది, మళ్లీ వచ్చే అవకాశాలున్నాయా, సింటమ్స్ ఎలా కనుక్కోవాలి, ఇలా చాలా విషయాలు ఈ సమస్యకి సంబంధించి మాట్లాడుకుందాము. మనతో ఈరోజు కన్సల్టెంట్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శశాంక్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, మరి వారికోజ్ వెయిన్స్ గురించి చాలా వింటూ ఉన్నాము, చూస్తూ ఉంటాం కూడా చాలా మందిలో, అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది?
2: బేసికల్ అండి, వారికోజ్ వెయిన్స్ అంటే సిరలు అంటాం వాటి మనము. సో మన కాళ్ళల్లో సిరలు ఉంటాయి అన్నమాట. ఆ వెయిన్స్ రెండు రకాల వెయిన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సూపర్ఫిషియల్ వెయిన్స్, అంటే జస్ట్ చర్మం కింద ఉండేటువంటివి. ఇంకోటి డీపర్ వెయిన్స్, అంటే కండరాల మధ్యలో బ్లడ్ని రక్తాన్ని మన హార్ట్ వైపు తీసుకుండే వైపు తీసుకెళ్లేటివి డీపర్ వెయిన్స్ అనమాట. సో వారికోజ్ వెయిన్స్ డెవలప్ అయ్యేది ఈ సూపర్ఫిషియల్ రక్తనాళాల్లో.
1: సో ఎందుకు వస్తాయి అసలు?
2: వారికోజ్ వెయిన్స్ అనేటివి పర్టికులర్ ప్రొఫెషన్లో పనిచేసే వాళ్ళకి వస్తాయండి. లైక్ ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో, కాలు మూమెంట్ ఉండదు, ఎక్కువసేపు నిలబడి పనిచేస్తారో, లైక్ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఉంటారు, ప్లస్ టైలర్స్ ఎవరైతే కొత్త మిషన్స్ వాడుతున్నారో వాళ్ళు కానీ, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, ఆ నాలా సర్జన్స్ కానీ, వీళ్ళు ఎక్కువసేపు నిలబడి ఉన్నందుకు ఆ బ్లడ్ అనేది సూపర్ఫిషియల్ వెయిన్స్లో పూలింగ్ జరుగుతుంది అన్నమాట. పూలింగ్ అయిన తర్వాత ఆ గుండె వైపు వెళ్లే ఆ ఫ్లో తగ్గిపోతుంది. సో 50% వెళ్ళిపోతుంది, 50% అక్కడక్కడే ఉంటుంది అన్నమాట. సో స్టాగ్నేషన్ అంటాం అన్నమాట,
1: బ్లాక్ అయిపోతుంది,
2: బ్లాక్ అయిపోతుంది. సో ఏంటంటే, ఇది ఈ వెయిన్ సిరల్లో మల్టిపుల్ వాల్వ్స్ ఉంటాయి. అవి వాల్వ్స్ వచ్చేసి ఒకటే డైరెక్షన్, అంటే గుండె వైపే రక్తాన్ని తీసుకెళ్తాయి, చెడు రక్తాన్ని. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ నిలబడి ఈ కారణాల వల్ల ఏమంటే పేషెంట్స్లో ఏమవుతుందంటే ఆ వాల్స్ డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిన తర్వాత బ్లడ్ అక్కడే ఉండిపోతుంది అన్నమాట. ఉండిపోయి నిదానంగా వెయిన్స్ అన్ని ఉబ్బిపోవడం జరుగుతుంది అన్నమాట. ఉబ్బిపోయిన తర్వాత కంటికి ఇలా మెల్కబడి పాముల్లాక కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం.
1: లావుగా కూడా కనబడుతూ ఉంటాయి.
2: ఎస్ ఎస్ ఎస్.
1: డాక్టర్ గారు, మరి ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ అన్నప్పుడు మనకు అర్థమైపోతుంది అది వెయిన్ లో ఉన్న సమస్య అని. ఏదైతే చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్లాలో ఆ పర్టికులర్ బ్లడ్ వెజల్లో వచ్చే ప్రాబ్లం అని తెలుస్తోంది. మరి ఫిజియోలాజికల్ గా ఒక నార్మల్ వెయిన్ కి ఈ వెయిన్ కి తేడా ఎలా ఉంటుంది?
2: వెయిన్స్ వచ్చి అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయండి. జస్ట్ ఏంటంటే ఆ డీపర్ వెయిన్స్, అంటే కండాల మధ్యలో ఉండేటివి, వాటి క్యాలిబర్, అంటే వాళ్ళ సైజ్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దే క్యారీ మోర్ బ్లడ్, ఎక్కువ రక్తాన్ని తీసుకెళ్తారు వాల్యూమ్ వచ్చేసి. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేటువంటివి ఈ చర్మం కింద ఉంటాయి అన్నమాట. దే క్యారీ బ్లడ్ అట్ మచ్ స్లోవర్ పేస్. సో కాళ్ళు ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ లోనే వారికోజ్ వెయిన్స్ అంటూ డెవలప్ అవుతాయి అన్నమాట.
1: డాక్టర్ గారు, మరి దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునే ముందు స్పైడర్ వెయిన్స్ అని కూడా వింటూ ఉంటాం, ఈ స్పైడర్ వెయిన్స్ కి వారికోజ్ వెయిన్స్ కి తేడా ఏంటి?
2: సో ఈ వారికోజ్ వెయిన్స్, స్పైడర్ వెయిన్స్, టెలెంజెటేసియా, ఈ మూడు టర్మినాలజీస్ యూజ్ మనం మెడికల్ దాంట్లో వాడుతూ ఉంటాం అనమాట. సో అది జస్ట్ ఆ డయామీటర్ బట్టి రెటికులర్ వెయిన్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 1 to 3 millimeter, టెలెంజెటేసియా, ఇంకోటి వారికోజ్ వెయిన్స్. సో ఇవన్నీ ఇనీషియల్ స్టేజెస్ లో చిన్న వేరే పడతాయి. వారికోజ్ వెయిన్స్ అనేటువంటివి ఒక 3 to 4 millimeter ఈ డయామీటర్ క్రాస్ అయిన తర్వాత మనం వారికోజ్ వెయిన్స్ అంటాం, టెర్మినాలజీ యూజ్ చేస్తాం అన్నమాట.
1: ఓకే డాక్టర్ గారు, మరి వారికోజ్ వెయిన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ చూసినా దాని గురించి ఏమన్నా చదివితే మోర్ ప్రిడామినెంట్ ఇన్ ఫీమేల్స్, మహిళల్లో ఎక్కువ వస్తుంది అని చూస్తుంటాం, దీనికి కారణం ఏంటి?
2: వీటికి ఒకటి వచ్చేసి ఏమంటే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఇంకోటి ఆడవాళ్ళలో ఈ చర్మం కింద ఉండేటువంటివి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది దానివలన, మరియు హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఫీమేల్స్ లో ఎక్కువ చూస్తాం. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీలో, అంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఆ ఫీటస్ అనేది బిడ్డ మన పెల్విస్ లో పెరుగుతూ ఉన్నప్పుడు ఐలాక్ వెయిన్స్ అంటూ ఉంటాయి. ఐలాక్ వెయిన్స్ అనేటివి వాటి మీద ప్రెజర్ పెడతారు. ప్రెజర్ పెట్టినప్పుడు ఆ బ్యాక్ ఫ్లో వల్ల ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేటివి ఉబ్బిపోతాయండి. సో వాళ్ళు కూడా వారికోజ్ వెయిన్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
1: ఓకే, అందుకే మహిళల్లో ఎక్కువ ఉంటుంది.
2: ఎస్ సార్.
1: డాక్టర్ గారు, మరి సింప్టమ్స్ ఎలా తెలుస్తాయి వారికోజ్ వెయిన్స్ వస్తుందంటే? సూపర్ఫిషియల్ గా అయితే మనకి కనబడిపోతుంది, అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా దానివల్ల?
2: సో ఈ వారికోజ్ వెయిన్స్ వచ్చేసి మన మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయండి, స్టేజ్ 1 to 5 అన్నట్టు. సో లాస్ట్ స్టేజ్ వచ్చేసి వీనస్ అల్సర్స్, అంటే పుండ్లు పడ్డం, మన అరికాల దగ్గర, అరికాల పైన కానీ పుండ్లు ఏర్పడతాయి అన్నమాట. సో ఇనీషియల్ ఏమవుతుందంటే మొదట్లో ఆ కాళ్ళలో వాపు ఏర్పడడం కానీ, ఆరు పిక్కల్లో నొప్పి, రోజంతా పనిచేసిన తర్వాత

చందనం పూట కాళ్ళలో నొప్పి పుట్టడం కానీ వాపరాడం కానీ జరుగుతుంది. ఇది మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఈ స్టేజ్ ఫర్దర్ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతుంది. ప్రోగ్రెస్ అయిన తర్వాత అప్పుడు ఈ వెయిన్స్ అనేటువంటి మెలకలు పడి ఇంకా ఉబ్బిపోతాయి అన్నమాట. అప్పుడు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే మనం బయటపడుతుంది. ఇది కూడా మనం కరెక్ట్ టైంకి డయాగ్నోస్ చేసిన తర్వాత డాక్టర్ సర్జన్ దగ్గర వెళ్ళి చూపించుకున్నామంటే ఒక వీనస్ డాప్లర్ అంటూ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత ఆ వెయిన్స్లో ఉండేటువంటివి వాల్స్ ఏదైతే ఉంటాయో మల్టిపుల్ వాల్స్ అది ఎంతవరకు డ్యామేజ్ అయినా అంటే చూస్తారనమాట. ఆ ఎక్స్టెంట్ ఆఫ్

0: ఫలపేడెస్ ఉంటే జరుగుతాయి. రామ ఫలపేడెస్ ఉంటే రక్తం అంట వాటిలో గడ్డగట్టి బ్లాక్ చేస్తాయి, అదొకటి. తర్వాత ఏమవుతుందంటే ఇది శిరలన్నీ ఉబ్బిపోయిన తర్వాత ఆ వెయిన్ వాల్ అనేది పల్చబడుతుంది అనమాట. పల్చబడిన తర్వాత దాంట్లో సెల్స్ ప్రోటీన్స్ అన్ని లీకేజ్ జరుగుతున్నాయి. లీకేజ్ అయిన తర్వాత ఇన్ఫ్లమేషన్ జరిగి ఫైబ్రోసిస్ జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చర్మం అంతా గట్టిపడుతుంది, చర్మం కింద ఫ్యాట్ కూడా గట్టిపడుతుంది అనమాట, స్క్లిరోసిస్ అవుతుంది. ఆ తర్వాత స్కిన్ అంతా డ్రై అయిపోయి అక్కడ
1: ఐరన్ డిపాజిట్
0: సో ఇనీషియల్లీ ఇట్లా బ్రౌన్ అయ్యి తర్వాత బ్లాక్ నల్లబడిపోతుంది అనమాట. వీటిని మనము లైపోడెర్మాటోస్క్లెరోసిస్ అంటాం. స్లో ఇవంతా ఇలా లైపోడెర్మాటోస్క్లెరోసిస్ జరిగిన తర్వాత స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. డ్రై అయినప్పుడు మనం తెలియక దురద పట్టి మనం గోక్కున్నాం అనుకోండి, అదే అల్సర్లా మారుతుంది అనమాట. దాన్ని మనము వీనస్ అల్సర్ అంటాం. చాలా మంది పేషెంట్లు ఏమంటే ఇది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఆ డయాబెటీస్ రిలేటెడ్ అల్సర్ ఎప్పుడుండే కదా, సో డయాబెటీస్ కంట్రోల్ చేసుకుని మానిపోతుంది అనుకుంటారు, కానీ అన్ని పుండ్లు డయాబెటీస్ రిలేటెడ్ కాదనమాట. సో చాలా మటు నలబడిన కాలు నలబడిన తర్వాత వచ్చే పుండ్లు వీనస్ అల్సర్స్ అంటాం మనం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా వీనస్ అల్సర్స్ రావచ్చు. సో వీ హ్యావ్ టు బి కాషియస్ అనమాట.
1: సో ఇది కొంచెం 50s పైన ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుందా సార్?
0: అంటే యంగర్ పేషెంట్ లో వచ్చే అవకాశం తక్కువ. సో లైక్ సార్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే కొద్దిగా జెనెటిక్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. మహిళల్లో మనం ఎక్కువ చూస్తాము ఒబీస్ ఫీమేల్స్, అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళు వీళ్ళలో కూడా. అంటే ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనం యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు ఈ బ్లడ్ పంపింగ్ కాళ్ళలో ఈ పిక్కల్లో ఈ కండరాలు ఉంటాయి, కాఫ్ మజిల్స్ అంటాం మనం. సో వీటిలో కూడా పంపింగ్ తగ్గిపోయినప్పుడు ఈ బ్లడ్ అనేది పెరిఫెరల్ స్టాగ్నేషన్ జరుగుతుంది. పూలింగ్ అయినప్పుడు వారికోజ్ వెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40.
1: సాధారణంగా వింటూ ఉంటాం ఇవన్నీ వయసుతో వచ్చే సమస్యలు, వీటికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటుంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది వింటే అలాంటి లక్షణాలు కనపడ్డ వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోవడం అవసరం అని అనిపిస్తుంది.
0: ఎస్ డెఫినెట్లీ అండి. బికాస్ ఏంటంటే వారికోజ్ వెయిన్స్ అనేది ఇట్ ఇస్ నాట్ రివర్సిబుల్. కాకపోతే సరైన టైంలో మనము ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి అయితే అప్పుడు సర్జరీ చేయించుకునే అవసరం ఉండదు అనమాట. లైక్ కాలు ఎత్తులో పెట్టుకోవడం కానీ, పడుకలు ఉన్నప్పుడు దిండుపై కాలు పెట్టుకోవడము, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఒక స్టూల్ మీద కాలు పెట్టుకోవడం కానీ, ఆర్ స్టాకింగ్స్ అంటే పొడుగున్న సాక్స్, అంటే పాదం నుండి మోకాల పైన వరకు మనం సరైన సాక్స్, ఆ ప్రెషర్ గ్రేడింగ్ చూసుకొని మనం సాక్స్ వేసుకుంటే ఫర్దర్ స్టేజ్ కి ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది అనమాట.
1: ఓకే, అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండా ఆపొచ్చు అంటారు.
0: ఎస్ ఎస్.
1: అంటే సర్జరీకి ముందు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ కూడా అదర్ మెడికేషన్ ఏమన్నా ఉంటుందా? అంటే ఒకవేళ సర్జరీ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి?
0: సో అండి, ఇది వారికోజ్ వెయిన్స్ లో మనము ఏ స్టేజ్ లో మనం పేషెంట్ ప్రెజెంట్ అవుతాడో, అది పురుషుల్లా మహిళల్లా పోస్ట్ ప్రెగ్నెన్సీనా లేకపోతే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, ఆ పేషెంట్ ఏం పనిచేస్తాడో ప్రొఫెషన్ బట్టి అన్ని బట్టి మనము డిసైడ్ చేస్తాం అనమాట మరి సర్జరీ అవసరమా లేదా అన్నట్టు. సో అర్లీ స్టేజ్ లో వచ్చారంటే ఆ మెడికేషన్ టాబ్లెట్స్ వల్ల కొంతవరకు మనం కంట్రోల్ చేయవచ్చు. లైక్ ఆ బ్లడ్ ఫ్లో అనేటివి కొద్దిగా విస్కాసిటీ తగ్గిస్తుంది అనమాట, కాస్త పల్చక చేస్తే రక్త మూవ్మెంట్ అనేది కొద్దిగా పెంచుతుంది అనమాట. సో ఫర్దర్ స్టేజ్ కు ప్రోగ్రెస్ అవ్వడం కొంతవరకు చూసుకోవచ్చు మనం.
1: అండ్ సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటే కనుక సర్జరీలో కూడా ఏమన్నా పద్ధతిలో తేడా ఉందా? అంటే ఇప్పుడు లేటెస్ట్ ప్రొసీజర్స్ ఏమైనా వచ్చాయా?
0: ఇదివరకు ఏంటంటే ఓపెన్ ప్రొసీజర్ చేసేవాళ్ళండి. సో ఓపెన్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే తొడ దగ్గర మనం ఒక కోత పెట్టి దాంట్లో వేన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక వైర్ పాస్ చేస్తాం. ఆల్మోస్ట్ అరికాల వరకు వైర్ పాస్ చేసిన తర్వాత అక్కడ ఇంకో కోత పెట్టి ఒక బీడ్ అటాచ్ చేస్తాం. అటాచ్ చేసినాక ఆ వైర్ వేన్తో పాటు మొత్తం పూర్తి బయటకు లాగేస్తాం అనమాట. దిస్ యూస్ టు బి ఎ వెరీ ఓల్డ్ ప్రొసీజర్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి వేన్ అంతా లాగేయడం వల్ల ఇక్కడ వాల్స్ ఉన్నాయో అవి టేర్ అవుతాయి. సో లోకలైజ్డ్ బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. అది ప్రమాదకరమైన బ్లీడింగ్ ఏం కాదు, కానీ అక్కడ బ్లడ్ క్లాట్ అయితే డెవలప్ అవుతుంది. సో స్కిన్ కింద మచ్చబడ్డము, ఆ బ్లడ్ క్లాట్ ఒకవేళ ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, ఇన్ఫెక్షన్ అయినప్పుడు పేషెంట్ పెయిన్ ఫీవర్ కూడా వస్తుందన్నమాట. ప్లస్ ఇట్స్ అ వెరీ వెరీ బ్రూటల్ ప్రొసీజర్. పేషెంట్ సర్జరీ అయిన తర్వాత కూడా పేషెంట్ సరిగా నడవడం కానీ చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. సో నార్మల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫర్ ద రికవరీ.
1: ఆ ప్రొసీజర్ కూడా వినడానికి కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది.
0: సో ఆఫ్ లేట్ ఒక 5-6 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ నుండి ఏమంటే ఒక లేజర్ అంటూ వచ్చింది. సో లేజర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ వెయిన్ ని మొత్తం లాగేయమన్నమాట. సో జస్ట్ డాప్లర్ గైడెన్స్ ద్వారా వెయిన్ లోపలికి లేజర్ ఫైబర్ ఉంటుంది, లేజర్ ఫైబర్ పంపిస్తాం. పంపించేసాక మనము ఈ వెయిన్ ని మనము లోపలి మొత్తం కాల్ చేస్తాం అనమాట. కాల్ చేస్తే ఏమవుతుందంటే ఆ వెయిన్ అక్కడే ఉంటుంది, బట్ విల్ బి రెండరింగ్ ఇట్ ఫంక్షన్లెస్, అంటే అది పనికి రాకుండా చేస్తాం అనమాట. దాని లోపల బ్లడ్ రక్త ప్రసారం అంటూ ఉండదు. సో దానివల్ల ఈ ప్రాబ్లం అంటూ డిసపేర్ అయిపోతుంది.
1: సో ఈ ఒక్క బ్లడ్ వెజల్ పనిచేయకుండా చేయడం వల్ల ఆ వ్యక్తికి జరిగే నష్టం ఏమైనా ఉంటుందా?

0: లేరండి. ఎందుకంటే కాళ్ళలో చాలా రకాల సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి, గ్రేట్ సఫనెస్ వెయిన్ అంటాము, షార్ట్ సఫనెస్ వెయిన్ ఉంటాము, ఇంకొన్ని ఇనామినెంట్ వెయిన్స్ ఉంటాయన్నమాట. సో ఈ మేజర్ వెయిన్లోనే ప్రాబ్లం జరిగేది. సో దీన్ని మనం లేజర్ ద్వారా కాల్ చేసినా గానీ అదర్ సూపర్ఫిషియల్ వెయిన్స్, వేరే వెయిన్స్ విల్ టేక్ ఓవర్ ద ఫంక్షన్. సో లాంగ్ టర్మ్ ఇట్ వోంట్ పేషెంట్ వోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం.
1: అండ్ ఈ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వారికోస్ వెయిన్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? మరి వేరే వెయిన్స్ కూడా ఉన్నాయి కదా.
0: ఎస్, సో బేసికల్ అండి ఈ వారికోస్ వెయిన్స్ కి ఒక గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అంటూ అప్పట్లో లేకుంటే. సో రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆ స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటాం, ద వన్ దట్ హావ్ టోల్డ్ యూ, వైర్ పాస్ చేసి బయటకు లాగేస్తాం. ఆ తర్వాత స్క్లిరోథెరపీ అంటూ ఒకటి వచ్చింది, అంటే ఒక కెమికల్ ఏజెంట్ ని వెయిన్ లోపల మనం ఇంజెక్ట్ చేస్తాం అనమాట. అది కెమికల్ రియాక్షన్ వల్ల వెయిన్ అణిగిపోతుంది ఈ ట్రీట్మెంట్. ఇంకోటి వచ్చేసి గ్లూ అంటాం మనము, ఒక గ్లూ ఇంజెక్ట్ చేస్తాము. సో వీటి వల్ల ఏంటంటే స్క్లిరోథెరపీ గ్లూ వల్ల ఒకవేళ ఈ గ్లూ ఆర్ కెమికల్ స్క్లిరోజెంట్ ఏజెంట్ ఆ డీపర్ వెయిన్, ఏదైతే కండరాల మధ్యలో ఉంటాయి, ఏవైతే డైరెక్ట్ హార్ట్ కి లింక్ అయి ఉంటాయో, వాటిలో కానీ ఎంటర్ అవుతే ఇట్ విల్ కాస్ క్లాటింగ్. దిస్ ఇస్ కాల్డ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో ఈ కమ్యూనికేటింగ్ వెయిన్స్ ద్వారా ఏజెంట్, కెమికల్ ఏజెంట్ లీక్ అయిన అనుకోండి, సో డీవీటీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రిఫరబ్లీ దిస్ ఇస్ నాట్ అడ్వైజబుల్. సో ద సేఫెస్ట్ ప్రొసీజర్ వుడ్ బి అమంగ్స్ట్ ఆల్ ట్రీట్మెంట్స్ వుడ్ బి లేజర్, విచ్ ఇస్ కాల్డ్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్, ఈవీఎల్ఏ అంటాం మనం.
1: ఇతర సమస్యలు రాకుండా ఉంటుంది.
0: Yes, definitely.
1: డాక్టర్ గారు, ఒకవేళ ప్రాపర్ డయాగ్నోసిస్ జరగక వారికోస్ వెయిన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాంతో అలాగే ఉన్నారనుకోండి, దానివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ద మేజర్ కాంప్లికేషన్ ఉంటుంది వీనస్ అల్సర్స్ అంటాం అనమాట. ట్రీట్మెంట్ తీసుకోకపోతే లైపోడెర్మాటస్ క్లెరోసిస్, లైక్ స్కిన్ అంతా నలబడి వీనస్ అల్సర్ డెవలప్ అయితే చాలా మొండి అల్సర్స్ అనమాట. అవి మనం ఎంత డ్రెస్సింగ్ చేయించుకున్న మందులు వాడినా గానీ అల్సర్స్ మానవ అనమాట. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇంకా అల్సర్ సైజ్ పెరుగుతూనే ఉంటుంది కానీ అదేం తగ్గిపోదు. అది ఇంకోటి వచ్చేసి డీప్ వెయిన్ థ్రాంబోసిస్, ఇన్ఫెక్షన్ రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత ఇన్ఫెక్షన్ అనేది మనం డీపర్ వెయిన్స్ కి పాకింది అనుకోండి, అక్కడ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంటే ఈ రియాక్షన్ అక్కడ పాకింది అనుకోండి, అక్కడ కూడా బ్లడ్ క్లాటింగ్ జరిగి డీప్ వెయిన్ థ్రాంబోసిస్, విచ్ ఇస్ ఎ వెరీ క్రిటికల్ కండిషన్. ఎందుకంటే ఆ డీపర్ వెయిన్స్ క్లాట్ అయిన తర్వాత ఆ పేషెంట్ నడుస్తున్నప్పుడు ఆ క్లాట్ డిస్లాజ్ అయ్యి ఇది మన లంగ్స్ వైపు, ఊపిరితిత్తుల వైపు వెళ్ళింది అనుకోండి, అక్కడ వెళ్ళి ఊపిరితిత్తులకి లో ఉన్న రక్తనాళాలు బ్లాక్ చేస్తాయి. బ్లాక్ చేసినప్పుడు సడన్ గా పేషెంట్ ఊపిరి తీసుకోకపోవడం కానీ డిస్నియా డెవలప్ అయ్యి ఇట్స్ అ వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో ఈ స్టేజ్ కి మనం తీసుకురాకపోవడమే బెటర్.
1: లైఫ్ థ్రెటనింగ్
0: దిస్ ఇస్ ద వెరీ లాస్ట్ కాంప్లికేషన్, బట్ కొంతమందిలో జరుగుతుంది ఇది, బట్ బెటర్ టు బి సేఫ్ దెన్ సారీ అంటాం కదా. సో అర్లీ స్టేజెస్ లోనే మనం రికగ్నైజ్ చేసి ప్రాబ్లమ్ ని లేజర్ ద్వారా గానీ ఈ స్టాకిస్ వల్ల గానీ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లకుండా మనం చూసుకుంటే ఇట్స్ సేఫ్.
1: సార్, సర్జరీ చేసిన తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి?
0: ఎస్ అండి, లేజర్ చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 10% రికర్ అయ్యే సమస్య అయితే ఉంటుంది. కానీ పేషెంట్ ఏ స్టేజ్ లో మన దగ్గరకు వస్తారు, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటో అవన్నీ చూసుకొని ఆపరేషన్ అయిన తర్వాత కూడా పేషెంట్ ప్రికాషన్ తీసుకున్నారనుకోండి, సో ఆల్మోస్ట్ ఆ రికరెన్స్ వీ కెన్ బ్రింగ్ ఇట్ అవన్ టు 0. లైక్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనం స్టాకింగ్స్ అవన్నీ కంటిన్యూ చేయాలి కొన్ని రోజుల వరకు. పడుకొని ఉన్నప్పుడు దిండుపై పెట్టుకోవాలా, కూర్చొని ఉన్నప్పుడు స్టూల్ పైన పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకు, ఇలా అన్ని ప్రికాషన్స్ పాటిస్తే మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు.
1: అలాగే సార్, వారికోస్ వెయిన్స్ ఎక్కువగా కాళ్ళకే వస్తుందా?
0: ఎస్ అండి, వారికోస్ వెయిన్స్ వచ్చి వెరీ కామన్లీ ఇన్ ద లెగ్స్ ఓన్లీ, కాళ్ళలో.
1: ఓకే, మరి మనం మీరు ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పారు కదా, కొన్ని జాబ్స్ చేసేవాళ్ళు ఎక్కువగా కూర్చొని ఉండేవాళ్ళు, ఎక్కువగా నించొని ఉండేవాళ్ళు, వాళ్ళకి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అని. మరి ఇలాంటి వృత్తిలో ఉన్న వాళ్ళు ఈ సమస్య రాకుండా ఉండడానికి ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చా, లైక్ ఎక్సర్సైజింగ్ అని, ఫిజియోథెరపీస్ అట్లాంటివి ఏమైనా తీసుకుంటే మంచిదంటారా?
0: ఎస్ అండి, ఇలా కూర్చొని చేసే ఉద్యోగాలు ఉంటాయి కదండి, సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు. సో ఫ్రీక్వెంట్ గా మనం కూర్చొని ఉన్నా గానీ అరికాళ్ళు ఆడించడం గానీ, ఆర్ కూర్చొని ఉన్నప్పుడు కొంతసేపు రెస్ట్ తీసుకొని కాళ్ళు పైన పెట్టుకోవడం గానీ అలా చేస్తే కొంతవరకు వీ కెన్ ప్రివెంట్ ఇట్ అనమాట. కానీ లైక్ ఐ సెడ్, సెకండ్ థర్డ్ స్టేజ్ కి వస్తే గానీ పేషెంట్ తెలియదు అనమాట వారికోస్ వెయిన్స్ వల్ల ప్రాబ్లం పేషెంట్కి వచ్చింది అన్నట్టు. సో మనకి అక్కడ డౌట్ వచ్చింది అనుకోండి, తేడా జరుగుతుందని అనిపిస్తే వెంటనే ఒక సర్జన్ దగ్గరికి వెళ్తే బెటర్.
1: ఎర్లీ స్టేజెస్ లో తెలుసుకోవడానికి ఏం ఇండికేటర్స్ ఉంటాయంటారు?
0: ఒకటి వచ్చేసి ఇలా వెయిన్స్ అని మెలకబడ్డం, అది ఐడెంటిఫై చేసాం అనుకోండి. ఇంకోటి కాళ్ళలో వాపు ఏర్పడితే ఇందువల్ల వచ్చింది అది, అంటే వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చిందా లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిందా అది మనం చూసుకోవాలన్నమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఇది యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ రావడం కానీ, ఆర్ ఓవరీస్ లో కానీ సిస్ట్ డెవలప్ అవుతాయి, అది కూడా లార్జ్ సైజ్ సిస్ట్ ఉంది అనుకోండి, ఆ పెల్విక్ వెయిన్స్ మీద ప్రెషర్ పెట్టి ఇన్ రిటర్న్ ఈ వారికోస్ వెయిన్స్ డెవలప్ అవుతుందండి. సో మనం చూసుకోవాలి, చెకప్ చేయించుకుంటే కాజ్ ఏంటో అని మనం బయట పెట్టగలుగుతాం అన్నమాట.
1: సో ఎటువంటి

0: పెయిన్ ఉన్నా లేకపోతే వాపు ఉన్నా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని అంటారు.
1: Yes, definitely.
0: సో మరి ప్రెగ్నెంట్ విమెన్ లో కూడా ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంది అన్నారు కదా, మరి ప్రెగ్నెన్సీలో ఉండగానే అది బయటపడితే వాళ్ళు అప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, ఆ తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత తీసుకోవాలా ట్రీట్మెంట్?
1: అంత అర్జెన్సీ ఏం లేదండి. ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఏమవుతుందంటే, లైక్ ఐ సెడ్, ఆ బిడ్డ గర్భసంచిలో పెరుగుతున్న కొద్దీ వెయిన్స్ మీద ప్రెషర్ పెడుతుంది, ప్రెషర్ పెట్టి వారికోస్ వెయిన్స్ డెవలప్ అవుతుంది. సో ఈ ప్రెగ్నెంట్ ఫీమేల్ ఏంటంటే, వారికోస్ వెయిన్స్ కాకుండా మనం హిమరాయిడ్స్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. అంటే మోషన్కి వెళ్ళే చోట పైల్స్ అంటూ డెవలప్ అవడం. సో ఇది ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మనము ఆపరేషన్ చేయించుకోవచ్చు. రెండు సమస్యలకు మనం లేజర్ ద్వారా పరిష్కారం ఇవ్వచ్చు అనమాట.
0: ఓకే,
1: హిమరాయిడ్స్ కానీ వారికోస్ వెయిన్స్ కానీ రెండింటి మనం లేజర్ ద్వారా సాల్వ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు పేషెంట్కి. మరి లేజర్ అని కాదు, అది హర్నియా వేరే అయిపోతుంది.
0: ఓకే,
1: సో పేషెంట్లో అంబిలికల్ హర్నియా ఏవైతే బొడ్డు దగ్గర హర్నియా డెవలప్ అవుతుందో, సో డెలివరీ తర్వాత పేషెంట్ మనం సర్జరీ చేయవచ్చు అనమాట.
0: ఓకే,
1: అది మనం లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ అయిపోతుంది అంబిలికల్ హర్నియా అది మీరు అడగండి. సో మనం హర్నియా సర్జరీలో మనం మెష్ పెడతాం కదండి. సో మెష్ పెట్టిన తర్వాత కూడా మనం ప్రెగ్నెన్సీ సెకండ్ కానీ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవచ్చా అన్నట్టు.
0: సో ఈ అంబిలికల్ హెర్నియాకి సర్జరీ చేసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా ఆ విమెన్?
1: ఎస్ అండి, కాకపోతే హర్నియా అయిన తర్వాత కనీసం 6 మంత్స్ గ్యాప్ ఇవ్వాలి. 6 మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాతనే కన్సీవ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలా. సో ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత సబ్సిక్వెంట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ చేసే ముందు అట్లీస్ట్ 1-3 ఇయర్స్ గ్యాప్ ఇస్తే ఇట్స్ బెటర్ ఫర్ ద మదర్. సో ఆ డ్యూరేషన్ మనం సర్జరీ చేయించుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏం ప్రాబ్లం అవ్వదు.
0: డాక్టర్ గారు, మరి లైఫ్ స్టైల్ ద్వారా వచ్చే సమస్యలన్నిటికీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో ఒక పరిష్కారం ఉంటుంది అంటారు, మరి ఈ సమస్య కూడా కొన్ని లైఫ్ స్టైల్లో ఉన్న ఛాలెంజెస్ వల్లనే వస్తుంది అని మనకు అర్థమవుతుంది కదా. సో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకుంటే మంచిది అంటారు?
1: ఒకటి వచ్చేసండి వాకింగ్ చేయడము, ఆర్ ఒబియస్ ఫీమేల్స్ ఎవరైతే మనం ఎక్కువ బరువు ఎక్కువ ఉంటారో వాళ్ళు ప్రివెంటివ్గా స్టాకింగ్స్ వేసుకుంటే బెటర్. లైక్ రోజంతా వేసుకునే అవసరం లేదు, డే టైంలో అంటే మార్నింగ్ స్నానం చేసిన తర్వాత స్టాకింగ్స్ వేసుకొని ఉంటే ఈ వారికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటారు అనమాట.
0: ఓకే,
1: పేషెంట్స్ అబవ్ ది ఏజ్ ఆఫ్ 40-50 కానీ.
0: డాక్టర్ గారు, మరి వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేయడానికి లేజర్ ట్రీట్మెంట్ ఇస్తారు కదా, లేజర్ సర్జరీ చేస్తారు, అలాగే స్కిన్ పైన వచ్చే లీజన్స్, ఆ వెయిన్స్ కి వచ్చే లీజన్స్ కి, వీనస్ అల్సర్స్ కి లేదా పుండ్లు, దానికి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తే సరిపోతుందా, ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉంటుందా దానికి?
1: చూడండి, స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది యూజువల్ ఎప్పుడు చేస్తామంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ డెవలప్ అవుతాయి. వాళ్ళు ఏంటంటే పెద్ద సైజులో ఉన్న అల్సర్స్ ఉంటాయి కదండి. సో షుగర్ అన్ని షుగర్ కంట్రోల్ చేసుకుని ఇన్ఫెక్షన్ తగ్గించుకున్న తర్వాత ఎక్కువ పెద్ద సైజు ఉన్న అల్సర్స్ మనము తొడ నుండి కాస్త స్కిన్ తీసేసి కవర్ చేస్తాం అనమాట. కానీ ఇది వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్కి ఇది పనికిరాదు, బికాస్ అండర్లైన్ ప్రాబ్లమ్ అంటే మనం చూసుకోవాలి. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్లో ఏమవుతుందంటే షుగర్ ఇస్ ద అండర్లైన్ ప్రాబ్లమ్, షుగర్ దాంతో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల. కానీ వీనస్ అల్సర్స్ అనేది వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ వల్ల వీనస్ హైపర్ టెన్షన్ అంటే వెయిన్స్లో కూడా బీపీ డెవలప్ అవుతుంది. సో ఈ వీనస్ హైపర్ టెన్షన్ వల్ల లైపోడెర్మాటోస్క్లెరోసిస్ డెవలప్ అయ్యి ఫర్దర్గా అది వీనస్ అల్సర్లా మారుతుంది. సో దీనికి వచ్చి ఉన్న అండర్లైన్ ప్రాబ్లమ్ వారికోస్ వెయిన్స్, వాటిని మనం లేజర్ ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లైక్ 2-4 వీక్స్ 2-3 వారాల్లో అల్సర్ సైజ్ తగ్గి పూర్తిగా మానిపోవడం జరుగుతుంది.
0: వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు అందరూ సర్జరీ చేయించుకోవచ్చా సార్, లేకపోతే దానికి ఏమన్నా పలానా పలానా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేసుకోకూడదు అని ఏమన్నా ఉందా?
1: ఏ పేషెంట్లో అయితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే కండాల మధ్యలో ఉన్న వెయిన్స్ ఉంటాయో వాళ్ళ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టడం, అలా ఏమైనా ఉందంటే వాళ్ళు మనం ఈ వారికోస్ వెయిన్స్ సర్జరీ చేయించుకోకూడదు. ఎందుకంటే అది ఆ మెయిన్ వెయిన్స్ బ్లాక్ అయినప్పుడు ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి సిరలు, దీస్ విల్ యాక్ట్ యాజ్ అ బైపాస్ ఛానల్ ఫర్ ద బ్లడ్ టు టేక్ ఇట్ టు ద హార్ట్. సో ఈ బైపాస్ యాక్టివ్ ఉండాలంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఎవరికైతే యాక్టివ్గా ఉన్నదో, ఆల్రెడీ ఒకసారి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చి వెళ్ళిందో, ఆ పేషెంట్స్లో ఈ లేజర్ సర్జరీ అవాయిడ్ చేస్తే బెటర్. బికాస్ ఆ బైపాస్ ఛానల్ అంటే ఇప్పుడు యాక్టివ్ ఉంటుంది.
0: మరి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి సార్?
1: వాళ్ళు ఈ స్టాకింగ్స్ వేసుకోవాలా, మందులు వాడుకొని, ప్రికాషన్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిస్కస్ చేశాం కదండి, ఇవన్నీ పాటిస్తే కొంతవరకు ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు మనం.
0: ఓకే, అంతేగాని సర్జరీ వాళ్ళకి ఆప్షన్ కాదు,
1: అది మనం వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఎస్ ఎ లాస్ట్ ఆప్షన్ అండి. వీనస్ అల్సర్ డెవలప్ అయిన తర్వాత కూడా ఆ పేషెంట్ మనం ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే చిన్న చిన్న పుండ్లు ఉన్నాయనుకోండి, స్టాకింగ్స్ అవన్నీ వాడి మందులు వాడి ఒకళ్ళు తగ్గిందనుకోండి, ఫైన్, అదర్వైజ్ ఆ పేషెంట్ మనం సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది.
0: ఈ లేజర్ సర్జరీ కేవలం వారికోస్ వెయిన్స్ కే చేస్తారా, ఇతర సమస్యలకి కూడా చేసే అవకాశం ఏమైనా ఉంటుందా?
1: ఈ మెడికల్ ప్రాక్టీస్ లో లేజర్ అనేటివి చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. కంటి సర్జరీ

0: సర్జరీస్లో కూడా వాడతారనమాట. కానీ మేము యాజ్ అ సర్జన్, నేను యాజ్ ఎ లేజర్ సర్జన్ నేను వాడేది వారికోజ్ వెయిన్స్, మరియు ఇది పైల్స్, ఫిషర్ ఫిష్లు అంటాం కదండి, మోషన్ కల్లే. సో ఈ మనం లేజర్స్ అనేటివి చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. బట్ యాజ్ ఎ లేజర్ సర్జన్ నేను వారికోజ్ వెయిన్స్ కాకుండా ఈ పైల్స్, ఫిషర్ ఫిష్లు అంటాం కదండి, మోషన్ వెళ్ళే చోట డెవలప్ అయ్యే ప్రాబ్లమ్స్, వీటిలో కూడా మనం వాడచ్చు. సో లేజర్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా.
1: డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు కదా లేజర్ కాకుండా పూర్వం వాడిన వాడే టెక్నిక్ లో వెయిన్ అంతా తీసేస్తారు అని అన్నారు కదా, సో ఆ టెక్నిక్ యూజ్ చేసి సర్జరీ చేసిన దానికి లేజర్ చేసిన దానికి రికవరీ పీరియడ్ లో ఏమన్నా తేడా ఉంటుందా పేషెంట్ కి?
0: తప్పకుండా అండి, ఎందుకంటే అది స్ట్రిప్పింగ్ అనేది మనం చేసే ప్రొసీజర్ ఏమవుతుందంటే మొత్తం తీసేసిన తర్వాత వారి ఈ వెయిన్ తో పాటు ఒక సఫినెస్ నర్వ్ అంటూ ఉంటుంది, ఆ నర్వ్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ లేజర్ మనం సర్జరీ చేయించుకుంటే లేజర్ ద్వారా, సో ఈ నర్వ్ డ్యామేజ్ అంటూ ఏం జరగదు. కాబట్టి పేషెంట్ కంప్లయన్స్ విల్ బెటర్, అంటే పేషెంట్స్ ఆ సర్జరీని సహించడం అనేది ఇట్ ఈస్ బెటర్ అనమాట. సో సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ క్యాన్ రెజ్యూమ్ హిస్ వర్క్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్.
1: ఓకే, చాలా త్వరగా రికవరీ
0: అయిపోయింది. yes, లైక్ పేషెంట్ క్యాన్ గెట్ అడ్మిటెడ్ ఇన్ ద మార్నింగ్ అడ్మిషన్ అయిపోయి మధ్యాహ్నం సర్జరీ చేయించుకున్న తర్వాత ఓ 2 గంటల్లో తను పేషెంట్ డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ సర్జరీ అయిన తర్వాత రెస్ట్ తీసుకునే అవసరం ఉంటుందా? క్యాన్ పేషెంట్ రెజ్యూమ్ హిస్ డ్యూటీస్? హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది?
1: సార్, సర్జరీ తర్వాత సాధారణంగా నించోని పనులు చేసేవాళ్ళు, ఎక్కువసేపు కూర్చొని పనులు చేసే వాళ్ళకే ఈ సమస్య వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు గెట్ బ్యాక్ టు వర్క్, ఈ సర్జరీ తర్వాత ఎంత కాలం రెస్ట్ తీసుకుని వాళ్ళు వర్క్ రెజ్యూమ్ చేయొచ్చు?
0: సో ఈ లేజర్ సర్జరీ ద్వారా మనం వారికోజ్ వెయిన్స్ ఇది సమస్యను మనం దూరం చేసిన తర్వాత యూజువల్లీ మార్నింగ్ సర్జరీ అయిపోయింది అనుకోండి, ఆఫ్టర్నూన్ కల్లా పేషెంట్కి వెళ్ళిపోవచ్చు. మాక్సిమం ఒక 1-2 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత పేషెంట్ క్యాన్ గెట్ బ్యాక్ టు హిస్ వర్క్.
1: అంటే
0: ఒక వారం అంతా కానీ 10 రోజులు కానీ లీవ్ పెట్టే అవసరం ఏం లేదండి. లేజర్ ద్వారా మనం సర్జరీ చేయించుకుంటే దే కెన్ రెజ్యూమ్ దేర్ డ్యూటీస్ విత్ ఇన్ 2-3 డేస్.
1: ఓకే, అలాగే మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి డాక్టర్తో ఫ్రీక్వెంట్ ఫాలోఅప్ లో ఉండడం అవసరం అంటారా?
0: సో సర్జరీ అయిన తర్వాత జస్ట్ 1 ఫాలోఅప్ విజిట్ సరిపోతుందండి.
1: ఓకే డాక్టర్ గారు, మరి వారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దానివల్ల మన శరీరంలో వచ్చే మార్పులు, దానివల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల గురించి కూడా మాకు చాలా బాగా వివరించారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు వారికోజ్ వెయిన్స్ రావడానికి గల కారణాలు, నివారణ పద్ధతుల గురించి కన్సల్టెంట్ లేజర్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శశాంక్ దేశ్ముఖ్ గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేశారు శ్రీమతి నిహారా కానేటి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ਬਾਂਬੇ ਹਾਈਕੋਰਟ ਦੇ ਹੁਕਮ ਤੋਂ ਬਾਅਦ ਇਹ FIR ਦਰਜ ਕੀਤੀ ਗਈ ਹੈ। ਇਸ ਵਿੱਚ
4: 1963 की फिल्म पिंड दी कुड़ी के सेट पर हुई थी। जाने माने निर्माता निर्देशक राजकुमार कोहली, जिन्होंने हिंदी सिनेमा को कई यादगार फिल्में दी।
3: ਸ਼ਾਮਲ ਹਨ। ਇਹ ਖਬਰਾਂ ਤੁਸੀਂ ਆਕਾਸ਼ਵਾਣੀ ਤੋਂ ਸੁਣ ਰਹੇ ਹੋ। ਸਾਡਾ ਐਕਸ ਹੈਂਡਲ ਏ @AIRRNU ਜਲੰਧਰ, ਸਾਡਾ ਫੇਸਬੁੱਕ ਪੇਜ ਏ RNU-AIR ਜਲੰਧਰ, ਅਤੇ ਯੂਟਿਊਬ ਤੇ ਸਾਡਾ ਚੈਨਲ
2: ALOKAM@gmail.com. ਪ੍ਰਤੀ ਗੁਰੂਵਾਰਮ ਮਧਿਆਨਮ 1:20 ਵਿਨੰਡਿ ਸਾਹਿਤਯਮ ਤੋ ਦੋਸਤੀ.
5: నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. నిమోనియా ఎందుకు ప్రాణాంతకం అంటే, సరైన సమయంలో మనం సరైన చికిత్స చేయకపోవడం, సరైన యాంటీబయాటిక్స్, అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్, సరైన డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇవ్వనప్పుడు అది బ్లడ్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. దాన్ని సెప్సిస్ అయ్యి సెప్టిసీమియా అవుతుంది. సెప్టిసీమియా అయిన తర్వాత అది వేరే వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, లైక్ కిడ్నీ, లివర్, హార్ట్. సో ఇలా ఒక్కొక్క ఆర్గన్ మనకి వీక్ అయిపోయి ఫెయిల్ అయినప్పుడు నిమోనియా చాలా డేంజరస్గా అవుతుంది. వెంటిలేటర్ పైనకి వెళ్ళినప్పుడు, సో నిమోనియాకి ఒక్కొక్కసారి వెంటిలేటర్ పైనకి వెళ్ళిన తర్వాత కిడ్నీ డిస్ఫంక్షన్ వస్తుంది, డయాలసిస్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇలా మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్కి వెళ్ళే ప్రమాదం ఉంది. సింపుల్ నిమోనియా ఓపీడీలో టాబ్లెట్ ఫామ్ ఆఫ్ యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేసుకోవాల్సిన నిమోనియాని సరైన సమయంలో గుర్తించకపోతే వెంటిలేటర్ డెత్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో అందుకే ఎర్లీగా మనం డయాగ్నోసిస్ చేస్తే ఈ నిమోనియా అంత ప్రామాంతకం నుంచి బయటపడచ్చు.

0: आज दिल्ली के अरुण जेटली स्टेडियम में खेला जाएगा। मैच शाम 7:30 बजे से शुरू होगा। पहले मैच में रविवार को भारत ने 7 विकेट से जीत हासिल की थी। भारत श्रृंखला में 1-0 से आगे है। तीसरा मैच बृहस्पतिवार को दिल्ली में ही होगा। घरेलू शेयर बाजार दोपहर के सत्र में 0.5% की गिरावट के साथ कारोबार कर रहा था। अंतिम समाचार मिलने तक सेंसेक्स 337 अंक गिरकर 74,445 पर आ गया, जबकि निफ्टी 130 अंक गिरकर 23,268 पर पहुंच गया। अंत में मुख्य समाचार एक बार फिर। रक्षा मंत्री राजनाथ सिंह ने कहा, सरकार रक्षा क्षेत्र में आत्मनिर्भरता सुनिश्चित करने के लिए कदम उठा रही है। उत्तर प्रदेश, उत्तराखंड, हिमाचल प्रदेश, हरियाणा, राजस्थान और दिल्ली के मुख्यमंत्रियों ने यमुना नदी के पुनरुद्धार के लिए किशाऊ बहुउद्देशीय बांध परियोजना समझौते पर हस्ताक्षर किए। पर्यावरण मंत्री भूपेंद्र यादव ने कहा, भारत सतत विकास के अंतर्गत चक्रीय अर्थव्यवस्था को बढ़ावा देने के लिए प्रतिबद्ध है। विश्व चक्रीय अर्थव्यवस्था मंच की बैठक गांधीनगर में शुरू। प्रधानमंत्री नरेंद्र मोदी ने इंजीनियरों को राष्ट्र निर्माण का कर्म योगी बताया। अमरीकी अदालत ने विदेशी छात्रों और पत्रकारों के लिए ट्रंप प्रशासन के नए वीजा नियमों पर रोक लगा दी है। मौसम विभाग ने आज पंजाब, दिल्ली, कच्छ, तमिलनाडु, असम और मेघालय में तेज बारिश का अनुमान व्यक्त किया। और पुरुष क्रिकेट में भारत आज शाम दिल्ली में अफगानिस्तान के खिलाफ दूसरा T20 अंतर्राष्ट्रीय मैच खेलेगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇప్పుడు ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా August 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ October 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు Form 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు Form 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి Form 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ BLOలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: 10 లక్షల లాటరీ నాకా? వావ్,
8: చిక్కుకుంది.
9: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
10: RBI అంటుంది,
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
11: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర మధ్యమ తరంగ 406.5 మీటర్, 738 కిలోహెర్ట్స్ గలు ಹಾಗೂ న్యూస్ ఆన్ AIR ಆಪ್ ನಲ್ಲಿ ಕೇಳುವಿರಿ. ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ. ಕಸ್ತೂರಿ ಶ್ರೋತೃಬಂಧುಗಳಿಗೆ ಆತ್ಮೀಯ ಸ್ವಾಗತ. ನಾನು ಕೃತಿಕಾ, ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ಪ್ರೀತಿಯ ನಮಸ್ಕಾರಗಳು. ಸ್ನೇಹಿತರೆ, ಸೂರ್ಯನ ಹಾನಿಕಾರಕ ಯುವಿ ಅಲ್ಟ್ರಾವಯೊಲೆಟ್ ರೇಸ್ ಕಿರಣಗಳಿಂದ ಭೂಮಿಯನ್ನು ರಕ್ಷಿಸುವ ನೈಸರ್ಗಿಕ ಕವಚವೇ ಓಜೋನ್ ಪದರ. ಇದರ ಸಂರಕ್ಷಣೆ ನಮ್ಮೆಲ್ಲರ ಹೊಣೆ. ಕಸ್ತೂರಿಯ ಇಂದಿನ ಮಧ್ಯಾಹ್ನದ ಸಂಚಿಕೆಯಲ್ಲಿ ಕೇಳುವಿರಿ. ಓಜೋನ್ ಪದರ ಸಂರಕ್ಷಣೆಯ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ದಿನದ ಅಂಗವಾಗಿ ಶ್ರೀನಾಥ್ ಬಳ್ಳಾರಿ ಅವರೊಂದಿಗೆ ಸಂದರ್ಶನ. ಸಂದರ್ಶನವನ್ನು ನಡೆಸಿಕೊಡುತ್ತಿರುವವರು ಉಷಾ ಜೋಶಿ. ಕೇಳಿ ಆಕಾಶವಾಣಿಯ ವಿಶೇಷ ಸಂದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ.
12: ನಮಸ್ಕಾರ ಶ್ರೋತೃಗಳೇ. ಪ್ರಕೃತಿಯ ರಕ್ಷಣೆಯಲ್ಲಿ ಓಜೋನ್ ಪದರದ ಪಾತ್ರ ಅತ್ಯಂತ ಮಹತ್ವದ್ದು. ಸೂರ್ಯನಿಂದ ಹೊರಹೊಮ್ಮುವ ಹಾನಿಕಾರಕ ಅತಿನೇರಳೆ ಕಿರಣಗಳಿಂದ ಭೂಮಿಯ ಮೇಲಿನ ಜೀವ ಜಗತ್ತನ್ನು ರಕ್ಷಿಸುವ ನೈಸರ್ಗಿಕ ಕವಚವೇ ಓಜೋನ್ ಪದರ. ಓಜೋನ್ ಪದರದ ಮಹತ್ವ, ಅದರ ಸಂರಕ್ಷಣೆಯ ಅಗತ್ಯ ಹಾಗೂ ಪರಿಸರದ ಬಗ್ಗೆ ಜನರಲ್ಲಿ ಜಾಗೃತಿಯನ್ನು ಮೂಡಿಸುವ ಉದ್ದೇಶದಿಂದ ಪ್ರತಿ ವರ್ಷ September 16 ವಿಶ್ವ ಓಜೋನ್ ಪದರ, ಇದರ ಸಂರಕ್ಷಣಾ ದಿನವನ್ನು ಆಚರಿಸಲಾಗುತ್ತದೆ. ಈ ವಿಶೇಷ ದಿನದ ಅಂಗವಾಗಿ ಓಜೋನ್ ಪದರದ ಮಹತ್ವ, ಅದರ ಸಂರಕ್ಷಣೆ ಮತ್ತು ಪರಿಸರ ಸಮತೋಲನದ ಕುರಿತು ಇಂದು ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಮ್ಮೊಂದಿಗೆ ಇದ್ದಾರೆ ಪರಿಸರ ತಜ್ಞರಾದ ಶ್ರೀಯುತ ಶ್ರೀನಾಥ್ ಬಳ್ಳಾರಿಯವರು. ಸರ್, ನಿಮಗೆ

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఐసీడబ్ల్యూఏ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఒక గొప్ప విజయంగా ఉపరాష్టపతి ప్రశంసించారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఎం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతుడని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1959 సెప్టెంబర్ 15న ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ప్రారంభమైంది. సమాచార ప్రసారాలతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తోంది. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డుల ద్వారా చేసే ఈ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. గోదావరి పుష్కరాల కోసం చెన్నూరులో 70 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ది పనులు చేపడుతున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. 8 కోట్ల విలువైన పుష్కర ఘాట్కు శంకుస్థాపన చేసిన ఆయన భక్తుల కోసం అన్ని సౌకర్యాలు, శివారం మొసళ్ల మడుగు అభివృద్ది చేపడతామన్నారు. హైదరాబాద్ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర వారసత్వ సంపద పునరుద్దరణలో ఫౌండేషన్ పాత్రను ప్రశంసించిన సీఎం, మూసీ పునరుజ్జీవం, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి అభివృద్దికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, మంచిర్యాలతో సహా 12 జిల్లాలకు, రేపు 7 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్

ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:04. ఇప్పుడు ఈ ప్రసార వింతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశం కానున్నారు. రేపటి సభలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే వ్యూహాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చట్టం 22A నిషేధిత భూముల వివాదంపై సుదీర్ఘ వివరణ ఇవ్వాలని, గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను గణాంకాలతో సహా బయటపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీపీసీసీ అధ్యకుడిగా రెండేళ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా సాగిందని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశామని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవని, అభిప్రాయ భేదాలొచ్చినా వెంటనే సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. అలాగే రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈరోజు గుండెపోటుతో విశాఖపట్నంలో మరణించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు అదనంగా 55 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించారు. సికింద్రాబాద్లోని వివాదాస్పద 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్కే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించలేమని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కొట్టివేసింది. జెన్జీ, జెన్ అల్ఫా తరాలకు చెందిన యువత నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని, వారు చెప్పేది వినడానికి దేశం సిద్దంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. దేశం మనకేం చేసిందని కాకుండా దేశం కోసం మనం ఏం చేశామని ఆలోచించాలని సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై తీవ్రమైన టారిఫ్లు విధించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించి రష్యా ఆంక్షల బిల్లులో భారత్ పేరును నేరుగా చేర్చాలని డెమోక్రటిక్ పార్టీ ప్రజాప్రతినిధి స్టెనో హోయర్ సవరణ ప్రతిపాదించారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 2వ T20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం వినాయక విజయం కథ మూడో భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం స్వామి మరియు బృందం.

0: గడ్డం స్వామి బృందం చింతు యక్షగానం శ్రీ వినాయక విజయము మూడవ భాగం.
1: అరే ప్రహస్త,
2: అయ్యా మహాప్రభు,
1: ఏమి చేయుచున్న రావణ, రాజ్యమంతా క్షేమమే కదా.

0: మహాప్రభు.
1: ఏమిరా, మూషకాసురుడను మూషకాసురుడను బలవంతుడను నేమయ్యే బ్రహ్మాద లోకములు ఉత్తమ జయించి గరుడ గంధర్వ కిన్నకింపరసలు జయించి ఆ స్వర్గలోకము నా వశము చేసుకోవాలని కోరుతున్నాను.
0: అంటే బ్రహ్మదేవుని ఓడించి స్వర్గాపురము మనం వెళ్దామా?
1: అవును, బ్రహ్మాది దేవతలను
0: దేవతలనే
1: దేవేంద్రుని ఓడించాలి, ఆ స్వర్గం మన వశం చేసుకోవాలి.
0: అయితే పదండిగా వెళదాం.
1: వెళ్ళాలంటే
0: స్వర్గాపురం వెళ్దాంపా.
1: ఈ పగ ఎందుకు మాకు?
0: ఎందుకయ్యా మరి?
1: మా మిత్రుడు త్రిపురాసురుడు, త్రిపురాసురుడు వధించాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు త్రిపురాసురుడు వధించి తిన్నగా మాకు మమరద్రించడానికి ప్రయత్నిస్తున్నారు దేవతలంతా.
0: అవును,
1: అయినా మొన్నటి దివసమందు ఆ గజాసురుడిని వధించాడు, మరి నాకు కూడా ముప్పు బాటలుతుంది కదా. అందుకే నేను జగదీశ్వరి మాతను తపస్సు చేసి చావు లేకుండా వరంబబడిన నా కోరిక. విన్నావా, జగదీశ్వరి మాత ఆమెను ప్రత్యక్షం చేసుకుని నేను వరంబులు పడాలి. ఇప్పుడే
0: పదండి మరి
1: రాణిగారి వద్దకెళ్ళి సెలవు తీసుకుని వెళ్ళాలి. విన్నావా?

0: ఎవరమ్మా?
1: నా పేరు జయంతి, నా భర్త పేరైనా మూషకాసురుడు.
0: మూషకాసురుడు నీ భర్త?
1: అవును. గణకందర్వ కిన్నెర కింపుచులైనా దేవతలే కాని ఎవరైనా మా ప్రభువు నా నాదుడు చెప్పినట్లు వింటారు. మా పేరు విన్నను, మా నాదుడి పేరు విన్నను గడగడ వణుకుతారు.
0: భర్త పేరు ఏం పేరమ్మా?
1: మూషకాసురుడు.
0: మూషకాసురుడు?
1: అవును.
0: అవునమ్మో, విన్నాం.
1: చాలా బలవంతుడు.
0: బలవంతుడు? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మరి
1: ఇక నా ప్రాణనాథుడు ఎక్కడికో వెళ్తాడని చూస్తున్నాను.
0: అవునా?
2: జయంతి.
1: ఆహా మహాప్రభు,
2: నేను నీ వద్దకు సెలవు గురించి వచ్చాను.
1: సెలవ?
2: అవును. ఎందుకనగా గరుడ కందరుల బట్టి వధించి ఆ యొక్క స్వర్గము నా వశము చేసుకోవాలి, ఆ దేవేంద్రాల మొత్తము నాశనము చేయాలని నా కోరిక. అందుకు నేను యొక్క జగదీశ్వరుని గురించి తపస్సు చేయడానికి వెళ్తున్నాను. నాకు సెలవు సంగము.
1: అయ్యో వలదు దాదా, వలదు వలదు, వద్దు వద్దు.

0: యొక్క జగదీశ్వరి మాతను గురించి తపస్సు చేయడానికి వెళ్తున్నాను, ఎందుకనగా చావులేని వరంబు పడేయాలి, నా మిత్రులు అందరు చనిపోయారు, అక్కడ త్రిపురాసుడు చచ్చిపోయారు, ఇక్కడ గజాసుడు చచ్చిపోయాడు, నీ నాకు చావు ఉండకూడదు, అందుకే నేను తపస్సుకై వెళ్తున్నాను, నాకు సెలవు సంగము.
1: అయ్యో మహాప్రభు,
0: ఏమి
1: ప్రాణాన్న

0: నీవు ఆ సురలను అనగా దేవతలను దేవతను ఎట్టి బట్టి కొట్టాలని నిశ్చయించుకుని తపస్సుకు వెళ్తా ఉంటావు, కానీ మనకు హాని వచ్చిన మహారాజా.
1: హానియా?
0: అవును.

0: ఏమి మనకు హాని ఏమి వస్తున్నది?
1: వద్దు నాదా.
0: నన్ను వధించేవాడు ఎవడు? ఎవడు పుట్టాడు? ఎవడు పెరిగాడు? నన్ను జయించేవాడు ఇంకా పుట్టలే పుట్టలేదు. కానీ వాడు ఏం చేస్తాడు?
1: నా మాట వినవయ్యా.
0: హాని ఏమిటో తెలుపా.

0: కాదా?
1: ఏమి హాని వచ్చిందంటున్నావు? మనకు జరగబోయేటువంటి హాని నీకు ఏమైనా తెలిసిందా? చెప్పు. ఎవడైనా మానవాదులే కాదు, గాన గరుడ గంధర్వ కిన్నెర కింపురుషుల బట్టి వధించి దిగ్విజయము గాంచాలని నా కోరిక. నీవెందుకు అలా పలుకుతున్నావు?
0: నాదా
1: హాని అని పలుకుతున్నావు. ఏమి హాని నీకేం తెలిసింది?
0: ఎన్నేం చెప్పు.

0: బలశాలివి కాని ఏదైనా మొసము జరుగురు నాదా. మన ఇంట్లో మనముందాము కాని పరుల వద్దు. నువ్వు తపస్సుకు పోలే పోవద్దు నాదా.
1: పరులు తపస్సుకు పోకూడదా?
0: అవును,
1: తపస్సుకు పోతే ప్రాణహాని ఉండదని నేను మాట్లాడితే నువ్వు తపస్సుకు వెళ్ళవద్దంటావు. నీకేదో హాని అంటావు. ఆ హాని ఏమిటో నీకు ఏమైనా తెలిసిందా చెప్పుము.
0: నాదా, ఎవరైనా ఆ దేవతలు మాయా పనులు చేస్తారు, ఏదైనా మోసము చేస్తారు. మారు వేషములో వచ్చి నువ్వు మోసము చేస్తారు మహారాజా.
1: మాయవేషమా?
0: అవును.
1: ఎవడు నన్ను మాయవేషంతో వచ్చి నన్ను మోసం చేసేవాడు? అసలు నన్ను చంపేవాడే పుట్టలేదు.
0: అయ్యో, పుట్టాడట.
1: పుట్టాడా?
0: అవును.
1: ఎవడు వాడు? ఎక్కడ? అసలు పార్వతి పరమేశ్వరులు కలవద్దని గజాసురునికి చెప్పి పరమేశ్వరుణ్ణి మెప్పించి అతని గర్భంలో దాశాను. ఆ పార్వతి పరమేశ్వరుల కలయికే లేదు. వాడెట్ట పుడతాడు? మమ్మల్ని ఎట్టు జయిస్తాడు?
0: అయ్యో, పార్వతి వరమ్మన ఒక పిల్లవాడు జన్మించాడట. ఆ పిల్లవాడే నీకు మృత్యువై వస్తున్నాడట.
1: మృత్యువా?
0: అవును.
1: మృత్యువుకే నేను మృత్యును. నన్ను జయించేవాడు ఎవడున్నాడు?
0: నాదా, ఎన్నో దివసమున నారద మహర్షి వచ్చేసి నాకు చెప్పాడు.
1: ఓహో, అందుకే నన్ను వలదని పలుకుతున్నావా?
0: అవునవును.
1: సరే సరే, ఎప్పుడైతే నువ్వు ఈ మాట చెప్పావో నాకు ఇంకా భయమే. నేను తొందరగా వెళ్ళి ఆ జగదీశ్వరుని కూర్చి తపస్సు చేసే వస్తాను. ఇక నీ ఉండు.

0: పరమేశ్వరి పాహిమాం పాహిమాం.
1: మూషకాసురుని ప్రార్థన కొని మన్నించు తల్లి.
0: వచ్చాను పార్వతి భ్రమరాంబరో, నీ వద్దకి వచ్చాను, నీకు ఏమి వరము కావాలేను, ఎందుకు నన్ను ప్రార్థించినావో చెప్పు నాయన.
1: అమ్మా నాకు మృత్యువు లేకుండా వరం ఇవ్వు తల్లి, నాకు చావనేది లేవద్దు. ఎందరో మహారాక్షసులు వారు హతలకుతలమై చనిపోయారు. చావు గురించి ఏదో ఏదో వరములు అడగబోయి చాలా మంది చనిపోయారు. అలా కాదు, నాకు చావే ఉండకూడదు. ఎవరో ఎవరో నా గురించి దేవతలంతా పన్నాగము వహిస్తున్నారట, అందుకు నాకు చావు లేకుండా వరం ఇవ్వు తల్లి.
0: తదాస్త్ ఇచ్చి తినిపొ.
1: నమో జగన్మాత నమో నమ. అరే ప్రాస్తా
2: మహాప్రభు,
1: ఇక నాకేమి భయం రయ్యగా?
2: అవును,
1: జగదీశ్వరి మాతతో నీ వరములు పడిసినటువంటి వాడును.
2: ఇక
1: నాకు భయం లేదు. నేను ఇప్పుడే ఆ యొక్క దేవేంద్రలోకం వెళ్ళి ఆ దేవేంద్రుడి గర్వపడించి
2: ఆ గంధర్వ లోకం అంతా
1: మన వశం చేసుకుందాం.
2: వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓరి మాతలి.
0: అయ్యా మహాప్రభు,
2: ఏం చేస్తున్నావురా?
0: ఇక్కడ కూర్చున్నారండి.

0: మాతలి, ఇక మన దేవతలంతా కుశలమే కదా?
1: అందరూ
0: కిన్నెర, కింపురుషు, సాధువులు, పన్నగేంద్రులు అందరూ కూడా
1: అందరూ మంచిగున్నారండి.
0: ఓహో, అయినా ఈ స్వర్గంలో ఉండే దేవేంద్ర మహారాజు నేను.
1: అవును,
0: నా భార్య సత్యదేవి. ఇక నేను ఇక్కడ హాయిగా కూర్చున్న సభ.
2: దేవేంద్రుడు సింహాసనం పై కూర్చున్నాడు. అతని హల్లోకలలో చేసి అట్టి యొక్క స్వర్గాన్ని మొత్తం వశం చేసుకుంటారు.

0: ఏరా, స్వర్గములో సింహాసనపై కూర్చొని ఈ స్వర్గము పరిపాలిస్తున్నావు. ఎరుంగవార నా మూషకాసురుని బలము కాచుకొమ్మిగా నీ స్వర్గాన్ని మొత్తం అల్లోకలను చేస్తాను. ఒరే ఇంద్ర,
1: అయ్యో
0: ఏమిరా?
1: ఎవరు మీరు?
0: నేను మూషకాసురుండరు. ఈ స్వర్గము వదిలి సింహాసనము వదిలి వెళ్ళిపోము, లేదా నీ ప్రాణాలు దక్కదు.
1: ఆహా,
0: రై
1: ఏమేమి?
0: అవును,
1: ఒరే దుర్మార్గుడా.

0: ఈ స్వర్గము నీవు వశము చేసుకుని పాలిస్తున్నావా? నా మాట విని స్వర్గాన్ని వదిలిపో, లేదో ముక్క ముక్కలుగా తిరగదరికేదాను.
1: ఎవరు అనుకుంటున్నావురా?

0: నేను ఈ స్వర్గములో ధరలోన అమరులు అనగా దేవతలకు గరుడ గంధర్వ కిన్నర కింపురుష సాధువులు ఎంతో మంది నన్ను పూజిస్తారు. ఒక దేవదేవుడను సురనాయకుడను నీవు ఒక దానవుడవు.
1: మరలిపోము.

0: శ్రీరామ్, నా కథాదండము చేత నీ యొక్క యథలో గుద్దితిన అంటే ఆనాడు ఆగిన సురామృతం మొత్తం కక్కల కొడక.
1: ఇదే నా వంశాయుధముతో దండిస్తాను.
0: రమ్ము రమ్ము రా.

0: చీచి నీ రక్తము నీ రుధిరము కురులుతాను, స్వర్గము విడిచి వెళ్తావా, ప్రాణం హాని తెచ్చుకుంటావా.
1: అలానా.

0: ఓరి ఇంద్ర ఏమంటావు? వెళ్ళు మిగా, ఇక నీ ప్రాణంతో బ్రతికి జీవించవు, ఇక వెళ్ళు వెళ్ళు.
1: అయ్యా,
0: ఈ స్వర్గ సింహాసనంపై నేను కూర్చుంటున్నాను,
1: మీరే కూర్చోండి, ఇక్కడ మేము కూర్చుంటున్నాం.
0: గంధర్వులంతా మొత్తం పారిపోయారు, దేవేంద్రుడు మరో మొరడి పారిపోయాడు,
1: అంత మన ధనుజులే ఉన్నారు ఇక్కడ. రాజ్యం మనది,
0: స్వర్గలోకం మనది, ఇక మూషకాసురుడికి జయ జయ.

0: మూషకాసురుడికి
1: జై బావా,
0: మూషకాసురుడికి
1: జై బావా,
0: మూషకాసురుడికి
1: జై బావా.
2: అయ్యో అయ్యో, ఓహో దేవేంద్ర,
1: ఆ మూషకాసురుడు వచ్చి ఆ స్వర్గాన్ని మొత్తం ఆక్రమించాడు. ఇక మనకి ఎవరు దిక్కు?
2: అవునవును,
1: ఎక్కడ వెళ్దాము?
2: కైలాసం
1: వెళ్దామండి.
2: కైలాసం వెళ్దాము.
1: కైలాసం వెళ్ళి ఆ పరమశివుని ధ్యానించుదాము. మనకి ఎవరు దిక్కు లేరు, వెళ్ళండి పదండి.
2: సరే మహాదేవ, ఆహార మహాదేవ,
1: మహాదేవ
2: శంకర స్వామి.

0: ఏమి?
1: పరమేశ్వర, దేవేంద్రాధరం, అష్టదిక్పాలకులము మేము ఈ లోకాన్ని మేము నడిపించలేము, ఈ స్వర్గము పాలించలేము. ఆ మూషకాసురుడు వచ్చి మా స్వర్గాన్ని మొత్తం కొల్లగొట్టి ఆ స్వర్గాన్ని ఆక్రమించాడు. ఇక నాకు గతి ఏమి పరమేశ్వర చెప్పుము.
0: అహో అయినా, ఇప్పుడైనా ఇక నేను చూసుకుంటాను. వా మూషకాసురుడు ఎలా వధించాలో. అదిగో గణాధిపతి ఉన్నాడు, ఆ గణాధిపతిని వేడుకుంటే తప్పకుండా వచ్చేస్తాడు.
1: అవునా?
0: అవును.
1: అతను దృంచాలంటే గణాధిపతి ఏనా?
0: అవును గణపతి.
1: తమను దృంచలేరా స్వామి?
0: అవును.
1: తమను దృంచలేరా?
0: లేదు లేదు.
1: సరే స్వామి, మీరు ఎప్పుడైతే చెప్పారో ఆ యొక్క వినాయకునికే మీరు చెప్పి మా అతని పైకి యుద్ధానికి పంపండి. అతను చనిపోతేనే మా అసురులం అంతా క్షేమం ఉంటాము, లేదా చాలా ఘోరముగా బతికి జీవిస్తాము. పరమేశ్వర, ప్రాహిమాం పాహిమాం పాహిమాం కరుణించి కాపాడండి.
0: కుమారా గణపతి.
1: నానా.
0: ఇక దేవత వచ్చారు, ఇక మూషకాసురుడు రాక్షసుడు అందరినీ కోపగిస్తున్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళి వాడిని సంహరించు కుమార.
1: జనక, మీ మాట తప్పనిసరిగా మీ యాజ్ఞ గైకొని ఆ మూషకాసురుడు వధించి వస్తాను. విన్నావా?
0: సరే వెళ్ళండి.
1: యాజ్ఞానశకుడి నా

0: వినాయక.
1: ఏమి?
0: నువ్వు వెళ్ళి ఆ దుర్మార్గుడైన మూషకాసుని వధించి నీ చేతన అవుతున్నది.
1: అవును,
0: నీ చేతనే వాని చనిపోయేది ఉన్నది.
1: సరే,
0: ఇక వెళ్ళండి,
1: శీఘ్రమే వెళ్ళి వచ్చు.
0: వెళ్ళండి.
1: దేవతలారా, మీరు నాకు తోడు రండి.
0: పదండి,
1: మూషకాసుని వధించి వస్తాం.
0: పదండి పదండి,
2: వెళ్దాం పదండి.
1: ఎవడెవరు నీవు విచిత్రంగా ఉన్నావు? రథముపై నిలబడి నీవు మనిషివి కావు, ఏనుగువు కావు, చిన్న బాలకుడవు అయినా బాలకుడవైనా చాలా విచిత్రంగా ఉన్నావు. నీవే నాన్నను వధించడానికి వచ్చిన వాడవు. ఎవడెవరు నీవు?
0: నీ ఎవడవు నీకు తెలియదా? నేను విఘ్నేశ్వరుడు.
1: ఓహో, వినాయకుడు అంటే నీవేనా?
0: అవునవును.
1: అయితే నీ పరమే చూద్దాము. రైట్.

0: అంటే నీవేనా? సుర చేస్తడం అంటే నువ్వేనా?
1: అవును.
0: సురలకు నాయకుడవు నీవేనా? కోటి నామాలతో పెరిగిన వాడు నీవేనా? నీ గురించి విన్నాను, అందుకేరా నీ గురించి నేను పన్నగా దాచి ఉన్నాను. నిన్ను పత్తి వదిలిస్తాను, కాచుకోమి.

0: మొత్తం హృదయంతో వస్తున్నవి. చాలా ఆయాసముగా ఉన్నది. దీనితో గెలుస్తానా, జీవిస్తానా? నాగాస్త్రము ప్రయోగించను. ఒరే నాగాస్త్రం మీద బయచి తిరిగి
1: ఈ దుర్మార్గుడు మూసకాసురుడు. మూసకాసురుడు ఎంత ఆయుధాలు వేసిన మళ్ళీ వచ్చేస్తుండే కామరూపుడై ఇక నా దంతంబు

0: చేత విని సంహారం చేస్తుందా? ముసుకున్న దంతము పట్టి నిన్ను అర్థముగా మార్చాడు.
1: ఏమి ఈ వికృతాలకు? ఈ ద్విముఖుడు నన్ను చంపడానికి తన దంతమునే విరిచి నా పైకి విసిరాడే. ఇక నాకు ఎవరు దిక్కు? ఈ దంతము తట్టుకోలేము. అమ్మా అమ్మా జగదీశ్వరి, జగదీశ్వరి
2: మూషికాసుర, ఏమి
1: అదిగో వినాయకుని దంతము విరిచి నా పైకి హాయిదముగా మంచి వేశాడు. నన్ను కాపాడు తల్లి, నన్ను కాపాడు మాత.
2: కాపాడుతాను నేనే.
1: ఆ దంతము వస్తున్న తల్లి, శరమై వస్తున్నది.
2: నా చేతి గాజును చక్రముగా చేసి ఆ దంతమును వక్రము చేసి పడేస్తా.
1: పంపి తల్లి, పంపించు.
0: ఆహా, ఏమి అమ్మా? కాత్యాయని, పార్వతి,
2: గణపతి,
0: నాకి అడ్డం వచ్చేస్తున్నావా తల్లి? నా దంతము వదిలిపెట్టాను వానికి.
2: అవును.
0: మరి నీవు కూడా నీ బంగారు కంకణం చేసి చక్రముగా మార్చావు, ఎలా? వాడు సంహారం చూసే ఎలా?
2: ఏలయనగా అతనికి పూర్ణ ఆయుషిచ్చాను, వరం ఇచ్చాను, కాబట్టి అందుకే నేను ఆ గాజును చక్రముగా నీకు పంపాను.
0: ఆహా, మరి ఎలా తల్లి సరిపోయేది వాడు?
2: ఏలయనగా అతని ఆ పరాక్రమం మొత్తము వెళ్లిపోతుంది. నీకు ఒక వాహనం అనగా మూషకము, మూషిక వాహనమై నీకుంటాడు.
1: జగదీశ్వరి, కుమారా వినాయక, నేను పరమేశ్వరుడు. అట్టి యొక్క మూషికుడు ఎల్లప్పుడు నీ యొక్క వాహనమై మూషికముగా మారి నీకు వాహనమై ఉండుగాక.
2: ఉంటాడు.
1: ఇదే నా నిర్ణయం.
0: ఇదే వినాయక విజయమా?
1: వినాయక విజయము. కోటి పూజలు అందుకుని ప్రతి సంవత్సరం వినాయక చవితిగా అందుకుని మంచిగా జీవింతుగాక.

0: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం వినాయక విజయం కదా మూడో భాగం వినిపించారు శ్రీ గడ్డం స్వామి మరియు బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
6: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ BLOలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా ఎవడు చిత్రంలో కార్తీక్ శ్రేయఘోషలు ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: చిత్రసీమలో ఇప్పుడు విందాం నువ్వే కావాలి చిత్రంలో జయచంద్రన్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం కోటి.

0: 10 లక్షల లాటరీ నాకా? వావ్,
1: చిక్కుకుంది.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: చివరగా విందాం సుస్వాగతం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 కిసానవాణి ప్రాయోజిత కార్యక్రమం, రబీలో ఎరువుల యాజమాన్యం గురించి వరంగల్ అగ్రికల్చర్ కాలేజు సాయిల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీజయ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్యా. 7:45 వికసిత్ భారత్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పాంచే

నీతిరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సమర్పణ. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో బి వినోద్ బాబు ఆలపించిన లలిత గీతాలు వింటారు. ఇక 9:15 స్పాట్ లైట్. 9:30 తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పెదశేష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రాత్రి 10:00 హరికథ గానం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లో

రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సాదృశ్యం గురించి శ్రీ పొత్తూరు సుబ్బారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు. 7:00 కామారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి రాజ్కుమార్ గారు. ఇక ఉదయ తరంగిణిలో 7:15 ఇది మన చట్టం స్థిరాస్తి కొనుగోలు వినియోగదారుల హక్కుల గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కరీవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి రాఘవాచారి గారి గాత్రం వింటారు. ఉదయం 9:00 తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చినశేష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో జి కళ్యాణి గారి గాత్రం వింటారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వై కసన్న గారి గాత్రం వింటారు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోచిత కార్యక్రమం. 1:20 చేనుక బుల్రు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోచిత కార్యక్రమం వింటారు. ఇక 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు ముంగట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం గురించి కోఆర్డినేటర్ సైంటిస్టు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం డాక్టర్ పి అర్చన గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్. 8:00 తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హంస వాహనం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 చర్చా కా విషయే. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు విందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ను కలిసి డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ గ్లోబల్ సదస్సుకు ఆహ్వానించారు. బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని మంత్రి ఆరోపించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆధునిక బస్ టెర్మినల్స్ను నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీ నేతలకు అవినీతి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాకుమారుడు హిస్ హైనెస్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ని లోక్భవన్లో సత్కరించారు. స్వర్గీయ ఆగాఖాన్ 4 సేవలను స్మరించుకుంటూ ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ అందిస్తున్న సేవలను గవర్నర్ ప్రశంసించారు. ముఖ్యంగా కుతుబ్షాహీ కాంప్లెక్స్ జీర్ణోద్ధరణ, ఆగాఖాన్ అకాడమీ సేవలను కొనియాడారు. తెలంగాణలో సమగ్ర అభివృద్ది కోసం విద్య, వైద్యం, పట్టణాభివృద్ది రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించారు. స్వర్గీయ ఆగాఖాన్ 4 మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు ఆగాఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని కోరడంతో పాటు ఫ్యూచర్ సిటీలో ఆగాఖాన్ యూనివర్సిటీ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం నుండి అసెంబ్లీ వరకు నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించట్లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే హైదరాబాద్ విమోచన దినోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు గాజుల రామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఆధునిక బస్ టెర్మినల్స్ నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సుదూర అంతర్రాష్ట్ర ప్రైవేటు బస్సులను ఈ వెలుపలి కేంద్రాలకే పరిమితం చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులతో అనుసంధానిస్తూ 2200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్పీఏ, పీఆర్ఓలపై జరిగిన దాడిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ఇది ఎంతో అవమానకరమైన సంఘటన అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులను, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నిన కుట్రగా ఆరోపించారు. చీకటి గదిలో విచారణ పేరుతో కేటీఆర్ పీఏ, పీఆర్ఓలపై ముసుగు ధరించిన వ్యక్తులు దాడికి పాల్పడి వేధించారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శిస్తూ బీఆర్ఎస్ ఫిర్యాదులపై తక్షణమే సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీకి, నేతలకు అవినీతి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక ఎంతో అవినీతి దాగి ఉందన్నారు. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో చోటు చేసుకున్న కుంభకోణాలతో పాటు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భూ కుంభకోణాలు సాగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజలను విడదీస్తూ దోచుకుంటోందని ఆరోపిస్తూ వారి అబద్దపు రాజకీయాలను తీవ్రంగా ఖండించారు. ఈ అవినీతిపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, ప్రొఫెసర్ జి లక్ష్మణ్ రచించిన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు పోషించిన కీలక పాత్రను ఆయన కొనియాడారు. 1947 ఆగస్టు 15 తర్వాత కూడా తెలంగాణ ప్రాంతం నైజాం పాలనలోనే ఉండిపోయిందని గుర్తు చేశారు. విమోచన చరిత్రను, నాటి త్యాగాలను యువతరానికి తెలియచేయాలని ఈ పుస్తకం వారికి ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.

0: సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అలాయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్ రావులతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకాలంలో ఇచ్చిన మాటను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ తన రెండేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ స్థిరత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయం, క్షేత్రస్థాయి విస్తరణను గురించి వివరించారు. కులగణన ద్వారా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. గురుకుల పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్య, పోషకాహారం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెస్ ఛార్జీలను 40% పెంచడంతో పాటు 10,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన గిరిజనుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, ధరణి, భూభారతి పేరుతో భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
1: మంచిర్యాల జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలకు 22 పడిపోతాను. ఒక సర్వే నంబర్, ఒక చిన్న గవర్నమెంట్ భూమి ఉన్నా ఆ సర్వే నంబర్ లో 100-500 ఎకరాలు 22,000 పడిపోతాను.
0: విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ రోజు ముధోల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిరోజు విద్యార్థులకు అన్ని పూటలా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. ప్రజాబాటలో భాగంగా కల్వకుర్తిలో పర్యటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం, గురువారం ప్రజాబాట కార్యక్రమం చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా పరిష్కారం చేసేందుకు యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు.
2: ప్రజల కాడికి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని లోకల్లో ఇమ్మీడియట్ గా సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రజాబాట అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇటు పరిస్థితుల్లోనూ కన్సూమర్లకు నాణ్యమైన సప్లై ఇవ్వాల ఉద్దేశంతోనే ఈ ప్రజాబాట కార్యక్రమం పెట్టడం జరిగింది.
0: విద్యార్థుల్లో దృష్టి లోపాలను ముందుగానే గుర్తించేందుకు పాఠశాలల్లో నేత్ర పరీక్షలు చేపట్టామని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో భూముల వివరాలు సేకరించాలని, పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీ చేశారు. దుమ్మగూడెం మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలో జరిగే యువ ఆపద మిత్ర విపత్తు నిర్వహణ శిక్షణ కోసం శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి 120 ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపికయ్యారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని వరంగల్ ఎంపీ, జనగామ జిల్లా అభివృద్ది దిశ కమిటీ చైర్పర్సన్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
3: బుర్రని ఛార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది,
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: నవదిల్ల్యా ప్రతిపాదితం యత్ ఖాతి ప్రదేశే వాణిజ్యిక పోతానాం సాముద్రిక యాత్రిణాం నాగరికాణాం తథా నాగరిక మూల సంరచనాయా లక్ష్యకరణం భారతాయ అస్వి.

ఇంతవరకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. గానం చక్రి, గీతరచన కందికొండ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు. డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ, మందులు పిచికారి ఏ విధంగా చేసుకోవాలి, ఉదాహరణకి వరి పంటలో ఏ విధంగా ఈ నియంత్రణ పిచికారి చేసుకోవాలని తెలియజేస్తున్నారు. భారతదేశంలో పండించే పంటలలో వరి మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట 2.3 మిలియన్ హెక్టార్లలో విస్తీర్ణం సాగు చేయబడుతుంది. దురదృష్టవశాత్తు వరి పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించడం వలన చాలా ఆర్థిక నష్టానికి గురవుతుంది. ఈ నష్టాన్ని అరికట్టడానికి వ్యవసాయ రంగం వినూత్న పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ప్రస్తుత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నూతన టెక్నాలజీ సహాయంతో సాగు పద్ధతులు సులభతరమై ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో డ్రోన్లు ముఖ్యంగా పురుగు మందులు, గడ్డి మందులు పిచికారీ చేయడం

0: ఎరువులు విత్తనాలు చల్లడం, పంట చేలల్లో ఫోటోలు తీసి చీడ పీడల్ని గుర్తించి సరైన సమయంలో పిచికారీ చేయడం వంటి పనులు చేస్తున్నాయి. వ్యవసాయ కూలీల కొరత, నీటి కొరత రోజురోజుకి పెరుగుతుంది. బరువైన పంపుతో వరి లాంటి పంట పొలాల్లో దిగి పిచికారీ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ సమయం పడుతుంది. డ్రోన్ల ద్వారా పురుగు మందులు, ఎరువులను ఉపయోగించడం, నేల సామర్థ్యాన్ని పరీక్షించడం, సమర్థవంతమైన నీటి నిర్వహణ చేయడం వలన పెట్టుబడులను సులభంగా తగ్గించవచ్చు. అలాగే పంట నాణ్యత, దిగుబడి పెరిగి రైతుకు లాభాలు చేకూరుతున్నాయి. అయితే ప్రస్తుతం డ్రోన్ల రసాయన మందులు పిచికారీ చేయడానికి ఎక్కువగా వాడుతున్నారు. రసాయన మందులు ఎక్కువగా వాడటం వల్ల చీడపీడలకు మందులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పండ్లు కూరగాయలు ఇతర పదార్థాలలో రసాయన అవశేషాలు ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నందున సేంద్రీయ వ్యవసాయానికి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. అందువలన జీవ నియంత్రణ మందుల వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి కావలసిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరము ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2022-2023 సంవత్సరంలో పరిశోధన చేపట్టి డ్రోన్లతో జీవ నియంత్రణ మందులు పిచికారీ చేసేటప్పుడు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. ఈ పరిశోధనలో వరిలో ముఖ్యంగా ఉపయోగించే జీవ నియంత్రణ మందులైన బవేరియా బాసియానా, లెకానీ సిలియం లెకానీ, బ్యాసిల్లస్ తురింజియన్నిస్ కుట్సాకి, సుడోమోనస్ ఫ్లోరోసెన్స్లను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడానికి ఉపయోగించారు. జీవ నియంత్రణ మందును ఏ విధంగా వాడాలంటే ఈ విధంగా మోతాదులో డ్రోన్ల ద్వారా ఉపయోగించి చల్లుకోవాలా, పిచికారీ చేయాలని చెప్పేసి వివరించారు. బవేరియా బాసియానైతే 68.03 గ్రాములు లీటర్ నీటి కలుపుకోవాలి. లెకానీ సిలియం లెకానీ 68.03 గ్రాములు లీటర్ నీటికి, బ్యాసిల్లస్ తురింజియన్నిఫర్ క్రుడాక్స్కి 27.21 గ్రాములు లీటర్ నీటికి, సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 68.03 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేసుకోవలసిందిగా సిఫారసు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరిలో డ్రోన్ ద్వారా జీవ నియంత్రణ మందులను పిచికారీ చేయడానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ డ్రోన్లో ఉపయోగించే నాసిక నాజిల్ ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ వాడడం వలన మొక్క యొక్క అన్ని భాగాలకు మందు సరఫరా అవుతుంది. అలాగే డ్రోన్ ఎగిరే వేగము 3.6 మీటర్లు సెకండ్కి ఉండాలి. డ్రోన్ ఎగిరే ఎత్తు 2.5 మీటర్లు ఎత్తులో ఉండాలి. జీవ నియంత్రణ మందులు సిఫారసు చేయబడిన మోతాదులో మాత్రమే వాడాలి. కానీ డ్రోన్తో పిచికారీ చేసేటప్పుడు నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. సాధారణ పంపుతో పిచికారీ చేయడానికి 1 హెక్టార్కు 500 లీటర్ల నీరు అవసరమైతే డ్రోనుకి కేవలం 36.75 లీటర్లు నీరు మాత్రమే అవసరం అవుతుంది. డ్రోనుతో పిచికారీ చేయడానికి గాలి వేగం ఉన్నప్పుడు ముఖ్యం. గాలి వేగం గంటకు 5 నుండి 10 కిలోమీటర్ల వరకు పిచికారీ చేయవచ్చు. అంతకన్నా ఎక్కువ గాలి వేగం ఉంటే డ్రోనుతో పిచికారీ చేయకూడదు. డ్రోనుతో పిచికారీ చేయడానికి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. పిచికారీ చేసిన తర్వాత కనీసం 6 నుండి 12 గంటల పాటు వర్షం పడకుండా ఉండేలాగా ప్రణాళిక చేసుకోవాలి, జాగ్రత్త పాటించాలి. హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్లు, సెల్ ఫోన్ టవర్ల దగ్గర డ్రోన్లను వాడకూడదు. పొడి జీవ నియంత్రణ మందులు వాడిన తర్వాత నాజిల్స్ని జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి.
1: ఇంతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ 7 అక్టోబర్ వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం దసరా బుల్లోడు, గానం ఘంటసాల పీసుశీల, గీతరచన ఆత్రేయ, సంగీతం కేవీ మహదేవన్.
1: గడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్లా.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాము.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషోర్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్

0: వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
1: GDF के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్ట్రాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావితరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీరెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే 3 సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలుండాలన్నారు.
2: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the 3 mutuals, mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో MTL గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్

0: వరకు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్దరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ ఉత్తరాఖండ్లోని ఔలి, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరుదేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రబీలో ఎరువుల యాజమాన్యం గురించి వరంగల్ అగ్రికల్చరల్ కాలేజ్ సాయిల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీజయ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్యా. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.

0: समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో రబీలో ఎరువుల యాజమాన్యం, ప్రతి పంటకు ఎరువుల యాజమాన్యం అనేది ఎంతో ముఖ్యమైన అంశం. ఈ అంశానికి సంబంధించి రైతులకు పూర్తి అవగాహన కల్పించే క్రమంలో ఈరోజు మన స్టూడియోస్కి వరంగల్ అగ్రికల్చరల్ కాలేజ్ సాయిల్ సైన్స్ లో ప్రొఫెసర్ టి శ్రీజయ గారు స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం మేడం.
7: నమస్తే అండి.
6: ప్రస్తుతం రబీ సీజన్ లో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు?
7: ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఎలిన మూలాన రైతాంగం మనకు ఆల్రెడీ వర్షపాతం, రావాల్సిన వర్షపాతం కంటే 23% వరకు తక్కువ వచ్చింది. సో మన రైతులు మళ్ళీ రబీలో గనక పంట వేసుకోవాలనుకుంటే వాళ్ళకి నీటి వసతులు ఉన్నాయో లేదో చూసుకుని దాన్ని బట్టి ఆరుతడి పంటలు వేసుకుంటే మంచిది. వరి అలాంటి పంటలు వేసుకోవాలంటే వాళ్ళకి నీటి వసతి బాగా ఉన్నప్పుడే ఆ వరి పంటకే వెళ్తే మంచిది. అట్లాగే మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటలకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు నీటి వసతి క్రిటికల్ స్టేజెస్ లో కంపల్సరీ నీళ్ళు, అంటే క్రిటికల్ స్టేజెస్ లో అనేది చూసుకున్నట్టు విత్తనం పెట్టినప్పుడు, మోకాళ్ళ లోతు దశ, పీచు దశ, మరియు విత్తనం పాలు పోసుకునే దశలో నీటి వసతి ఇవ్వగలరు అంటేనే వాళ్ళు రబీకి పంటలు వేసుకుంటే మంచిది. ఒకవేళ కనుక రైతులు ఏలినో పరిస్థితి వల్ల వర్షాలు మనకి ఎలాగో తక్కువ వచ్చాయి కాబట్టి పంటలు వేసుకోలేకపోతే, ఖరీఫ్ కనుక పంటలు వేసుకోకుండా రబీ మట్టికే వేసుకోగలిగితే అప్పుడు రబీలో వాళ్ళు ఏమన్నా వాళ్ళకి కుదిరిన పంటలు వేసుకోవాలంటే వేరుశనగ, ప్రొద్దు తిరుగుడు వాళ్ళ భూసారం బట్టి వేసుకుంటే వేసుకోవచ్చు.
6: ప్రత్యేకంగా రబీలో సాగు చేసే పంటలకు పోషక యాజమాన్యం చేపట్టేటప్పుడు ఎన్ని విధాల పంటలు రబీ సీజన్ లో సాగు అవుతున్నాయి, అదేవిధంగా ఈ సాగు చేస్తున్నటువంటి పంటలకు ఎరువుల యాజమాన్యం ఏ పంటకు ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు?
7: అంటే పోషక యాజమాన్యం చూసుకున్నప్పుడు ఏంటంటే మొక్కలకి అన్నిటికీ మనకెలా పోషకాలు కావాలో మొక్కలు కూడా అన్ని పోషకాలు కావాలి. అయితే పోషకాలు ఏంటంటే మనకి రకరకాలుగా యాజమాన్యం చేసుకోవచ్చు. ఒకటి భూసార పరీక్ష అనుసారంగా, అంటే ఇప్పుడు మనకి రైతాంగం చూసుకున్నట్టయితే రైతులు వాళ్ళు సాగుకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడానికి ఇదివరకు వాళ్ళు భూసార పరీక్ష చేయించుకోకపోతే ఇప్పుడు భూసార పరీక్ష చేయించుకుని భూసార పరీక్ష అనుసారంగా ఎరువులు వేసుకుంటే మటుకు కొంతవరకు సాగుకు అయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చు. అంటే ఎట్లా అంటే భూసార పరీక్ష చేయించుకుంటే వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి మరి మట్టి నమూనా ఇచ్చి వాళ్ళు ఆ భూసార పరీక్ష కేంద్రం వాళ్ళు భూసార పరీక్ష చేశాక భూసార పరీక్ష వాటి వివరణే కాకుండా అంటే ఉద్జన సూచిక, లవణ సూచిక, నత్రజని, భాస్వరము, పొటాషము ఎలా ఉన్నాయో చెప్పకుండా అట్లాగే వాళ్ళు వేయాల్సిన పంట వేయాలనుకున్నది కూడా దాంట్లో చెప్తే వాళ్ళు ఎంతెంత ఎరువు మోతాదులు వేసుకోవాలి కూడా వాళ్ళు దాంట్లో ఇచ్చేస్తారు. వేయాల్సిన ఎరువులు మోతాదులు కూడా ఎంతెంత వేసుకోవాలి అన్నది దాంట్లో రాసిస్తారు. దాన్ని బట్టి వాళ్ళు అంత మటుకే ఎరువులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి సాగుకయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంత వాణిజ్య పంటలు వేసుకున్నప్పుడు, వాణిజ్య పంటలు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే మిరప కానీ లేకపోతే మిరప పంట లాంటి పంటలు వేసుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మిరప నాటకు ముందు మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే నీటి ఎద్దడిని తట్టుకోవాలి భూమి, అంటే తక్కువ నీటితో ఎక్కువ ఇది రావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కంపల్సరీ భూసారం పెంచుకోవాలి. భూసారం పెంచుకోవాలి అంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా గ్రీన్ మెన్యూ లాంటి ప్లాంట్స్, అంటే ఏవైనా వాళ్ళు ఇప్పుడు జనుము కానీ జీలుగా కానీ విత్తనం వేసుకున్నట్టయితే వాటిని ఒక 45 రోజులకి వాటిలోనే కలియదున్నుకుంటే భూమిలోనే భూసారం పెరుగుతుంది. భూసారం పెరగడం వల్ల ఏమవుతుంది అంటే సూక్ష్మజీవులు అనే ఉత్పత్తి పెరుగుతాయి. సూక్ష్మజీవులు ఉత్పత్తి పెరిగినప్పుడు మనకి ఏవైతే పోషకాలు వేసామో ఆ పోషకాలన్నీ లభ్యమయ్యే రూపంకి మనకు తీసుకొస్తాయి. నీరున్న ఎరువులు వేసినప్పటికీ కూడా ఈ పోషకాలని లభ్యమయ్యే రూపం తెచ్చేది మటుకు సూక్ష్మజీవులే. ఈ సూక్ష్మజీవులు మనకి కావాలంటే గ్రీన్ మెన్యూస్ వేసుకోవచ్చు, లేదంటే మనకు అవకాశం ఉంటే ఏదైనా వర్మీ కాంపోస్ట్ కానీ లేకపోతే ఏదైనా పశువుల పెంట కానీ అవకాశం ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. అంటే ఎరువుల మీదే కాకుండా ఇవి కూడా వాటితో కలిపి వేసుకుంటే ఏమవుతుందంటే మన భూమిలోని సారం పెరుగుతుంది, అట్లాగే వేసే పోషకాలని వాళ్ళకి అవి లభ్యమయ్యే రూపంలోకి తీసుకొస్తాయి. అట్లాగే లభ్యమయ్యే రూపంలోకి తీసుకొచ్చినప్పుడు అంటే మొక్కలు సమతుల్యంగా తీసుకుంటాయి. తీసుకొని వాటిని మనకి దాని వినియోగం

0: శక్తిని పెంచుతాయన్నమాట. అంటే పోషక వినియోగ శక్తిని పెంచుకునే అవకాశం ఉందన్నమాట దీని ద్వారా.
1: నేల సారాన్ని బట్టి నేలలో ఏ విధమైన పోషకాలు ఉంటాయి, అవి పంటకు ఏ విధమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి, వాటిని నిర్వహణ చేయడానికి అంటే ఒక యాజమాన్యం చేయడం కోసం, మేనేజ్మెంట్ చేయడం కోసం రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: అంటే మనకి ఎలా కావాలో పోషకాలు, మొక్కలకు కూడా అలాగే కొన్ని పోషకాలు కావాలన్నమాట. ఆ పోషకాలు చూసుకున్నట్టయితే మనకి అవి తీసుకున్న మోతాదుని బట్టి పోషకాలని విభజించబడ్డాయి. ప్రధాన పోషకాలు ప్లస్ స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అంటే ఎక్కువ మోతాదులో మొక్కకు అవసరం వస్తాయి, సూక్ష్మ పోషకాలు అంటే తక్కువ మోతాదులో. మనుషులకు ఎలా పోషకాలు అవసరమో మొక్కకు కూడా అలాగే పోషకాలు అవసరం. ఆ పోషకాలు చూసుకున్నట్టయితే ఏంటంటే 16 పోషకాలు అవసరం మొక్కకి. ఆ 16 పోషకాలు అవి ఏంటంటే గాలి నీటితో పాటు భూమిలో నుంచి తీసుకుంటాయి. వాటి తీసుకునే మోతాదుని బట్టి పోషకాలని రెండు రకాలుగా విభజించారు. ఒకటి స్థూల పోషకాలు అంటారు, ఇంకోటి ఏంటంటే సూక్ష్మ పోషకాలు అని అంటారు. స్థూల పోషకాలు అంటే ఏంటంటే మనకి అవి ఎక్కువ మోతాదులో కావాలి, అది జీవిత చక్రం చేయాలి అంటే కంపల్సరీ అవి కావాలన్నమాట, తప్పకుండా కావాలి. ఇవి మళ్ళీ రెండు రకాలుగా విభజించారు. అదేంటంటే ఒకటి ప్రధాన పోషకాలని, ఇంకొన్ని ద్వితీయ పోషకాలని. ప్రధాన పోషకాలని చూసుకున్నట్టయితే నత్రజని, భాస్వరం, పొటాషియం, ఈ పోషకాల మీద మనము ఎక్కువ కేంద్రీకరిస్తాం. ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే మనకి మొత్తగా దిగుబడి రావాలి అంటే ఈ మూడు పోషకాలను యాజమాన్యం చేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని పోషకాలు ఏంటంటే భూమి నుంచి, గాల్లో నుంచి, నీటి నుంచి అవి తీసుకోగలుగుతాయి. అంతకుముందు కాలంలో ఏంటంటే వ్యవసాయంలో మనకి సూక్ష్మ పోషక లోపాలు అన్నది ఎక్కువ కనబడలేదు. ఇప్పుడు చూసినట్టయితే ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు వేయడం మూలాన, అంటే హైబ్రిడ్ వంగడాలు వేయడం మూలాన, ఎక్కువ పోషకాలు తీసుకోవడం మూలాన, అట్లాగే రైతులు ఎవరు కూడా ఈ పచ్చిరొట్టె ఎరువులు ప్లస్ అవి జీవన ఎరువులు కానీ లేకపోతే పశువుల పెంట ఎరువులు కానీ వేయట్లేదు. దాని మూలాన ఏమవుతుందంటే మొక్కలలో మనకి ఈ సూక్ష్మ పోషకాల లోపాలు కూడా కనబడుతున్నాయి. ఈ సూక్ష్మ పోషకాలు చాలా తక్కువ మోతాదులో, చాలా తక్కువ మోతాదులోనే మొక్కకు కావాలి, కానీ అయినా కూడా ఈ పోషక లోపాలు కూడా మనకి ఇప్పుడు కనబడుతున్నాయి అన్నమాట. ఈ ప్రధాన పోషకాలు చూసుకున్నట్టయితే నత్రజని, భాస్వరం, పొటాషియం. ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం ఏంటంటే నత్రజని మొక్క మొత్తానికి కావాలి. అంటే మొక్క విత్తనం పెట్టినప్పటి నుంచి మనం కాయ కోసే వరకు మొత్తం కూడా మనకి ఈ నత్రజని పోషకం అనేది వివిధ దశల్లో అది కావాలన్నమాట మొక్కకి. కాబట్టి ఇది ఎప్పుడు కూడా దఫాల వారీగా వేసుకోవాలి. వేసుకుని ఎంత వేసుకున్నా మోతాదు దాన్ని రైతులు దఫాల వారీగా వేసుకుంటే ఏంటంటే ఒకటి విత్తనం పెట్టినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ మొక్కజొన్నకు చూసుకుంటే 45 రోజుల తర్వాత, అదే కనుక మన వేరుసరిగా చూసుకుంటే 30 రోజుల తర్వాత ఈ పోషకాలు వేసుకోవాలి. ఇంకా భాస్వరం ఎరువు. భాస్వరం ఎరువు అంటే ఏంటంటే అది మనకి మొక్క వేరు వ్యవస్థ బాగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇది మనం విత్తనం పెట్టేటప్పుడు వేయాలి. చాలా మంది రైతులు ఏంటంటే విత్తనం పెట్టేటప్పుడే కాకుండా పైపాటుగా కూడా వేస్తున్నారు. ఈ భాస్వరం ఎరువులు ఏంటంటే మనకి ఇక్కడ ముడి సరుకు అన్నది మన దగ్గర లేదు, మనం బయట దేశాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. దాని మూలన దాని మీద శునకం కూడా పడి దానికి మనం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. రైతులు దాదాపు మనకి 1500 వరకు ఒక బ్యాగ్ పడుతుంది. కాబట్టి రైతులు వేసే ముందు అది విత్తనం పెట్టేటప్పుడు వేసుకునేటట్టు చూసుకోండి. ఒకవేళ విత్తనం పెట్టేటప్పుడు గనక వేసుకోలేకపోతే 15-20 రోజుల్లో గనక ఈ భాస్వరం ఎరువులు వేసేసుకోవాలి. ఈ మధ్య కాలంలో రేటు పెరగడం మూలన ఇంతకు ముందు రైతులు వ్యవసాయం చేసినప్పుడు భాస్వరం ఎరువులు ఎక్కువ వేసి ఉంటారు. అప్పుడు వాటికి భూసార పరీక్ష చేయించుకున్నప్పుడు ఒకవేళ కనుక వాళ్ళకి భూసార పరీక్షలో భాస్వరం ఎరువులు ఎక్కువ వేసి భాస్వరం పోషకం ఎక్కువ మోతాదులో ఉందని వచ్చినప్పుడు అప్పుడు రైతులు వాటిని ఒక 25% తగ్గించుకొని వేసుకోవచ్చు. ఆ ఎరువులు 25% వరకు తగ్గించి వేసుకున్నా కూడా దిగుబడి ఎంత రావాలో అంతే వస్తుంది, ఏం తక్కువ రాదు. అట్లాగే పొటాషియం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఈ నీటి ఎద్దుని తట్టుకోవడానికి, అట్లాగే వాటికి పురుగుల నుంచి రోగనిరోధక శక్తిని పెంచడానికి, నీటి సామర్థ్యం పెంచడానికి పోషకాలన్నీ వాటిని వేరు వ్యవస్థ నుంచి మరియు పైన పూల ఫల దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి పొటాషియం ఎరువని బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు రైతాంగం ఏంటంటే చాలా మంది రేట్ అన్నది బాగా పెరిగిపోయింది పొటాషియం, దాంతో చాలా మంది రైతులు వేయట్లేదు. వేయకపోవడం వలన ఏమవుతుందంటే మనకి దిగుబడి తగ్గుతుంది. అంటే గింజ బరువు కానీ, నిండుగా ఫలం రాకపోవడం కానీ, అంటే ఇప్పుడు మొక్కజొన్న చూసుకుంటే అన్ని వర్షలు రాకపోవడం, కొన్ని వర్షలే రావడం. పొటాషియం ఏంటంటే అది మొక్కకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, మళ్ళీ నీటిని సామర్థ్యం పెంచుతుంది, వేరు వ్యవస్థ నుంచి అన్ని పోషకాలను తీసుకెళ్లి పొలాలకి తీసుకెళ్తుంది పైన భాగానికి. అందుకోసం పొటాషియం అనేది చాలా ముఖ్యమైన పోషకము. కానీ రైతాంగం దీని రేటు పెరగడం వల్ల, అంటే దాదాపు 1700 ఒక బ్యాగ్ ఉండేసరికి

ఈ మధ్య కాలంలో రైతులు చాలా మంది పొటాష్ ఎరువుని తగ్గించి వేస్తున్నారు. సో మనకి రైతులు గనక పొటాష్ వేస్తే గింజ నిండుగా రావడం, అన్ని వరుసలు నిండుగా కరెక్ట్ గా రావడం, మొక్కజొన్నలో చూసుకుంటే అన్ని వరుసలు రావడం, వరుసలలో అన్ని గింజలు రావడం, నిండుగా రావడం, దాని బరువు పెరగడం, ఇవన్నీ ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి పొటాష్ ఎరువు అనేది కంపల్సరీ రైతులు వేసుకోవాలి. వేసుకున్న ఒకవేళ గనక భూములు గనక ఎర్రచెలక కానీ నేలలు అయితే సగమేమో విత్తనం వేసేటప్పుడు వేసుకోండి, సగమేమో లాస్ట్ గింజ పీచు దశలో వేసేసుకోండి మొక్కజొన్న. అదే గనక వరికి చూసుకున్నట్టయితే మీరు నాటేటప్పుడు వేసుకోండి సగం, సగం ఏమో మిగతాది లాస్ట్ అంకురం దశలో వేసేసుకోండి. ఇలా పోషకాలు అన్నది మీరు ఎప్పుడైనా గానీ అన్ని సమతుల్యంగా వేస్తేనే మొక్క మంచిగా పెరిగి బాగా ఏపుగా పెరిగి దిగుబడి అన్నది బాగా పెరుగుతుంది. కానీ రైతులు ఏం చేస్తున్నారంటే భూసార పరీక్షంగా అనుసారంగా వేసుకున్నట్టయితే మీ సాగుకు ఏ ఖర్చు, అంటే కొన్నిసార్లు భూసార పరీక్షలలో చూసినట్టయితే మనకి భాస్వరం పోషకం ఎక్కువ ఉన్నప్పుడు ఒక 25% తగ్గించుకుంటాం కాబట్టి మనకి కొంతవరకు ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గించుకున్నట్టయితుంది. ఇప్పుడు పొటాషియం ఎరువులు వేసినప్పుడు ఏంటంటే కొంత రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీరు సరిగ్గా లేదు, వర్షాలు సరిగ్గా రాలేదు. సో ఈ విధంగా కూడా మనం పొటాషియం ఎరువు ద్వారా కూడా కొంతవరకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది మొక్కలలో. తీరా చూసుకున్నట్టయితే మనకి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవన్నీ అంటే ద్వితీయ శ్రేణి పోషకాలు అంటాం. ఈ కాల్షియం మెగ్నీషియం భూమిలో నుంచి తీసుకుంటుంది మొక్క. అవి సల్ఫర్ ఒకటి ఏంటంటే ఈ నూనె శాతంని బాగా పెంచుతుంది. ఈ నూనె శాతం పెంచడానికి సల్ఫర్ ఎరువులు కంపల్సరీగా వేయాలేసుకోవాలి రైతులు. ఈ సల్ఫర్ ఎరువులు అంటే మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, జిప్సమ్ ఇట్లాంటి ఎరువులు వేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సల్ఫర్ పోషకం అనేది నూనె పంటలకి, నూనె అంటే వేరుశనగ, సన్ఫ్లవరు, సాఫ్లవరు ఇలాంటి పంటలకి నూనె శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది సల్ఫర్ పోషకం. అప్పుడు జిప్సమ్ కానీ లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఇలాంటి ఎరువులు వేసుకోవాల్సిన అవకాశం ఉందన్నమాట. దీని మూలాన మన నూనె శాతం పెంచే అవకాశం ఉంది. తర్వాత చూసుకునే సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ పోషకాలు చూసుకున్నట్టయితే జింక్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా మనకేంటంటే దాదాపు భూమిలో నుంచే తీసుకుంటే. జింక్ అన్నది మనకు అప్పుడప్పుడు కొన్ని నేలలో జింక్ ఒకవేళ లోపం ఉన్నది అని తెలిస్తే మటుకు జింక్ సల్ఫేట్ అనేది మీకు రబీలో కంపల్సరీ ఎక్కడైతే లోపాలు ఉన్నాయని మీకు ప్రతి సంవత్సరం పంట వేస్తుంటే తెలిసిపోతుంది కదా జింక్ లోపం ఉందని. మీకు భూసారి పరీక్ష చేయించినా లేకపోతే ఏమైనా మొక్క సరిగ్గా ఎదగకపోయినా, గిడ్సబారినట్టు ఉన్ననా, లేకపోతే వరిలో చూసుకున్నట్టయితే వరి నాటిన 4 వారాలు అంటే 4 రోజుల్లో మనకేంటే తుప్పుల మచ్చలు కనబడతాయి, పైనుంచి 4 ఆకు మీద తుప్పు మచ్చల్లా కనబడతాయి. అట్లాంటివి మీరు చూసినప్పుడు ఏంటంటే మీరు కుదిరితే జింక్ సల్ఫేటు దుక్కిలోనే వేసేసుకోండి, భాస్వరం ఎరువులతో కలిపి కాకుండా విడిగా వేసుకోండి 20 కిలోలు జింక్ సల్ఫేట్. ఒకవేళ మీరు జింక్ సల్ఫేట్ వేయలేదు అనుకుంటే మటుకు జింక్ స్ప్రే చేసుకోండి, 2 గ్రాములు 1 లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది.

0: మేడం, మీరు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నప్పటికీ సూక్ష్మ పోషకాలు కానివ్వండి, స్థూల పోషకాలు కానివ్వండి, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ఎరువులను మొక్కకు అందించేటప్పుడు ఏ ఏ దిశల్లో ఏ విధానంలో అందించాలి? కొంతమంది స్ప్రే చేస్తారు, కొంతమంది దుక్కిలో వేసేటప్పుడు చాలామంది మొక్కల అంటే అడుగు భాగానే వేసేస్తారు డైరెక్ట్గా, అట్లా అంటే మొక్క కాలిపోయేలాగా అయిపోతుంది. కొంతమంది రకరకాలుగా చల్లుతుంటారు. ఇలా ఏ పద్ధతిలో ఏ ఎరువులు వేస్తే చక్కటి ఫలితం రాబట్టచ్చుంటారు?
1: ఇప్పుడు నత్రజని ఏం చేస్తామని మనం దఫాల వారీగా వేసుకుంటేనే దాన్ని పెరుగుతుందని చెప్పాం కదా. నత్రజని పోషకం దుక్కిలో వేసుకున్నప్పుడు వెదజల్లుకోవచ్చు. కానీ విత్తనం వేశాక మటుకు, ఇప్పుడు వరిలో చూసుకున్నట్టయితే వరిని నాటిన తర్వాత కలుపు చేసుకున్న తర్వాత అంటే 30 రోజులలో, 20 నుంచి 30 రోజులలో ఒకసారి కలుపు తీస్తారు. కలుపు తీసిన తర్వాత ఎరువులు వేసేటప్పుడు యూరియా మటుకు వెదజల్లితే, బాగా నైపుణ్యం ఉన్న రైతులైతే వెదజల్లుతడం బాగా వెదజల్లుతారు, అంటే అన్ని మొక్కలకి అందేటట్టు చేస్తారు. వెదజల్లే ముందు ఏంటంటే మనం ఏం చేయాలంటే మొత్తం అన్ని గట్లన్నీ మూసేసుకొని ఆ బురద పదంలోనే ఎరువులు వేసుకోవాలి. బురద పదంలో వేసుకునేటప్పుడు ఏంటంటే అది వేసిన ఎరువు మొక్కంతా తీసుకుంటారు. నీళ్లు పోనీయకూడదు, బయట నీళ్లు లోపల రానియదు, లోపల నీళ్లు బయటకు వెళ్ళకూడదు. అట్లా మనకి ఎరువులన్నీ మొక్కం బాగా తీసేసుకుంటుంది. అట్లా బాస్రం ఎరువులు మటుకు దుక్కిలోనే వేసుకోవాలి, మొత్తం మోతాదు దుక్కిలోనే వేసుకోవాలి. పైపాట్లో అస్సలు వేసుకోవద్దు. మనకి ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి. నత్రజని ఎక్కువ వేసుకున్నప్పుడు ఏంటంటే ఏపుగా పెరిగి పురుగులు ఎక్కువ వచ్చేస్తాయి. పురుగులు ఎక్కువ వచ్చేస్తే బాగా పురుగులకు మళ్ళీ పురుగు మందులు వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంత మోతాదు వేయాలో అంతే మోతాదులు వేయాలి. ఒకటి ఫస్ట్ ఏమో విత్తనం నాటేటప్పుడు, రెండోది 25 నుంచి 30 రోజులకి, తర్వాత అంకురం దశలో. అంకురం దశకి మనకి ఎరువులు వేయడం ఆపేయాలి. బాస్రం అయితే దుక్కిలోనే వేసుకోవాలి. పొటాషియం ఏంటంటే సగం ఏమో మనం విత్తనం వేసుకునేటప్పుడు నాటేటప్పుడు వేసుకుంటాం, మిగతా సగం ఏమో మనం అంకురం దశకు వేసుకోవాలి. ఇట్లా వేసుకోవడం అంటే భూసార పరీక్ష అనుసారంగా వేసుకున్నట్టయితే మనకి ఎరువులు మంచిగా ఉపయోగపడతాయి, బాగా మొక్కలు తీసుకుంటాయి, ఏమీ లాస్ అన్నది. ఒకవేళ కనుక మీకు భూసార పరీక్ష అనుసారంగా బాస్రం గనక ఎక్కువ వచ్చింది, బాస్రం ఎరువు ఏంటంటే అది చలనం లేనిది, అది వేసినా కూడా మొక్క డైరెక్ట్గా తీసుకోలేదు. అది మనం విత్తనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసా అంటే మనం నాటక ముందు వేసుకుంటే వెదజల్లచ్చు. ఒకవేళ విత్తనం నాటిన తర్వాత వేసుకున్నట్టయితే అంటే 20 మనకి ఒకవేళ అప్పుడు అవకాశం లేకపోతే 25 రోజుల్లో మనం వేసుకోవచ్చు. మళ్ళీ బాస్రం వేసుకునేటప్పుడు మటుకు అది చలనం లేనిది కాబట్టి అదేంటంటే వరుసలు అంటే మొక్కకు దగ్గరలో వేసుకోవాలి, వేరుకి వ్యవస్థ దగ్గరలో వేసుకోవాలి, అది వెదజల్లకూడదు. వెదజల్లితే ఏంటంటే దాని నైపుణ్యతను తగ్గి

పోతుంది. వేసిన ఎరువు కూడా మొక్కకు మొత్తం అండదు అనమాట. మొత్తం అందకపోతే వేసిన ఎరువు మొక్క తీసుకోలేదు, మొత్తం మనకి కొంతవరకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రైతుకి, దానివల్ల లాస్ అయ్యేది. పొటాషియం కూడా వేసినప్పటికీ కూడా దుక్కిలో వేసుకుంటేనే వాళ్ళు వెదజల్లండి. మొక్క ఉన్నప్పుడు లాస్ట్ దఫా వేసుకునేటప్పుడు మటుకు మొక్కల దగ్గరలో వేసుకోండి. ఏ ఎరువు వేసుకున్నా కూడా మీరు వరిలో వేసుకునేటట్టే మడులన్నీ క్లోజ్ చేసేసుకొని, ఎలాంటి ఏమన్నా ఎలకలు ఏమన్నా అవి హోల్స్ ఉన్నా మూసేసుకొని, బురద పదను ఉండేటట్టు చూసుకొని ఎరువులు వేసుకుని, మొక్కజొన్నలో చూసుకుంటే అయితే నీరు ఉన్నప్పుడే ఎరువులు వేసుకోవాలి. నీరు ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే నీటిలో ఎరువు కరిగి అది మొక్కకి పోషకం అందేటట్టు చేస్తుంది. ఒకవేళ కనుక మీకు నీరు లేదు అనుకుంటే వర్షం పడ్డప్పుడైనా వేసుకోండి ఎరువులు. పైన మొక్క మీద అక్షంతలు జల్లినట్టు జల్లకుండా వేరుకు ఒక అంగుళం దూరంలో ఒక చిన్న చిన్న గీతలా గీసి, వర్ష మొత్తం గీతలా గీసి మట్టితో మళ్ళీ ఎరువులు వేసాక కప్పేసుకోండి. అదొకటి. లేదు అంటే మొక్క మొక్కకి వేసుకో, కుదిరితే మొక్క మొక్కకి కొంచెం కొంచెం ఎరువు వేసుకుంటూ వెళ్ళినా మనకి చిన్నగా ఏదైనా కుర్పీతో కానీ చిన్నగా హోల్ చేసేసి ఎరువు వేసేసి మళ్ళీ కప్పేసుకుంటూ వెళ్తే సరిపడు. అట్లా అయినా మనకి నైపుణ్యం పెరుగుతుంది అన్నమాట. ఇది మనకి వరిని మొక్కజొన్నలో చేసుకోవాల్సిన పద్ధతులు. అదే గనక ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే వేరుశనగ అని పొద్దు తిరుగులో ఏంటంటే, వేరుశనగ అయితే దుక్కిలోనే వేసుకోండి. 30 రోజుల తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే నత్రజని వేసుకుంటాం. ఆ నత్రజని వేసుకునేటప్పుడు మనము జిప్సం అనేది వేసుకోవాలి కంపల్సరీ. జిప్సం వేసుకుంటే ఏంటంటే జిప్సంలో మనకి కాల్షియం సల్ఫర్ న్యూట్రియంట్స్ ఉంటాయి. లేదు అంటే మనకి డిఏపి కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నా కూడా వాటిలో కూడా మనకి ఏంటంటే బాస్రం ఎరువు కాకుండా మనకి సల్ఫర్ ఉన్న కాల్షియం న్యూట్రియంట్, అదైనా ఇదైనా ఏదైనా ఒక ఎరువు కంపల్సరీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేకపోతే జిప్సం కానీ కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే పూత వచ్చిన తర్వాత ఆ మొక్క పూత అన్నది కిందకి వెళ్ళి అది గింజలాగా తయారీ అవ్వాలి అంటే మనకి ఈ పోషకాలు అనేది అవసరం పడతాయి, కంపల్సరీ వేసుకోవాలి అవి. అదే కనుక మనం పెద్ద తిరుగులో చూసుకున్నట్టయితే మనం దుక్కిలో వేసుకోవాలి, తర్వాత 65 నుంచి 65 రోజుల మధ్యలో మళ్ళీ నత్రజని వేసుకోవాలి. దీనికి బాస్రమును మరియు పొటాషియం చూసుకున్నట్టయితే దుక్కిలో వేసేసుకుంటే అది వెదజల్లుకున్నా సరిపోతుంది. విత్తనం పెట్టక ముందు వెదజల్లుకుంటే సరిపోతుంది.

0: మీరు మొదట్లో చెప్పినట్లు భూసార పరీక్ష చేయించుకునే రైతులు ప్రధానంగా ఆ శాంపిల్ను ఎక్కడి నుంచి తీసుకోవాలి, నల్లరేగడి నేల అయితే ఏ విధంగా సేకరణ చేయాలి శాంపిల్ను, అదేవిధంగా ఎర్రరేగడి నేల అయితే ఏ విధంగా చేయాలి, ఉసుక నేల అయితే ఏ విధంగా చేయాలి, వారు ఎవరిని సంప్రదించి భూసారంలో ఎంత సారం ఉంది, ఏమేమి పోషకాలు అవసరం అనేది తెలుసుకోవాలి.
1: అంటే మనకి నేల పట్టి మారదు భూసార పరీక్ష విధానం, మట్టి నమూనా సేకరణ నేల పట్టి మారదు. ఎట్లా అంటే మనకి ఇప్పుడు 5 ఎకరాల వరకు ఒక్క మట్టి నమూనా సరిపోతుందని చెప్తాం, అది నల్లరేగడైనా ఎర్ర నేలలైనా కూడా 5 ఎకరాల వరకు ఒక మట్టి నమూనా. అది చూసుకున్నట్టయితే మీరు 5 ఎకరాల వరకు ఒక్క నమూనా అంటే ఒకటే చదునుగా ఉండాలి, మీరు ఒకటే లెవెల్గా ఉండి ఒకటే రకమైన నేల ఉండాలి, మళ్ళీ నేల ఒకటే రకమైన ఉండాలి ఒకటే చదునుగా ఉండాలి. అప్పుడు మట్టి నమూనా మీద ఒక 10-15 చోట్ల నుంచి తీసుకొని ఒక బ్యాగ్లో కానీ బకెట్లో కానీ అన్ని మట్టి నమూనాలు తీసుకొని అందులో వేసుకొని తర్వాత అది భూసార పరీక్ష అదంతా తీసుకొని ఒక దగ్గర చేసుకోవాలి. దీంట్లో తీసుకున్న మట్టి నమూనా తీసుకునే ముందు కొన్ని పాటించాలన్నమాట. ఎట్లా అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే చెట్ల కింద కానీ బాటల దగ్గర కానీ గట్ల దగ్గర కానీ పశువుల పెంట కుప్పలు వేసిన చెట్టు కానీ ఈ ఎరువులు వేసిన చోటు కానీ మట్టి నమూనా తీయదు. ఒకవేళ కనుక రైతులకి అంతకు ముందు వ్యవసాయం అంతకుముందు పంట వేసినప్పుడు ఏదన్నా వాళ్ళకి చౌడు గనక అనిపించినట్టయితే అవి కూడా బాగాలని

0: సపరేట్గా చేసుకొని అక్కడ విడిగా సబ్బులు మట్టి నమూనా తీయాలి. ఆ మట్టి నమూనా తీసేటప్పుడు ఏంటంటే 15 సెంటీమీటర్ లేత వరకు ఒక మట్టి నమూనా, 15 నుంచి 30 సెంటీమీటర్ వరకు ఒక నమూనా తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఒకటే చదునుగా ఒకటే రంగుగా ఉందనుకున్నామో అదంతా ఒక్కొక్క రకంగా తీసుకోవాలి. ఎక్కడైతే చౌడు అందనుకున్నామో అది దాన్ని విభజించుకొని అక్కడ వేరేగా మట్టి నమూనా తీసుకోవాలి. తీసుకున్న మట్టి నమూనా ఏంటంటే మనకి మామూలుగా ఏ వ్యవసాయం వేసుకోవాలనుకున్నా కానీ 15 సెంటీమీటర్ లోతు వరకు సరిపోతే మట్టి నమూనా. ఈ 15 సెంటీమీటర్ల మట్టి నమూనా తీసుకున్నది 10 నుంచి 15 చోట్ల ఎందుకన్నాను అంటే 5 ఎకరాల వరకు ఒక నమూనా కాబట్టి 10-15 చోట్ల నుంచి తీసుకొని వాళ్ళు బకెట్లో కానీ బ్యాగ్లో కానీ వేసుకొని అంతా మట్టి నమూనా కలెక్ట్ చేసుకున్నవన్నీ తెచ్చుకొని ఒక చోట చదునుగా వేసుకొని దాన్ని 4 భాగాలుగా విభజించి మొదట ఎదురు భాగాలు తీసేసి అంటే మట్టి అదంతా తీసేసి మిగతా ఎదురు భాగాలు కలుపుతూ అట్లా 4 భాగాలుగా విభజిస్తూ మొదటి ఒకసారి ఒక ఎదురెదురు భాగాలు తీసుకొని మిగతా ఎదురు భాగాలు తీసేయాలి. రెండోసారి ఇంకొక డైరెక్షన్లో ఉన్న ఎదురెదురు భాగాలు తీసుకొని మిగతా ఎదురు భాగాలు అట్లా మనకి 1/2 కిలో మట్టి వచ్చే వరకు చేయాలి. ఈ మట్టి నమూనా అంతా మనం ఒక కవర్లో వేసుకొని కానీ మట్టి ఏదన్నా బ్యాగ్లో వేసుకొని ఏదైనా క్లాత్ బ్యాగ్లో కానీ వేసుకొని దాని మీద రైతు పేరు, రైతు తండ్రి పేరు, సర్వే నెంబరు, ఊరు, మండలము, జిల్లా, దగ్గరలో ఉన్న ఏదైనా భూసార పరీక్షా కేంద్రానికి ఇవ్వాలి.
1: ఇంతవరకు మీరు రబీలో ఎరువుల యాజమాన్యం గురించి వరంగల్ అగ్రికల్చరల్ కాలేజీ సాయిల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్య.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग अरे अब पहली वाली बात कहाँ
3: पर हम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
1: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 దాటి 19 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే.
5: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
6: శ్రోతల నమస్కారం. ఒక రహదారి అంటే కేవలం 2 ప్రాంతాలను కలిపేది కాదు, రైతును మార్కెట్తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో, గ్రామాన్ని అవకాశాలతో అనుసంధానించే అభివృద్ధి వారధి రహదారి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
7: నమస్కారం సార్.
6: సార్ ముందుగా ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
7: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం డిసెంబర్ 25, 2000 సంవత్సరంలో ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్,

0: అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని సీజన్లలో ప్రయాణించేటువంటి, వర్షాకాలం కావచ్చు ఎప్పుడైనా సరే అన్ని సీజన్లలో మనము ప్రయాణించడానికి వీలు కలిగించే రోడ్డే ఆల్ వెదర్ రోడ్. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు కూడా మనకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పీఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
1: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇటువంటి అంశాలను ఎంతవరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
0: సార్, మంచి క్వశ్చన్. పీఎంజేఎస్వై మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యత క్రమంలో రహదారి కనెక్టివిటీ కల్పిస్తారు. పీఎంజేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పీఎంజేఎస్వై 1 అంటే దశ 1లో 500 అంతకు మించినటువంటి జనాభా ఉన్నటువంటి జనావాసాలను తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్లీ ఏరియాస్, ట్రైబల్ గిరిజన ఏరియాస్ అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పీఎంజేఎస్వై 2 అంటే ఫేజ్ 2లో అప్పటికే ఉన్న గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్దితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీని దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటిని దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటామండి. దానికి 2-3 గ్రామీణ రోడ్స్ కూడా లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి ఉంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్ కలుపుతుంది, ఒక ఎండ్ డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి 2-3 లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని 3 ఫేజ్ లో అవి చెకప్ చేశారండి.
1: సరే, అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్టిక్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు, వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: డిస్టిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్టిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్. ముందు రహదారి నెట్వర్క్ తయారు చేస్తాము, దాని ద్వారా మళ్ళా జిల్లా ప్రణాళిక తయారవుతుంది. రహదారి గుర్తింపు సాధారణంగా పాపులేషన్ బేస్ సెలెక్ట్ చేస్తాం సార్. చేసిన తర్వాత DPR ప్రిపరేషన్, దానికి అంటే సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము. దాని తర్వాత సాంకేతిక మంజూరు, ఆ ప్రాజెక్టుకి సాంకేతిక మంజూరు టెక్నికల్ క్లియరెన్స్ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే పరిపాలన మంజూరు చేయబడుతుంది. దాని తర్వాత గుత్తేదారు కోసం టెండరింగ్ వెళ్తాము, గుత్తేదారుని నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్, ఒప్పందం అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్ అంటే వెల్ ఎగ్జిక్యూషనే క్వాలిటీ మానిటరింగ్ అంటే నాణ్యత పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్ అనే విధానంలో పనులు చేపడతారు. పీఎంజేఎస్వై 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్ ఫేజ్ 1లో. ఫేజ్ 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60-40 జరుగుతుంది సార్.
1: సార్, అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా ఇందాక మీరు చెప్పినట్టు నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు?
0: సార్, రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్, సాయిల్ అంటే మట్టి, CBR టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం. అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది, అది సాయిల్ ఎలా ఉందనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయి, అవి ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేస్తాం.

0: అవసరమైన కల్వర్ట్స్, సీడో వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ అన్నింటినీ వెహికల్స్ ను బట్టి రోడ్ వెడల్పు, గ్రేడియంట్ అంటే వాల్, ఎక్కడ డౌన్ ఉన్నా పైకెక్కేదున్నా కూడా ఏ గ్రేడియంట్ తో అవి పైకి వెళ్ళాలి లేదా కిందకి దిగాలి, అది గాని వంపులు అంటే ఏ యాంగిల్ తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్, మెటల్ అంటే కంకర, బిటుమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
1: సార్, మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, వీటి పాత్ర ఏమిటి?
0: సార్, పీఎంజీఎస్వైలో పనుల నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి పిఏయు క్వాలిటీ కంట్రోల్. పిఏయు అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని పిఏయు అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. పిఏయు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లు నిర్వహించితే బాధ్యత కాంట్రాక్టర్దే, అతను నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లని ధృవీకరిస్తాం మేము, అవి బాగా చేస్తున్నాడు లేదా బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ ను తనిఖీ చేసి మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి, సబ్ గ్రేడ్, జిఎస్బి, వెట్ మిక్స్, బీటీ పైన తారు, అలా ప్రతి లేయర్ ని చెక్ చేసుకుని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్ కి ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్, ఎస్క్యూసీ అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ క్వాలిటీ మానిటర్ ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు సార్. వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్, వీళ్ళని ఎన్ఆర్ఆర్డీఏ నియమిస్తుంది సార్. ఎన్ఆర్ఆర్డీ అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు నియమించే ఎన్క్యూఎంలు కూడా పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అన్న ఇవ్వచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, ఎస్ఆర్ఐ లేదా అన్సాటిస్ఫాక్టరీ ఇవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ లే ప్రొసీడ్ అవుతాము, అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్ లేయర్ కి వెళ్ళాం సార్. రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం.
1: కాబట్టి చాలా
0: పకడ్బందీ వ్యవస్థ. ఎందుకంటే మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి, కాబట్టి ఒక స్థాయిలో తప్పు జరిగినా రెండో స్థాయిలో కరెక్ట్ అయిపోతుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఏమైనా గుర్తించారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పనులు పూర్తయ్యే వరకు వాళ్ళ చెల్లింపులను ఎలా నియంత్రిస్తారు?
0: సార్, ఇప్పుడు నాణ్యత లోపం ఎక్కడైనా గుర్తించామనుకోండి సార్, వాళ్ళకి నోటీస్ చేస్తాం. ముందుగానే నోటీస్ ఇచ్చి, బాబు ఫలానా ఐటమ్ ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్. ముందు కాంట్రాక్ట్ ను ఆదేశిస్తాం, తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పనిని సరిచేస్తారు. దాని మళ్ళా మేము రీటెస్టింగ్ నిర్వహిస్తుంది. పిఐయు కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే దానిని ఎస్క్యూఎం, ఈ ఎన్క్యూఎం కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ల ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ ని అనుమతిస్తారు, స్టేజ్ పాసింగ్. ప్రతి స్టేజ్ లోనూ ఆ లేయర్ ని క్వాలిటీ నిర్ధారించుకుని నెక్స్ట్ లేయర్ కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
1: కాబట్టి
0: పర్మిషన్ ఇస్తాం. అలా లేక జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్, చర్య నివేదిక. మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు, అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్ ఇక్కడ.
1: సార్, మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది? అలాగే ఈ పిఎంజీఎస్వై లో ఈ ఐదేళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0: పిఎంజీఎస్వై మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్ లోనే కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్. అతను రోడ్ ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం. ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడం ఉద్దేశం, అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా

0: చూస్తాం సార్.
1: సార్ మరి ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
0: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే, ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం. టెండర్ పిలిచి అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్కి అప్పగించి చేపిస్తాము. ఆ డబ్బులను పేమెంట్ ఇస్తాం.
1: చాలా మంచిది సార్. చివరగా సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ పిఎంజిఎస్వై రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు? లేదా వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
0: చేసుకోవచ్చండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు. ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు ఓఎంఎంఎస్ సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే పిఎంజిఎస్వై రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం, నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. ఓమాస్ సిటిజన్ సెక్షన్. నెక్స్ట్ అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్ యాప్ ఉంది, దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దీంట్లో ఓమాస్ సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళు అంతే. రెండో దాంట్లో మేరీ సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక ఫీడ్బ్యాక్ నంబర్ వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. అంత అవకాశం ఉందండి దీంట్లో.
1: ధన్యవాదాలు సార్. గ్రామానికి రహదారి అంటే నేరుగా అభివృద్ధికి రహదారి అనే విషయం మీ మాటల ద్వారా అర్థమవుతుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి ఇంత చక్కని అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్ వస్తున్నారు. ఆయన పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. చేయూత పింఛన్ల దరఖాస్తుకు ప్రభుత్వం మరొక రోజు గడువు పెంచింది. వరుసగా 3 రోజులు సెలవులు రావడం వల్ల ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకోగా, ఆసక్తి ఉన్నవారు రేపు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి వేధిస్తున్నారని, 22A అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పుల వల్ల ప్రజలు నష్టపోతున్నారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అన్ని అక్రమాలపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు అవినీతిలో భాగస్వాములై తెలంగాణను సంక్షోభంలోకి నెడుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్, గోషామహల్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ప్లాట్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. నేటితో ముగియాల్సిన ఈ గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రజధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజపటాన్ని ఆరోహణ చేయడంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ ఆచూకీ తెలిపిన వారికి పాకిస్తాన్ 70 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. అయితే

పాకిస్తాన్ నాటకాలను ఎండగడుతూ ఇటువంటి గిమ్మిక్కులు వారికి కొత్తేమీ కాదని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. సిఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్ ఐజీగా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని సంజుక్త పరాశర్ నియమితులయ్యారు. ఈ విభాగానికి నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా నూతన చరిత్ర సృష్టించారు. అబూజ్మర్డ్ డివిజన్ కమిటీ సభ్యురాలు మావోయిస్టు సుశీలారాణి నిజామాబాద్ సిపి ఎదుట లొంగిపోయారు. 1992 నుంచి వివిధ దళాల్లో పనిచేసిన ఆమెకు సిపి 5 లక్షల రూపాయల చెక్కు, 25,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించారు. ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం వేళ రద్దీ పెరగడంతో క్యూ లైన్లు కిటకిటలాడుతూ ఉండగా ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని నిర్వాహకులు అంచనా వేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి లలిత సంగీత కార్యక్రమంలో వి వినోద్బాబు ఆలపించిన లలిత గీతాలు విందాం.

0: ఇంతవరకు మీరు లలిత సంగీత కార్యక్రమంలో బి వినోద్బాబు గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.
1: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా రంగేల చిత్రం నుంచి హరిహరన్ స్వర్ణలత ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు జీన్స్ చిత్రం నుంచి శ్రీనివాస్ ఆలపించిన ఏఎం రత్నం శివగణేష్ గీతం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు విందాం ఒకే ఒకడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి ఆలపించిన ఏఎం రత్నం శివగణేష్ గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఈగలు జమగా అవారా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా.
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా, ఈయనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా,
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయి వస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ఇప్పుడు విందాం నిన్నే పెళ్లాడత చిత్రంలో సౌమ్య ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం సందీప్ చోటా.

0: రవి, అరే రవి, ఉన్నవారా? ఇంటనే
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ఈరోజు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ శర్మ, శ్రీ పివి చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడు, అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై వేదవేద్యుడు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో ఈనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అలా చూస్తే భక్తజనమంతా కూడా పరమాత్మను తరిస్తూ ఉన్నారు. మరోవైపున ఏనుగులు, వృషభాలు వారంతా కూడా స్వామివారి యొక్క ఆ సేవలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. అందులో స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించినారు. అసలు శేషుడు అంటే అర్థము దాసుడు అని అర్థం. వైకుంఠంలో పరమాత్మకు అనేక మంది దాసులంతా ఉంటారు. అందులో ఆ యొక్క గ్రూపులో మొదటి వారంట మొట్టమొదటి వారు ఆదిశేషుడు. అందుకే పరమాత్మకు అనేక విధాలుగా ఆయన యొక్క మనస్సును తెలుసుకుని తన యొక్క రూపాన్ని పరివర్తన చేసుకుని భగవంతుణ్ణి ఆదిశేషుడు ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటాడు. స్వామివారు పడుకున్నప్పుడు చక్కగా పరుపులాగా ఉంటారు. స్వామివారు నడిచేటప్పుడు ఎండ తగలకుండా వర్షం పడకుండా పొడుగులా ఉంటారు. స్వామివారికి కాళ్లకు ఇబ్బంది కలగకుండా పాదులుగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే యథేష్ట వినియోగార్హం శేషశక్తి కర్తవ్యం అంటారు. స్వామికి ఎలా కావాలంటే అలా తన యొక్క స్వరూపాన్ని మార్చుకుని చక్కగా సేవలు అందిస్తూ ఉంటారు. ఈనాడు 2026 సంవత్సరంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. నిన్నటి సాయంత్రము విశ్వక్సేనుల వారు చక్కగా మాడవీధులు విహరించి మృతసంగ్రహణం గావించి నిన్న సాయంత్రము అంకురార్పణ చక్కగా జరిగింది. అంకుర దేవతలైనటువంటి సోముడు, యజ్ఞాంగుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా నిన్న ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు ఉదయం యాగశాలలో నవకలశ స్థాపన చేసి చక్కగా యాగశాలలో అగ్ని క్రతువులన్నీ కూడా నిర్వహించినారు. ఆ సమయంలో వారు సమస్త దేవతలందరినీ కూడా ఆ కుంభాలేకి ఆవాహనం చేసినారు. అటు పిమ్మట

ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:05 మీనలగ్నంలో ధ్వజారోహణ తంతు జరిగినది. ఆ ధ్వజారోహణం మీనలగ్నంలో నిర్వహించడం అంటే చక్కగా గురు దృష్టి మీనలగ్నం పైన ఉన్నది. అంటే నవగ్రహాలంతా కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వారు దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ధ్వజపటాన్ని చక్కగా తెల్లటి వస్త్రం పైన చిత్రీకరించి ఆ ధ్వజానికి ఆ గరుడాల వారిని చిత్రించి

లో కిరీటం పైన రెండు చేతల యందు మణికట్ల యందు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పాములన్నీ కూడా చక్కగా ఆ గరుత్మంతుడిని ఆశ్రయించి ఉంటాయి. వాటిని ఆయన ఆభరణంగా కూడా చేసుకుంటూ ఉంటారంట. అలాంటి ఆయన విష్ణువాహ నమస్తుభ్యం అంటూ ఉంటారు. భగవంతుడికి ఆదిశేషుడు తర్వాత అంతటి గొప్పవారు ఆ గరుత్మంతుడు. ఆయనను ధ్వజ చిత్రం పైన ఆవాహన చేసి ఆయనకు ఉపచారములన్నీ కూడా నిర్వహించి అటువైపున ధ్వజస్తంభం పైన ఎగురు వేశారు. ధ్వజస్తంభం అంటే ఆలయానికి ప్రధానమైనటువంటి స్థానము అని చెప్తూ ఉంటారు. అందుకే ధ్వజదండే బ్రహ్మాండ ఆవాహయామి అంటారు. ఆ ధ్వజదండం పైన బ్రహ్మను ఆవాహన చేసినారు. ధ్వజదండాగ్రే గరుడు ఆవాహయామి, ఆ దండం యొక్క చివరిలో గరుడిని ఆవాహన చేసినారు. ఫలకత్రయే అంటే ఆ ధ్వజ ఆ యొక్క ధ్వజస్తంభానికి పైన మూడు రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అందులో సూర్యుణ్ణి చంద్రుణ్ణి అదేవిధంగా అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తూ ఉంటారు. ఎష్ట్యాం సుదర్శన ఆవాహయామి, ఏదైతే దారుగా ఒక కర్రతో పొడవుగా ఉందో ఆ ధ్వజం పైన సుదర్శన వారిని ఆవాహనం చేస్తారు. ఆయుష వలయే ధ్వజస్తంభానికి చుట్టూ ఒక లోహంతో రింగులుగా ఉంటాయి. వాటి యందు వాసుకి మొదలుగు సర్పాలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. తంతురుజ్జౌ బ్రహ్మ విష్ణు రుద్రాహ అన్నారు. ఏదైతే దర్భతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడవుల్లో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దర్భను తీసుకుని వచ్చి కొద్ది రోజులు ముందుగానే వారు చక్కగా దానిని నిర్మిస్తారు. ఆ యొక్క రజ్జు అంటారు, అంటే దర్భతో చేసినటువంటి ఆ తాడు యందు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభానికి పైన గంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో అజుమావాహయామి అజుని ఆవాహనం చేస్తూ ఉంటారు. కుషిమాలికాయాం చక్కగా దర్భనంతా కూడా చాపలాగా తయారు చేసి ధ్వజస్తంభానికి చుడతారు. అందులో సరస్వతిని ఆవాహయామి సరస్వతిని ఆవాహనం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గరుడాల వారిని చక్కగా వారు ఎగురువేసి దోషాన్ అపనయ అస్మాకం గుణాన్ ఆవహ సర్వశ అన్నారు. స్వామి, మేము ఏదైనా దోషాలు చేసినట్లయితే వాటి నుండి మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా గరుత్మంతుడిని వారు ప్రార్థించి ఆయనకు ఉపచారాలు చేసి ధ్వజస్తంభం పైన ఎగురువేశారు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో చక్కగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ వేదవేద్యుడి యొక్క ఆశీస్సులు చక్కగా పొంది తర్వాత వాహన సేవలో కూడా వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తి మండలి సభ్యులంతా కూడా చైర్మను ఈవో గారు జైవో గారు మొదలుగు అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తన్మయత్వంతో తదేకంగా చక్కగా స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇటువైపున భక్తులంతా కూడా స్వామిని చక్కగా వారు సేవిస్తూ అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవైపున అనేకమైనటువంటి సంగీతము నాట్యము గానము ఒకటా రెండా చెప్పడానికి కూడా వీలు లేనంత చక్కగా వారంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి ఏడు పడగలు ఉన్నాయి ఆ శేషుడికి. ఆ ఏడు పడగలు ఉన్నటువంటి ఆ పెద్ద శేష వాహనాన్ని స్వామి అధిరోహించి ఇలా వస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం అని ఆ సర్పను ఆయన్ను ఆదిశేషుని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామికి ఏ సేవ చేసినా కూడా ఆ కంఠంలో స్వామికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణం పైన సర్పమావాహయామి ఆదిశేషమావాహయామి వాసుకి ఆవాహయామి ఈ విధంగా వారు ప్రతిసారి ఆదిశేషుడు లేనటువంటి కర్తవ్యం ఉండదు. అందుకే మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాల్లో కూడా ఓం అనంత శిరసే నమః అనంతాక్షాయ నమః అని అనంతుడు స్వామిని సేవిస్తూ ఉంటారంట. ఈ పర్వతమే ఆదిశేషుడు రూపంగా ఉంటుంది. చక్కగా శేషావతారంగా ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణినే స్వామి ఆయన ఆదిశేషుణ్ణి కొండగా చేసుకుని అందు నివసిస్తున్నారు. శ్రీ
భూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే. స్వామివారికి ఎడవైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు.

0: స్వామి మధ్యలో చక్కటి రత్నమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినారు. కిరీటములు వజ్రాభరణాలతో చేసినటువంటి ఎందరో భక్తులు, మహారాజులు, చక్రవర్తులు పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి లోనై వారు భక్తి ప్రపత్తులతో చేసిచ్చినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామివారు చక్కగా ధరించి ఎంతో వయ్యారంగా మాడవీధులలో వాటిని సింగారించుకుని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి యొక్క మహిమను గురించి, వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ చలపతి గారు ఈ పెద్దశేష వాహన విశిష్టతల గురించి నాలుగు మాటలు ఆకాశవాణి శ్రోతలకు వినిపిస్తారు. విని తరిద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. వెంకటాద్రితో సమమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. దివ్యమైనటువంటి పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమై కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావం చేత కలిగే అనేక దోషాలను నివారించి భక్తులందరినీ బ్రోవడానికి స్వామివారు చక్కగా ప్రపన్నజన కల్పద్రోమమై భక్త వత్సలుడై స్వయం వ్యక్త అర్చాస్వరూపంలో అవతరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పెద్దశేష వాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటిని తరింపజేస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని ప్రబంధ గానాన్ని చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. ద్రవిడ వేదంగా కీర్తించేటటువంటి ఆ దివ్య స్తుతులన్నింటినీ కూడా స్వామివారి వైభవాన్ని ప్రకాశింపజేసే స్తుతులతో స్వామిని సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగే తిరువీధులన్నీ కూడా అనేకమైన భక్త బృందాల చేత విద్యుత్ కాంతుల యొక్క దివ్యమైనటువంటి శోభ చేత నానా రకములైనటువంటి విన్యాసముల ద్వారా ఆ పరమాత్మను సేవించి తరించడానికి వచ్చినటువంటి వివిధ రకములైన కళాబృందముల చేత ఆ తిరువీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. గజరాజులు, హయరాజులు, వృషభములు స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా టీవీగా గజరాజులు ముందర నడుస్తూ ఉంటే స్వామివారు వెనక పెదశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో వారు కోలాటలు, అలాగే చక్కటి సంకీర్తనలు, నృత్యములు, గీతములు, వాద్యములు ఇలా నానా రకములైనటువంటి విశేషముల చేత స్వామివారి వైభవాన్నంతటినీ కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని తాము ఆ స్వామిని చూసి తరించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలన్నింటినీ కూడా తెలిపి వేషధారణలతో చక్కగా స్వామి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, స్వామివారిని నిరంతరము కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలి అనంటే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అని ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే ఎన్ని జన్మలు మారినా, ఎన్ని కష్టాలు ఎదురైనా భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటయ్యా అనంటే వినా వెంకటేశం ననాథో ననాథ. ఆ స్వామి తప్ప వేరొక దిక్కు లేదు, ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు. తనను ఆశ్రయించమని తన యొక్క దివ్య చరణారవిందములను దర్శింపజేస్తున్న అభయహస్తంతో నిరంతరము కూడా దర్శనాన్ని కటాక్షింపజేసేటటువంటి స్వామి, ఆలయంలో నిరంతరము కూడా దర్శించలేనటువంటి వారిని తాను దర్శిస్తానని చెప్పి మాడవీధుల్లో వచ్చి వారిని అనుగ్రహించడానికి తన దర్శనాన్ని వారికి కలిగింపజేయడం కోసమని బ్రహ్మోత్సవాలలో తాను వాహనారూఢుడై స్వామివారు చక్కగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవంలోగానే అద్భుతమైన ఒక దివ్య దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కళ్ళ ముందర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షమవుతుంది. వాహనాన్ని అధిరోహించినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ పరమాత్మ చాలా చక్కగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మంగళవాద్యములు, ఆనంద కర్పూర నీరాజనముల యొక్క సౌందర్యములలో ప్రకాశిస్తూ దేదీప్యమానంగా, జాజ్వల్యమానంగా ఆ స్వామివారు కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే లక్షలాది భక్తుల గోవిందరామ స్మరణల మధ్య వివిధ వాహనములలో ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటారు స్వామి. అలా వాహనాలన్నీ

వాటిలో కూడా పూటకొక్క వాహనం మీద విహరిస్తూ భక్తకోటికి ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అర్చక స్వాముల వారు చక్కగా ఆనంద నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూసి, ఆ మనోహరమైనటువంటి దృశ్యము చక్కగా అలంకరింపజేసినటువంటి వజ్రాల కిరీటము, ఆభరణముల యొక్క సౌందర్యము, పట్టు పీతాంబరములు, అలాగే గజపుష్పమాలలను ధరింపజేసినటువంటి ఆ స్వామి యొక్క వైభవము, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వేద పండితులందరూ కూడా చక్కగా పారాయణ చేస్తూ స్వామి వెంట వస్తూ ఉండగా, బాజాభజంత్రీల నడుమ, వాద్య విశేషముల నడుమ, ఒకవైపు విద్యుత్ దీపాల వెలుగులు, మరోవైపు మంగళవాద్యముల నాదము, చుట్టూ కూడా లక్షలాది భక్తుల గోవిందనామస్మరణ, మధ్యలో దివ్యాభరణములతో అలంకరింపబడినటువంటి ఆ స్వామి, ఆహా ఎంత వైభవము! మనోహరమైన, కమనీయమైన, రమణీయమైన దృశ్యాన్ని స్వామి దర్శింపజేస్తూ, తనను ఆశ్రయించి తరించమని తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ, ఈ వెంకటాచల క్షేత్రంలో ఆర్తితో తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా కటాక్షించి అనుగ్రహింపజేస్తానని చెప్పి తెలియజేయడం కోసమని స్వామివారు చక్కగా పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై తిరువీధుల్లో విహరిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి అంటే ఇక్కడ మహావిష్ణువుతో ఆదిశేషునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయమైనటువంటి సేవా భాగ్యాన్ని పొందిన ఆదిశేషుని యొక్క దివ్య వైభవము, అలాగే భగవంతుని శేషసాయిత్వాన్ని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని, శేషశేషిభావాన్ని, వీటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శేషుడంటే ఏమిటయ్యా అనంటే, సమస్తము లయమైపోగా మిగిలినటువంటిదేదో అదే శేషత్వము. మనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా నశించిపోతే, ఏదైతే మిగిలి పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కాంక్ష ఉంటుందో అదే శేషత్వంగా చెప్పారు. అలా శేషుడు అనంతత్వానికి ప్రతీక. స్వామి శేషతల్పశాయి, ఆయన కొలువై ఉన్నటువంటి శిఖరము శేషాద్రి శిఖరము, శేషాద్రి శిఖర రత్నమై వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ ఆ శేషవాహనం మీద చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఉత్సవమూర్తి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి స్వర్ణాలంకృత వాహనంపై ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని కీర్తన చేస్తూ అంటారు, శ్రీ సతీశ దేవ శ్రితజన రక్షక, భక్తిందలతు నిన్ను శక్తి కొలంది, కరుణజూపి మమ్ము కాపాడు నిత్యంబు, శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస పరమాత్మ, పరంధామ, ఉభయ దేవేరులతో శేషవాహనంపై చక్కగా దర్శనాన్ని కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి శ్రీ సతీష, క్షితజన రక్షక, ఆశ్రితులను అందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడవు కదయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వాడవే. భక్తిందలతో నిన్ను శక్తిం కొలది, నాకు ఏ శక్తి ఉన్నదో నా శక్తికి తగిన విధంగా, నా సామర్థ్యానికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తానయ్యా. నా భక్తి ఎంత అల్పమైనా దాన్ని స్వీకరించు. అల్పమైనటువంటి ఆ భక్తితో పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తే, అలాంటి ఆ భక్తితో సమర్పించినటువంటి దాన్ని స్వీకరించు అని చెప్పి వేడుకుంటే, భక్తుని దగ్గర ఆ భగవంతుడు ఏం కోరుకుంటాడు? ఇంతకంటే కావలసినటువంటి భక్తి, ఏ సంపదను కానీ ఏ వైభవాన్ని కానీ ఆశించడు ఆయన. నిష్కల్మషమైనటువంటి భక్తిని కోరుతాడు. కనుక భక్తుడు తనకు ఉన్నటువంటి దాన్నే పరమాత్మకు సమర్పిస్తాడు. అలాంటి భక్తిభావంతో నన్ను ఆశ్రయించండి అని చెప్పి శేషశేషి భావాన్ని ప్రకటింపజేస్తూ శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మ పెద్ద శేషవాహనం మీద చాలా చక్కగా అలంకరింపజేసినటువంటి ఆ ఆభరణముల చేత సర్వాలంకార భూషితుడైనటువంటి పరమాత్మ ఏడు పడగల నీడలో ఉభయ దేవేరులతో చక్కటి పూలమాలలన్నీ కూడా అలంకరింపజేస్తూ ఉంటే, తన పాదములను దర్శింపజేస్తూ ఆ పాదములను ఆశ్రయించి తరించమని అపారమైన కరుణా కటాక్షాన్ని ప్రసరింపజేస్తూ స్వామివారు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఈ దృశ్యమంతా కూడా ఆ గోవిందనామస్మరణ మధ్య స్వామివారి యొక్క కమనీయమైనటువంటి దృశ్యము మాటల్లో మనం వర్ణించలేము. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఉత్సవే దర్శన

0: పుణ్యం శ్రీనివాసస్య షాంగిణ అని ఆ ఉత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం సకల విధములైనటువంటి పాపరాశిని కూడా నశింపజేస్తుంది. అంతేకాదు శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని కూడా కీర్తించబడింది. ముక్కోటి దేవతలు కూడా ఒక్కటై ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల గిరులకు వెంచేస్తారు అని ప్రతీతి. అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి స్వామి వెంకటాద్రిపై వెలిసినటువంటి పరంధాముడు భక్తులను తరింపజేయడం కోసం తాను ఈ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్నంతటిని కూడా కటాక్షింపజేస్తూ ఉంటాడు. సాధారణంగా ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవడానికి భక్తకోటి వెడుతూ ఉంటారు. కానీ బ్రహ్మోత్సవ శోభ ఏమిటయ్యానంటే బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారు తమ వద్దకే విచ్చేసి తనను దర్శించమనేటటువంటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటారు. అలా స్వామి చక్కగా ఆ తిరువీధుల్లో పెద్ద శేష వాహనం మీద చక్కగా ముందుకు మెల్లమెల్లగా వాహన మండపం నుంచి కదులుతూ అక్కడ నుంచి స్వామివారు మెల్లమెల్లగా వస్తూ భక్తకోటినంతటినీ కూడా తరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెదశేష వాహనం యొక్క విశేషాలను వైభవాలను మరిన్ని మనం మధుసూదన్ గారి ద్వారా తెలుసుకుందాం.
1: ఎశేష సతతం సహస్రపణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహూని పంకజదళ ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే సన్నూపరాభం ముదా తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవెంకటేశం భజే అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఈనాడు ఆ ఆదిశేషుణ్ణి అధిరోహించి వస్తూ ఉన్నారంటే ఆదిశేషుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎశేష సతతం సహస్ర ప్రణవాన్, మనకిక్కడ ఆదిశేషుడికి 7 పడగలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ పదకవిత పితామహులు హనుమాచార్యుల వారు 10,000 శేషుల పడగల మయము అని చెప్పి చక్కగా స్తుతించినారు. అంటే ఆ స్వామిని ఎలా దర్శిస్తే మనకు అలా కనిపిస్తూ ఉంటారంట. ఒకరికేమో వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకరికేమో మరో దైవంగా కృష్ణ పరమాత్మగా, మరొకరికి రామచంద్ర ప్రభువుగా, అందరూ కూడా ఈ పరమాత్మలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాండాన్ని బహువుని పంకజల ప్రాయ విభ్రాజితే అన్నారు. స్వామిని తన శిరస్సున ధరించుకోవడం వల్ల ఆదిశేషుడు ఈ భూములాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక తామర పువ్వులో ఉన్నటువంటి రేకులాగా భావిస్తూ ఉన్నారు, అవలీలగా మోస్తూ ఉన్నారంట. అలాంటి స్వామి ఆదిశేషుని అధిరోహించి ఇప్పుడు దక్షిణమాడ వీధిలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంతరాలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని కూడా ఆ నాగాభరణం అనేటువంటి ఆభరణంగా సదా ఆదిశేషుడు స్వామిని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నారు. ఎశేష సతతం సహస్ర ప్రణవాన్ అన్నారు. అనేక ఆ పడగలు ఉన్నప్పటికీ స్వామి దగ్గర ఆయన మాత్రం వినమ్రంగా 7 పడగలు మాత్రమే ధరించి ఈ శేషాద్రిపైన మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవాన్ అని సాంప్రదాయకులంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ స్వామి, తమరికంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? ఎప్పుడూ కూడా ఆ పరమాత్మకు మీరు దగ్గరగా ఉంటారు కదా అని చెప్తూ ఉన్నారు. అందులో వెంకటాచలం, ఈ వెంకటాచలం అంటే వేమంటే పాపములు, కటహ అంటే పోగొట్టేటువంటిది. ఈ యొక్క కొండకు తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి వారు బాల్య యవ్వన కౌమార దశలలో చేసిన అజ్ఞానం చేత చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయంట. కలవు స్మరణాన్ముక్తి, కలవు దర్శనాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఈ స్వామిని దర్శిస్తేనే చాలు, మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు. రాలేనటువంటి వారు ఈ విధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటే కూడా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్మరణాన్ముక్తి అన్నారు. లేక స్మరించినా సరే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్ బ్రహ్మదేవుడే నిర్వహిస్తూ ఉంటారంట. దానికి ప్రతీకగా స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అని పేరు. అందులో ఏ మూర్తి మనం కనిపించరు కదా అంటే లేదు. అందులో బ్రహ్మగారు ఆవాహనమై ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి వారు పరిశీలిస్తూ ఉంటారంట. అందుకే ఈ తిరుమల క్షేత్రంలో దేవతలంతా కూడా

0: మనుష్య భవనే మతిమాశ్రయంతేని మానవుల రూపంగా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా పరమాత్మను సేవించుకుంటూ ఉంటారు. అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత గుణములతో స్వామి ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయి తే నమః అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ అని ఎప్పుడూ పరమాత్మను పొగుడుతూ ఉంటుంది శాస్త్రము. ఆ విధంగా స్వామిని ఈ పరవాసుదేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. స్వామి అనంతమైనటువంటి కళ్యాణ గుణసంపన్నుడు. అందుకే దాసభూత స్వతసర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతిమత్వా నమామ్యహమని మంత్రరాజ స్తోత్రంలో స్వామిని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది భక్తులను చూసిన తర్వాత ఎవరికి భక్తిభావం కలగదు? ఈ యొక్క భక్తికి ఈ యొక్క ఈ భక్త సమూహంలో పరమాత్మను ఏ విధంగా సరే మనం స్తుతించినా, స్తోత్రం చేసినా, లేక స్వామిని పొగిడినా, స్వామిని దర్శించినా, ఏ చిన్న పని చేసినా సరే అది కైంకర్యంగా భావిస్తూ ఉంటాం. వారి యొక్క వారిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. వైకుంఠంలో భగవంతుడు పరవాసుదేవుడైనటువంటి పేరుతో ధర్మాధిపీఠాన్ని అధిరోహించి ఉంటారంట. ఆ ధర్మాధిపీఠానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ పీఠమే ఆదిశేషుడిగా మనకు శాస్త్రమంతా కూడా చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి చక్కగా ఆదిశేషుని అధిరోహించి మెల్లగా హాయిగా ఈ విద్యుత్ కాంతుల మధ్య భక్తుల యొక్క గోవింద నామస్మరణ మధ్య స్వామి ఇప్పుడే పరమఠం వాటి వీధిలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్చకులంతా కూడా పరమాత్మను చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. మరోవైపున ఈ ఋగ్వేదము యజుర్వేదము సామ అథర్ణ వేదాలన్నీ కూడా చక్కగా పారాయణం జరుగుతూ ఉన్నది. ఈ తిరుమల క్షేత్రమంతా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఆ గోవింద నామాలతో మారుమరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వాహన సేవను గురించి మనం కాస్త కొన్ని విషయాలు తెలుసుకుంటాం.
1: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద 4 వేదములకు ప్రతీకలైనటువంటి 4 మాడవీధులలో చక్కగా స్వామివారు వైభవమైన దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పరమాత్మ తాను మలయప్ప స్వామిగా శ్రీశక్తి భూశక్తి సమేతమై దర్శనాన్ని కటాక్షించేటటువంటి దివ్య దర్శన భాగ్యం అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహం, అలంకరింపజేసినటువంటి ఆభరణములు, వజ్ర కిరీటము, గజపుష్పమాలలు, పట్టువస్త్రములు, తిరునామము, ఇవన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశకుడైన పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటే, స్వామివారి ముఖంలో ప్రశాంతమైనటువంటి ఆ చిరునవ్వు, కరుణామయమైనటువంటి ఆ దృక్కులు భక్తుల హృదయాలన్నింటినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. శ్రీవారి వామభాగంలో శ్రీదేవి అమ్మవారు, అలాగే మరోవైపు భూదేవి అమ్మవారితో స్వామి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సంపదలు, శుభాలు, మంగళాలు, అలాగే ఈ భూదేవి క్షమ, మాతృత్వము, సహనం అనేటటువంటి గుణాలను తెలియజేస్తూ ఉన్నది. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ సకల సంపదను అనుగ్రహింపజేస్తూ ఆధారభూతమైనటువంటి ఆ భూమిని కూడా చక్కగా, భూదేవిని కూడా తాను ధరించినటువంటి వాడై మలయప్ప స్వామి ఉభయదేవేరులతో తాను వైభవంగా ఈ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు పరమాత్మతత్వాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే శ్రీదేవి కరుణ సంపద మంగళములకు ప్రతీక కాగా, భూదేవి సహనశక్తి క్షమాగుణానికి ప్రతీక అయి, శేషుడు తాను భక్తికి, సేవారక్తికి, శరణాగతికి తాను ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నటువంటి విధంగా ఆ తిరువేదులలో విహరింపజేస్తూ ఉన్నాడు స్వామివారిని. చక్కగా ఉభయదేవేరులతో తనను ఆశ్రయించినటువంటి భక్త కోటినంతటినీ కూడా కటాక్షిస్తూ తరింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను, అలాగే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కటాక్షింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ శేషవాహనము మనకు నిరంతరము కూడా, అంటే శ్రీహరిని కటాక్షించమని వేడుకున్నటువంటి వారందరినీ కూడా నిరంతరము కూడా తాను ఉండి రక్షిస్తాననేటటువంటి భావన, అలాగే శేషశేషి భావాన్ని దాస్యభక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంతా కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో మొదటి రోజు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తలుచుకుందాం. ఏడుకొండలవాడ

0: వెంకటరమణ గోవింద గోవింద
1: కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా భక్తులంతా కూడా పరమాత్మను చక్కగా స్తుతిస్తూ సకల లోకాలకు మంగళాలను చేకూర్చేటువంటి మంగళకరమైనటువంటి ఆ ఉభయ దేవేరులతో స్వామి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
2: మీరు ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతన శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వెలువడింది.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి.

గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆకాశవాణి శ్రోతలకి అభినందన మందారములు అర్పించుకుంటూ నేటి సత్కథ మహాభారతంలోని ద్రౌపదీదేవి స్వయంవరం. మహాభారతంలో నలుగురు కృష్ణులు, కృష్ణాని వీరవ్యాసుల వారు, కృష్ణాని శ్రీకృష్ణ పరంధాముల వారు, కృష్ణాని అర్జునుడు, కృష్ణాని వీరవ్యాసుల వారు. ఈ నలుగురు కృష్ణులు కూడా నాలుగు స్తంభాల వలె ఉండి మహాభారత చరిత్రను నడిపించేటువంటి మహారసైకమూర్తులు. నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. మహాభారతానికి జయము అని పేరు. మహాభారతాన్ని వింటే అపజయము అనేది తన జీవితంలో ఉండదు, నా భూతో నా భవిష్యత్తి. అటువంటి మహాభారతంలోని ముఖ్య కథానాయకి ద్రౌపది అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క స్వయంవరం ఆస్వాదించి ఆలకించి స్వామి కృపాకటాక్షమును పొందాలని కోరుకుంటూ కథాగానమును ప్రవేశిస్తున్నాము.

ద్రౌపదీ స్వయంవర కథాసుధ రసముద్రోలుడు ద్రౌపదీ స్వయంవర కథాసుధ

వెళ్ళవచ్చుట సహజము. ద్రౌపది స్వయంవరము, స్వయంవరము, స్వయంవరము. కాంపిల్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు మహానుభావునైనటువంటి ద్రుపద మహీపతుల వారు. అతని భార్య కోకిలాదేవి ప్రతినిత్యము కూడా భర్త సేవనంలో నిమగ్నత పొందుతూ, పతిర్విహి దైవతం నార్యాహ పతిర్బంధ పతిర్గతి ప్రాణైరపి ప్రియం తస్మాత్ భర్తు కార్యం విశేషత వసామి నారీషు పతివ్రతాసు కళ్యాణి శీలాసు విభూషితాసు సౌభాగ్యయుక్త సుగుణానితాసు. సుగుణములో అనుకూలవతి అయి, సర్శీలవతి అయి, గుణవతి అయి, అపురూపవతి అయి, సౌందర్యవతి అయి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ సేవిస్తూ తరిస్తూ జీవనాధారాన్ని సాగించగా సంతాన భాగ్యము చాలా కాలంగా సంప్రాప్తించలేదు. శర్వరీ దీపికో చంద్ర ప్రభాతో దీపికో రవి త్రైలోక్య దీపికో ధర్మ సుపుత్ర కుల దీపక అన్నారు. పగలు ప్రకాశింపచేసేవాడు సూర్యుడు అయితే, రాత్రుల్లో ప్రకాశింపచేసేవాడు చంద్రుడు అయితే, ముల్లోకాలు ఉద్ధరింపచేసేది ధర్మము అయితే, కులాన్ని ఉద్ధరింపజేసేవాడు సుపుత్రుడు. అపుత్రస్య గతిర్నాస్తి. ఎందుకంటే కామజన్మ, కారణజన్మ, కర్మజన్మ సంతానాలు మూడు విధానాలు కదా. కామజన్మ వివాహం అవగానే కలుగుతూ ఉంటుంది, కారణ జన్మ కలగడం చాలా కష్టం, కర్మ జన్మ చెవిటివాడో గుడ్డివాడో మూగివాడో రోగిష్టివాడో జన్మించి వాడు ఏడుస్తూ వాణ్ణి కన్నటువంటి తల్లి తండ్రులు కూడా ఏడుస్తూ చిరకాలంగా బాధపడుతూ ఉంటారే, అటువంటిది కర్మ జన్మ. కారణ జన్మ కలగాలంటే ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు, ఎన్నో జపతపాలు, ఎన్నో దానాధర్మాలు చేస్తే గాని కరణ జన్మ కలగదు. ఒక వివేకానందుడు, ఒక హరిశ్చంద్రుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక ధ్రువుడు, ఒక త్యాగరాజస్వాముల వారు, అలాగే ఒక అన్నమాచారుల వారు, ఇటువంటి వారందరూ కూడా కారణ జన్మ. అలాంటి జన్మ కలగాలంటే తల్లి తండ్రుల వారు పురాకృత పుణ్య విశేషము అనంతంగా ఉండాలి కదా సుమా. కనుక ద్రుపద మహీపతికి పుత్రకామేష్టి యాగమ చేసి సంతానాన్ని కనాలని కోకిలాదేవి యొక్క సహాయము చేత పుత్రకామేష్టి యాగాన్ని ఆరంభం చేశాడు ద్రుపద మహీపతుల వారు.

అగ్ని నుండి దృష్టజ్యుమ్నుండను సుతుండు కృష్ణయను సుతయు జన్మాంచిరి అంత పరిణయమయస్కురాలయ్యున్న సచివ ముఖ్యులగని ఏ

ద్రుపద మహారాజు గారు పుత్రకామేష్టి యాగము చేయగా కులగురువైన యాచమునీంద్రుల వారి యొక్క ధైర్యంలో అత్యద్భుతంగా అమోఘంగా నిర్విఘ్నంగా జరిపించగా ఆ హోమగుండములో నుండి చక్కగా 18 సంవత్సరాల వయస్సుతో కరవాలముతో కోదండముతో కిరీటముతో మంచి అగ్ని తేజోవంతుడై ఒక మగపిల్లవాడు ముందుగా ఉద్భవించాడు, లోకోద్ధారకుడయ్యాడు. అనంతరము 16 సంవత్సరాల వయస్సులో నిత్య నూతన యవ్వనముతో నల్ల కలువల సుగంధాల పరిమళాలతో చక్కగా బంగారు ఆభరణాలతో పట్టు వస్త్రములతోటి ఆ అగ్నిగుండము నుండి ఒక మహాతల్లి ఉద్భవించింది. ఎలా ఉంది మహాతల్లి? మేఘమద్యంబున వెలువడి వెలసించు క్రొక్కారు మెరుంగు తెరుంగులాగున మృగధర మండలము నిర్గమించి చెరించు మృగమ్ము చందంబున కమలభవ నర్తకుండెత్తిన అవనిక మరుగు దెరలి పొడుసూపున మోహినీ దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాప సవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాశ పరీవలయత పరిభ్రాంత మంధరాచల మంధాన ఘుమ ఘుమాయిత మహార్ణవ మధ్యమును చనుదించు ఇందిరాసుందరీ వైభవంబున బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర గేహిని మందిరంబు విలువడిన మానస కాసార హేమ కమల కానన విహార మంద మరాళము భంగి మందగమనము వచ్చు సరస్వతి పార్వతి మువ్వురు అమ్మల ఏకమై నల్ల కలువల సౌగంధ పరిమళమై శ్రీకృష్ణ మోహిని అవతార రూపమై సమస్త దేవతాశక్తి స్వరూపమై ద్వాపరయుగ శక్తి అయి కురువంశ అధర్మ వినాశకర్తయై ధర్మస్థాపన కర్తయై యజ్ఞగుండము నుండి అగ్ని తేజస్వి అయి ఉద్భవించింది మన కథానాయకి అమ్మవారు. జాయ లక్ష్మీ రమణ గోవింద గోవింద. అనంతరము వారిరువురికి మగపిల్లవాడికి దృష్టద్యుమ్నుడు అని నామకరణంబు సల్పి ఆడపిల్లకి నీలమేఘ ఛాయ శరీర వర్ణముతో ఉన్నది కాబట్టి కృష్ణ అని నామకరణంబు సల్పి ద్రుపద మహారాజు గారి కుమార్తె కనుక ద్రౌపది అని పేరు పెట్టి అల్లారు ముద్దగా చిన్నారుల్ని తల్లిని పెంచి పెద్దదాన్ని సాగించగా పుట్టిన 3వ రోజే స్వయంవరాన్ని ఆరంభం చేసి తన కులగురువైనటువంటి ఆ యాచమునీంద్రుల వారితోటి ఇలా అంటున్నాడు, గురువర్యా

గురువర్యా, ద్రౌపదీదేవిని పాండవుడికి ఇవ్వాలని నా చిరకాల వాంఛ. కాని పాండవులు దగ్ధులైనారు రాక్షాగ్రహంలో లోకం వదంతి. మరి ఇప్పుడు ఎట్లు పెరవాని కోసం కదూ, ఎవరికి ఎలా ఇవ్వగలను నేను అనగానే కులగురువులన్నారు, ద్రుపదరాజా, పాండవులు మరణించేవాళ్ళు కాదయ్యా, అజరామరణ కరుణులు పాండవులు. వీరులు ధీరులు, గంభీరులు, శౌర్య ధైర్య బలవంతులు. పైగా శ్రీకృష్ణాను యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందినటువంటి పరమ భక్తులయ్యా పాండవులు. వాళ్లకు మరణము లేదు, అయితే ఎక్కడ ఉన్నారో మాత్రం నాకు తెలియదు. పాండవులు జీవించే ఉన్నారు. ఓ పని చెయ్యి, కుల మత వర్గ భేదములు లేకుండా ద్రౌపదీదేవి స్వయంవరమని నానాదేశములకు ఆహ్వానం పంపించు. ఎక్కడ ఉన్న పాండవులు తప్పకుండా వస్తారు. అసలు పార్థుడికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడండి ద్రుపదరాజు గారు? పుత్రకామేష్టి యాగము చేసి ఎందుకన్నాడు అంటే, ద్రుపద మహారాజు తండ్రి పురుష మహారాజు, ద్రోణాచార్య మహర్షి యొక్క తండ్రి భారద్వాజ మహర్షి, ఇరువురు కూడా ఒకే కొలను గట్టి మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా అదే సమయంలో వారి యొక్క తపోభంగము చేయడానికి దేవలోకం నుంచి ఘృతాచిని అనేటువంటి ఒక అప్సరస భూలోకమునకు విచ్చేసి నాట్యమాడగా ఆ తల్లిని సందర్శించేటువంటి ఇరువురికి కూడా వీర్యస్ఖలనము జరిగింది. అప్పుడు తన యొక్క తేజస్సును ద్రుపద మహారాజు రెండు పాదాల మధ్య కప్పిపుచ్చాడు కాబట్టి, రెండు పదముల నుంచి ఒక అబ్బాయి ఉద్భవించాడు కాబట్టి ద్రుపద, ద్విపద, ద్విపద అని పేరు పెట్టారు. ఇక భారద్వాజ మహర్షుల వారు తన యొక్క తేజస్సును ఒక ద్రోణాకారముగా ఉన్నటువంటి దొప్పలో దాచిపెట్టాడు కాబట్టి ఆ దొప్ప నుంచి ఒక అబ్బాయి పుట్టాడు కనుక ద్రోణాచార్యుడు అని నామకరణము సల్పి ఇరువురి పిల్లల్ని కూడా భారద్వాజ మహర్షి పెంచి పెద్దవాళ్ళని సాగించగా, వివాహ సమయంలో ద్రుపద మహారాజు గారు పాంచాల దేశానికి అధినాయకుడై కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ద్రుపదరాజు అన్నాడు, ద్రోణ, నా తండ్రి గారు కన్ని వదిలిపెట్టినా నీ తండ్రి గారు నాకుల సకల విద్యలు నేర్పించి వేద వీరాంగ స్మృతి శృతి కావ్య నాటక ఇతిహాస అలంకార విద్యల ఎందు నేను పరిపూర్ణత్వాన్ని పొందే విధంగా నాకు విద్యను అభ్యసింపచేశాడు, నాకు విద్యను బోధించాడు. నీ తండ్రి రుణాన్ని జన్మ జన్మలకు నేను తీర్చుకోలేను సుమా. ద్రోణ, నీకు ఎన్నడైనా కష్టం కలిగితే అప్పుడు నన్ను అర్థిస్తే నీకు సేవ చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పగా సంతోషిత స్వాంతులయ్యారండి. చక్కగా ద్రుపదరాజు పాంచాల దేశమునకు అధినాయకుడి రాజ్య పరిపాలన సాగిస్తూ ఉండగా కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. మరి ద్రోణాచార్యుల వారండి, శరద్వంత మహాముని కుమార్తె అయినటువంటి, కృపాచార్య మహర్షి సోదరీమణి అయినటువంటి కృపి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ మహాశివభక్తురాలు. శివుడంటే మహా ప్రేమ, మహాభక్తి, మహావిశ్వాసం.

0: భర్తకు అనుకూలవతి అయి శీలవతి అయి గుణవతి అయి ఉన్నంతలో దానాధర్మాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ శివనామ భక్తి కర్తయ్య జీవిస్తూ ఉంది.
1: గిరిచరమణ పంకజ చరణం గిరిచరమణం పంకజ చ

的啊，走咱们走咱们你那么白目你努走你这里的

జై లక్ష్మీ రమణ గోవింద హణ పార్వతీపదయే హర హర మహాదేవ. చక్కగా దైవనామాన్ని గానం చేస్తూ ఉండగా మాస శివరాత్రి సమయంలో పరమశివుడు మాయా బ్రాహ్మణ వేషమున వచ్చి ఆ తల్లి ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఒక్క ముద్దర భోజనాన్ని అక్కడ పెట్టి ఆ తల్లి శరీరములో ఉన్నటువంటి ఆ పాదం మీద ఉండే మచ్చను చూసి వీర్యస్ఖలనం కాగా శివ తేజస్సును సేవించమని దీవించి వెళ్ళగా పరపురుషుడు కదా అని భావించేటువంటి కృపే దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు పెంచుకున్నటువంటి గుర్రానికి పెట్టగా దేనికి భాగ్యమో దేనికి ప్రాప్తమో అది కదా, అది పుణ్యం చేసుకుంది. చక్కగా అది సేవించగా గర్భం ధరించి నవమాసముల పూర్ణంగా గడిచి చక్కటి మగపిల్లవాడిని ప్రసవించి అది మరణించింది. బిడ్డ గుక్కెడి పాలు లేవు. అప్పుడు బాల్య స్నేహం గుర్తొచ్చింది. తిన్నగా వెళ్ళాడు. బాల్య స్నేహాన్ని గుర్తు చేసి పాలిచ్చే పాడి గోవును అర్థించాడు. ధనమధాంధకారములో మునిగిన ద్రుపద మహారాజు గారికి బాల్య స్నేహాన్ని మరచిపోయాడు. అవమానం చేశాడు, మెడబట్టి బయట గిండించేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు బాధపడ్డాడు. ఓరీ ద్రుపద, ధనముండేవాడుకు ధనముండేటువంటి వాడు రాజ్యం వరకే గౌరవించబడతాడు, విద్య ఉండేటువంటి వాడు విద్యా సర్వత్రా పూజ్యేత్. చక్కగా ఏదో దేశానికి వెళ్ళి ఏ రాకుమారులకు విద్యాభ్యాసమును దానము చేసి ఆ రాకుమారుని ప్రయోజకుని గావించి నిన్ను బంధించి నీ రాజ్యాన్ని కొల్లగొట్టించి నిన్ను ఓడించి నా చరణాల చెంతకు చేర్చుకోకపోతే నేను ద్రోణాచార్యుణ్ణి కాదు అని శపథాన్ని చేశాడు. కాబట్టి ఈనాడు రాకుమారులైనటువంటి పాండవులకి విద్యాభ్యాసము నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుణ్ణి కోరుకున్నాడు. నాయనా అర్జున,

ఒక్క గురువున కరము రాజ గర్వాంధకారమున కన్నుగాన కథడు ప్రవర్తన చే రాజ గర్వాంధకారమున కన్నుగాన కథడు ప్రవర్తన చే అతడు నేను

కొన్నాళ్లకి ద్రుపద మహారాజు పాంచాల దేశానికి నాయకుడయ్యాడు కనుక ద్రుపదుని ఓడించి తీసుకోరమని శిష్యుణ్ణి ఆజ్ఞాపించగా పార్థుడు వెళ్లి ద్రుపదుని బంధించి ఓడించి తీసుకుని వచ్చి గురువుగారి పాదాల చెంత పడవేశాడు. అప్పుడంటాడు, ఓరీ ద్రుపదా,

ఓరి ద్రుపద, పేద బ్రాహ్మణుడెవడో పెద్ద రాజెవడో ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరచి చూడరా. ఉత్తమ క్షణం కోపం, మధ్యే ఘటికాద్వయం, అధం అహోరాత్రస్య పాపిష్టి మరణాంతకం. సింగపు గద్దెపై నిలచి చల్లని కూతలు కూసినట్టిని పొగరడగా పృధాతనయ పోటరి చేతులు తీటవోయే నా

ఆ సమయంలో ద్రుపదుణ్ణి అవమానం చేసి పంపించాడు బాల్య స్నేహితుడు కాబట్టి వదిలేస్తున్నా భో అన్నాడు. అప్పుడు పగబట్టాడు. ఏమని, పార్థుడికి భార్యగా ఉండే కూతుర్ని కనాలి, ద్రోణుణ్ణి చంపే కొడుకుని కనాలి అని పగబట్టి పుత్రకామేష్టి యాగము చేసి దృష్టద్యుమ్నుణ్ణి ద్రౌపదీదేవిని కని స్వయంవరమని ప్రకటింపజేశారు. అగ్రహారములో బకాసురుని వధించి భక్తితో ఉన్నటువంటి పాండవులకు కూడా ఆహ్వానం అందగా, వెళ్ళదామా వద్దన్న సందేహంతో ఉండగా వీరవ్యాసుల వారు ప్రత్యక్షమయ్యి, నానాయనా పాండవులారా, మీరు వెళ్ళాలి స్వయంవరానికి. కలకాలము కష్టములు కాపురం ఒకచోనుండవు, వెలయగ చీకటి బోయిన వెన్నెల వచ్చుట సహజం. కష్టాలు కలకాలం ఉండవు, అలాగని సుఖాలు కూడా కలకాలం ఉండవు. కష్టం వెనుక సుఖము, సుఖం వెనుక కష్టము, పగల తర్వాత చీకటి, చీకటి తర్వాత పగలు ఎలా వస్తున్నాయో నాయనా. చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలిసేది, కష్టం ఉంటేనే సుఖం విలువ తెలిసేది. కాబట్టి మీ కష్టాలు తీరాయి, స్వయంవరానికి మీరు వెళ్ళండి అని చెప్పగా, తాతగారి యొక్క అనుజ్ఞ శిరస వహించినటువంటి పాండవులు స్వయంవరానికి బయలుదేరారు. దైవనామాన్ని గానం చేస్తూ పాండవులు చక్కగా గంగాతీరమునకు చేరుకున్నారు. గంగాదేవిని చూసి పృదు గంగాభితరంగ శీకర సమాద్రీభూత భస్మ

సరసత్కుండల నిర్జరోల్లసిత శశ్వద్వైభవాఖండల

వలే ఒక్కసారి గంగాదేవిని ప్రార్థన చేశారు. శైవాల కేశ పాశముల నొప్పిడదాని, ప్రస్ఫుటాంహోజ వక్త్రంబుదాని, తెలిమగ్గ ముచ్చపు దంతపు దాని, అమల డిందీర హాసమ్ముల దాని, హిమ సీత వాత పోతముల దాని, సర్వ పాపములు పొగుటటువంటి గంగా భవానిని సందర్శించి పూర్వీకుల గర్భమిచ్చి చక్కగా పాండవుల బయలుదేరి 3 రోజులు ఉంది స్వయంవర సమయం. దివిటీ వెలిగించుకుని ఉత్కచముల తీర్థానికి చేరి చక్కగా ధౌమ్యుని సహాయంగా తీసుకుని బయలుదేరి ఒక అరణ్యంలో ప్రవేశించారు. ఆ అరణ్యంలో అంగారపర్ణుడు, అతని భార్య కుంభీనస, భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నానకృత్యాలు ఆచరిస్తూ ఉండగా గంధర్వులు కాబట్టి కీలి విలాస క్రీడా విలాసంలో ఉన్నారు. పార్థుడి యొక్క దివిటి వెలుతురు వెళ్లి భార్య మీద పడగానే అంగారపర్ణుడు అగ్గిల మీద గుగ్గిల వలె భగ్గున మండి అగ్రహోరగ్రుడై, ఓరి మానవాధములారా, ఎవరా మీరెవరా, ఎవరా వచ్చునది.

0: cos'è?
1: ఒక్కసారి ఓరి మానవాధములారా, ప్రాణముల మీద ఆశ ఉంటే మర్యాదగా అవతలకు పొండు, ప్రాణముల మీద ఆశ లేకుంటే రెండు. అర్ధరాత్రి నడయాడు ఎంత వారలనైనా నిగ్రహింతు మేము అని ఎప్పుడైతే అంటూ ఉండగా అర్ధుడు చూస్తున్నాడు, ధర్మరాజు గారు చూస్తున్నాడు. ఒరీ మూర్ఖుడా, దివా పశ్యతి నవలోక కాకోనక్తిన్న పశ్యతి విద్యావిహీన మూఢానాం దివానక్తిన్న పశ్యతి. ధర్మరాజు అంటాడు అంగార పర్ణుడితోటి, అడవులు గాని గుడులు గాని నదులు గాని నదులు గాని సార్వజనీనములు కాని అలాగే పుణ్యస్థలాలు కాని పుణ్యక్షేత్రములు కాని సముద్రములు కాని సర్వ మానవులకి సర్వ జీవులకి సమాన హక్కు. ఏ నీ బాబు సమనుకున్న వాడవంటే అసలు నీకు కళ్ళున్నాయా? కళ్ళుంటా జ్ఞానముంటా విధంగా నువ్వు మాట్లాడవు. పగలేమో గుడ్లగొబ్బు కళ్ళు కనిపించవు, రాత్రుల్లో కాకులకి కళ్ళు కనిపించవు. జ్ఞానము లేకుండా ఉంటాడు నీలాంటి మూర్ఖులకి పగలు రాత్రి రెండూ కనిపించదు. అంటే జ్ఞానము లేకుండా ఉండేటువంటి వాడు గుడ్లగూబ కన్నా కాకి కన్నా హీనమైన వాడు అని అర్థం. మూర్ఖుడా, అడవి నీరు సొమ్ము కాదు అని ధర్మరాజు జ్ఞానోపదేశము చెయ్యగా అప్పటికి అంగార పర్ణుడు విర్రవిగుతూ ఉండగా ధర్మరాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి పార్థుడు ఆగ్నేశ్వరమున వింట సంధించి ఆకర్ణాంతములాగి వెయ్యగా అంగార పర్ణుడు మూర్ఛబడ్డాడు. అతని భార్య కుంభీనసి గట్టు మీదకొచ్చి

పుట్టము ధరించి అమందానంద కందళిత హృదయముతో చక్కగా ఒక్కసారి రెండు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఇలా అంటూ ఉన్నది కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తూ, మహానుభావా,

చక్కగా ఒకసారి పతివిక్ష పెట్టమని వేడగా ధర్మరాజు మనసు వెన్నలా కరిగిపోయింది. అగ్నిగుండ సమున్నారి ఘృతకండ సమున్నరహ జాను జంఘ పరిశ్రాంతి కచ్చనిచ్చల మనహ అన్నారు. అగ్నితో సమానమండి స్త్రీ, నీయకుండతో సమానమండి పురుషుడు. స్త్రీ కన్నీరు కంటలొలికితే ఎవరి మనసు కరగదండి. పైగా ధర్మరాజు వెన్నలాంటి మనసు ఉన్నటువంటి మహనీయమూర్తుల వారు ఆ కుంభీనస కంటి వెంట ధారకి వెన్నలా మనసు కరిగి పతివిక్ష పెట్టాడు పార్థుడి సలహా మేర. వెంటనే ఆగ్నేయశ్రమణుకు ప్రత్యుపకాస్త్రాన్ని వేసి భర్తను బతికించగా అంగారపర్ణుడు అన్నాడు, స్వామీ మీ బలపరాక్రమాన్ని, మీ శౌర్యాన్ని, మీ వీర్యాన్ని, మీ గంభీర్యాన్ని, మీ ధైర్యాన్ని నేను గుర్తించగా చిన్న పెద్ద లేకుండా ఏమేమో ఏమేమో వదిరాను, వదరబోతువలే. మన్నించండి మహాప్రభో, ఇదిగో కామాస్వాలు తీసుకోండి అన్నాడు. అవసరము లేదు అని ఆగ్నేయాస్త్రాన్ని ధర్మరాజు గారి ద్వారా అంగార పన్నుడికి బోధించి అతని వద్ద సెలవు తీసుకొని చక్కగా పాండవులు బయలుదేరి కాంపిలియా నగరానికి చేరుకున్నారు. మాసుపోయిన శరీరం, చిరుగుపోయిన వస్త్రములు ఎవరిస్తారండి? ఇల్లు ఎవరూ ఇవ్వలేరు.

ఊరు చివర ఉన్నారండి కృష్ణ భక్తులు. ఆ కృష్ణ భక్తులే ఇచ్చారు. కుమ్మరి వాళ్ళు ఇంట్లో చేరి ఆ రోజు రాత్రి తలదాచుకొని ఉదయాన్నే లేచి స్నానకృత్యాలు ఆచరించి చక్కగా స్వయంవర సభారంగానికి చేరుకున్నారు. అప్పటికే కుల మత వర్గ భేదములు లేకుండా స్వయంవర సభారంగం కిక్కిరిసిపోయినటువంటి జనాలు అంగవంగ కలింగ భంగాల కాశ్మీర కర్ణాటలాట మత్స్య సాల్వా విదేహ బాలిక రసాయన సురసేన కలింగ మగధ కొంకణ టెంకన గుజ్జర బర్భర ఆరాట మర్నాటక కర్ణాటక సౌరాష్ట్ర మహారాష్ట్ర 66 దేశాల రాజులంతా కొలువు తీరి ఉన్నారు సభలో. అటువంటి సభలో ప్రవేశించారు పాండవులు. బ్రాహ్మణ వేషాలు వెళ్ళి వేసుకున్నారు కనుక బ్రాహ్మణ కులస్థుల్లో అధిరోహించారు పాండవులు. సభలో ప్రవేశించాడు ద్రౌపది సహితుడై ద్రుపద మహారాజు గారు. సభలో పాండవుల జాడ కానరాల కులగురు వలయ కాద్య ప్రకారంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసి ఉర్వీలోకాన్ని చూసి ఇలా అంటున్నాడు, ఓ ఉర్వీపతులారా, మహానుభావులారా,

చక్కగా ఒక్కసారి మత్స్యంత్రాన్ని పంచ బాణములతో ఎవడైతే భేదిస్తాడో వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. అప్పటికే దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు ఇత్యాది వీళ్ళందరూ కూడా కొలువు తీరి ఉండగా ద్రుపద మహారాజు గారి పలుకు విన్నటువంటి ముందుగా శిశుపాలుడు లేచి నాలుగు బాణములు గురి తప్పి పంచమ బాణం నువ్వు గింజ అంత ఆకారముల గురి తప్పింది. జరాసంధుడు వెళ్ళి నాలుగు బాణములు గురి తప్పి పంచమ బాణం గోధుమ గింజ అంత తేడాల గురి తప్పింది. దుర్యోధన మహారాజు గారు కూడా వెళ్ళి నాలుగు బాణములు సంధించి వేయగా ఐదవ బాణాన్ని వేయగానే కేవలం ఆవగింజ అంత తేడాలు గురి తప్పింది. ఆఖరికి కర్ణుడు పైకి లేచాడు యంత్రాన్ని భేదించడానికి. ద్రౌపది అమ్మవారు అన్నారు సభలో, నాహం వరామి సూతం, సూతకుల సంచాతులు మత్స్యయంత్రాన్ని కొట్టిన వివాహం చేసుకోను అనగానే ఒక్కవేళ మత్స్యయంత్రాన్ని భేదించినా రారాజు గారికి ఇస్తానే కానీ నిన్ను నేను స్వీకరించను అన్నాడు కర్ణుడు. ఆ తర్వాత కర్ణుడు నాలుగు బాణాలు వేసేశాడు, గురి తప్పింది. కర్ణుడు ఐదవ బాణాన్ని సరిగ్గా గురిపెట్టేశాడు. పంచమ బాణాన్ని గురిపెట్టగానే సభలో ఉన్నాడుగా బలరామకృష్ణులు, పాండవులు చూడ్డానికి విచ్చేసి వాళ్ళు కూడా యాదవ కులస్థల్లో కొలువు తీరి ఉన్నారు. సభలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారు కర్ణుడి యొక్క పంచమ బాణానికి అభయహస్తాన్ని చూపించగా కేవలం ఒక నూలు పోగంత తేడాలో గురి తప్పింది. అదే దైవశక్తి. మానవ శక్తి ఎంత ఉన్నా దైవశక్తి కొంత కావాలి. దైవశక్తి లేకపోతే మానవ శక్తి ఎంత ఉన్నా నిష్ప్రయోజనమే. ఆ తర్వాత చక్కగా ఉన్నటువంటి మహానుభావుల వారు, ఇక ఎవరు మత్స్యయంత్రాన్ని భేదించేవారు లేరా అంటూ ఉండగా పార్థుడు పైకి లేచాడు. పార్థుడు లేవగానే కృష్ణుడు అంటాడు, అన్నా బలరామన్నా, ఆ వెళ్ళేవాడెవరో చూసావా?

పోంచి చూడు అతడెవరో అతడెవరో అతడెవరో అది అలి అసి అది ఇవ. ఒక్కసారి ఆ సమయంలో పైకి లేచాడండి. అతడెవరో చూసావా? బ్రాహ్మడు కదరా? కాదన్నా, కేవలం పాండవోత్సవుడు పార్థుడు అని అంటూ ఉండగా పరమాత్మ వైపు చూశాడండి అర్జునుడు. మహదానందముతో పొంగిపోయాడు. పరమాత్మ కృష్ణ పరంధాముడు, గుణవంతుడు, వీర్యవంతుడు, శౌర్యవంతుడు, దృఢవ్రతుడు, ధర్మజ్ఞుడు, సకల ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతిమంతుడు, శ్రీమంతుడు, అనంతుడు, మహాబాహుడు, మహాహనుడు, మహోరస్కుడు, మహేశ్వాసుడు, అరిందముడు, ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, ఆర్తత్రాణ పరాయణుడు శ్రీకృష్ణ పరంధాముని సందర్శించి పొంగిపోయాడు. శ్రీమన్ మహాదేవ దేవాది దేవా కృపపూర్ణ భావ భవద్దాసు వర్గం ములంబాపగా నోపు దివ్యాత్మక అన్యలోకేశలోకొద్ధవ లోకము జంబు కల్పింప పాళింప ధూళింపగా హే కృష్ణ నమస్తే అంటూ ప్రార్థన చేయగా పరమాత్మ దీవించాడు. తిన్నగా బయలుదేరి వెళుతున్నాడండి అర్జునుడు. అవనీశ్వరుడు మీన యంత్రమేయ సాహసించినందులకే వగించినారు. రంగ మధ్యము నిలువంబడి ధనువు కన్నారు వీక్షింపగా నవ్వినారు. తగు పూర్వ పరిచితం బగు చాపము.

బలతి పార్థునిగలమున పూల దండ నెలమి వేయంగగా చిల్లజించినారు శల్యరాధేయులంత పంచాల.

ఒక్కసారి మష్యంత్రాన్ని ఒక బాణముతో కొట్టగా ఎగిరి కింద పడగా ద్రౌపది అమ్మవారు వచ్చి పూలమాల తీసుకుని వచ్చి పార్థుని మెడలు అలంకరణ చేసింది. అందరూ సంతోషించి ఆనంద పరవశయాత్ చిత్తులై ఇంతటి సత్కార్యము జరిపించేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారికి ఈ విధంగా మంగళహారతులు ఇచ్చారు. జాయ్ లక్ష్మీ రమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద

0: సర్వే జనా సుఖిన భవంతు, సర్వే జనా శాంతి భవతు. ఓం శాంతి శాంతి శాంతి.
1: మీరు ఇంతవరకు ద్రౌపది స్వయంవరం హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ

కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Match series. Chasing a target of 160 runs set by Afghanistan, India comfortably scored 163 for 3 in 14.5 overs. Put into bat first, Afghanistan scored 159 runs, losing 8 wickets in stipulated 20 overs.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో సాదృశ్యం. ఈ అంశం గురించి శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలంపడలు. 7:00 కామారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి రాజ్కుమార్ గారు. 7:15 ఉదయ తరంగిణిలో ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, ఈ అంశం గురించి లైవ్ కంపేరింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇది మన చట్టం, స్థిరాస్తి కొనుగోలు వినియోగదారుల హక్కులు, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి రాఘవాచారి గారి గాత్రం వింటారు. 9:00 తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చినశేష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో జి కళ్యాణి గారి గాత్రం వింటారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ కార్యక్రమంలో వై కసన్న గారి గాత్రం వింటారు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి పోలమేని మధురమ్మ బృందం పాడిన జానపద గేయాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు ముంగట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం గురించి కోఆర్డినేటివ్ సైంటిస్ట్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం డాక్టర్ పి అర్చన గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:00 తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవం సందర్భంగా హంస వాహనం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 చచ్చాక విషయహే. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 31 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వ్యూ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.